ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 25వ రోజు, క్రీస్తు శకం 2026 సెప్టెంబర్ నెల 16వ తేదీ బుధవారం. నిలయంలో సమయం 5:58 దాటి 25 సెకండ్లు. నీపై నమ్మకం పెట్టుకో, నీలోని శక్తిని గుర్తించు, ధైర్యంగా నీ జీవితంలో ముందుకు సాగు అన్నారు స్వామి వివేకానంద. నేను మీ రేడియో మిస్తున్న కలుబుకలను నాగలక్ష్మి శ్రోతలందరికీ శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: మరింతవరకు గణపతి భక్తి గీతాలు విన్నారు. అంజలి ఈనాటి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ శ్రీ కేఈ స్థలసాయి.
1: తన స్వయం కృషితో ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు అనేక రూపాల్లో అవరోధాలు ఏర్పడతాయి. ఎంతో ఉత్సాహంగా తాను ఆరంభించిన పనులకి ఏర్పడుతున్న అడ్డంకులను చూసి నిరుత్సాహంతో ప్రయత్నాలు విరమించే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. తమ సామాజిక వర్గానికి చెందినవాడు కాడనో, ఆశ్రిత పక్షపాతంతోనో ఔత్సాహికుల ప్రయత్నాలను కొందరు అడ్డుకుంటూ ఉంటారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా స్థైర్యంతో ఉత్సాహంగా ప్రయత్నిస్తే సంకల్పించిన లక్ష్యాన్ని తప్పకుండా సాధించవచ్చు. ప్రతిభ, శౌర్యం, ఉత్సాహం మొదలైన ఉత్తమ గుణాలు కులమతాలకు వర్గాలకు అతీతమైనవి. భారత యుద్ధం జరుగుతోంది. కౌరవుల పక్షంలో 11 అక్షౌహిణీల సైన్యం, పాండవుల పక్షంలో 7 అక్షౌహిణీల సైన్యం హోరాహోరీగా యుద్ధం చేసుకుంటున్నారు. కౌరవుల వైపు సైన్యాధిపతిగా ద్రోణాచార్యులు, పాండవులకు సైన్యాధిపతిగా ధృష్టద్యుమ్నుడు ఉన్నారు. కౌరవుల పక్షాన నిలిచి పోరాడుతున్నటువంటి ద్రోణాచార్యులు అవక్ర విక్రమంతో పోరాటం చేస్తున్నాడు. యుద్ధంలో ఆయన ధాటికి తట్టుకోలేక ధర్మరాజు అశ్వత్థామ హతః అని బిగ్గరగాను, కుంజరః అని మెల్లగాను అన్నాడు. యుద్ధం చేస్తున్న ద్రోణుడు తన కొడుకు అశ్వత్థామ చనిపోయాడనుకుని అస్త్రసన్యాసం చేశాడు. అదే అదనుగా ధృష్టద్యుమ్నుడు ఆయన కంఠాన్ని ఖడ్గంతో ఖండించాడు. కౌరవుల పక్షంలోని సైన్యం పాండవుల పక్షంలో కంటే ఎక్కువ మంది. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యులు వంటి అతిరథ మహారథులు కౌరవుల పక్షంలోనే ఉన్నారు. ఎలా చూసినా పాండవులు కౌరవులను జయించడం అసాధ్యం, కాని ఉత్సాహంతో ప్రయత్నించి సాధించారు. ద్రోణాచార్యులకు తన కుమారుడు అశ్వత్థామంటే ఎంతో ప్రేమ. అతనికేమైనా అయితే ఆయన తట్టుకోలేడు. ఆ విషయం ధర్మరాజుకు తెలుసు. యుద్ధంలో అశ్వత్థామ అనే పేరు కలిగినటువంటి ఏనుగు కొన్ని ఆయుధాలు తగిలి చచ్చిపోయింది. శ్రీకృష్ణుడు చెప్పిన ఉపాయాన్ని, ఉపదేశాన్ని అనుసరించి ధర్మరాజు అశ్వత్థామ హతః అంటూ బిగ్గరగా అబంధాన్ని, కుంజరః అంటే ఏనుగు అని మెల్లగా నిజాన్ని పలికి యుద్ధంలో ద్రోణాచార్యుల అడ్డంకి తొలగించుకున్నాడు. పాండవులకు జయించడానికి కష్టమైన మరొక వీరుడు భీష్మాచార్యులు. ఆయన నపుంసకులతో యుద్ధం చేయడు. ఆ రహస్యం తెలిసిన ధర్మరాజు యుద్ధంలో శిఖండిని ఆయన రథం ముందుకు పంపి అస్త్రసన్యాసం చేసేట్లు చేసి అర్జునుని ద్వారా ఆ అడ్డును యుద్ధంలో తొలగించుకున్నాడు. అపరిమితమైన కౌరవ సైన్య సాగరాన్ని శోషింపజేయడానికై పాండవులు శ్రీకృష్ణుని సలహాలతో ధర్మసూక్ష్మాలను అనుసరిస్తూనే ఉత్సాహంగా ఎంతో ప్రయత్నించి యుద్ధంలో విజయం సాధించారు. కౌరవులు, పాండవులు అన్నదమ్ముల పిల్లలు. అందరూ ఒకే వంశానికి చెందినవారు. అన్నయ్య అయినటువంటి ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలుగా 100 కొడుకులున్నారు. తమ్ముడు పాండురాజుకి 5 కొడుకులు. ధృతరాష్ట్రుని కొడుకుల కంటే పాండురాజు కొడుకు ధర్మరాజు పెద్దవాడు. అప్పట్లో ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయనకి ఉత్తరాధికారిగా, యువరాజుగా ధర్మం ప్రకారమైతే ధర్మరాజే ఉండవలసి ఉంది. అతడు తన కన్న కొడుకు కాడు. తమ్ముడైన పాండురాజుకు కూడా ధర్మరాజాదులు నేరుగా పుత్రులు కారు కనుక యమధర్మరాజు, వాయువు, ఇంద్రుడు, అశ్విని దేవతల వలప్రభావం వల్ల పాండురాజుకు భార్యలైనటువంటి కుంతి, మాద్రి అనే వాళ్లకి కలిగినటువంటి సంతానం కనుక ధృతరాష్ట్రుడికి వారంటే పెద్ద అభిమానం లేదు. వాళ్లు ధార్మికులు, ప్రతిభాశాలులు. ఆ కారణంగానే

0: కౌరవుల్లో పాండవులపై మాత్సర్యం మొదలైంది. పాండవుల్ని లక్క ఇంట్లో ఉంచి దహించాలని చూశారు, విషం తినిపించి చంపాలనుకున్నారు. పాండవ మధ్యముడైనటువంటి భీముణ్ణి సముద్రంలో పడేశారు. మాయాద్యూతం ఆడి కట్టుబట్టలతోటి పాండవుల్ని అడవికి పంపారు. ఇలా ఎన్ని రకాలుగానో పాండవుల్ని కౌరవులు అణిచివేయాలని చూశారు. పాండవులు అన్ని కష్టాలను కూడా సహించారు. కౌరవులు వీళ్లను అణచాలని ప్రయత్నించిన ప్రతిసారి తమ ప్రతిభా పాటవాలతో విజయాలను సాధించారు. లక్ష్య సాధనకు అంగబలము అర్ధబలము ప్రధానం కాదు, క్రమశిక్షణ, పట్టుదల, లక్ష్య సాధనకై నిరంతరమైనటువంటి ప్రయత్నం, ఉత్సాహం అని పాండవులు నిరూపించారు. ఉన్నతమైనటువంటి లక్ష్యంతో ముందుకు సాగుతున్నప్పుడు ఎన్నో అడ్డంకులు ఎదురవ్వచ్చు. వాటిని నిరంతర ప్రయత్నంతో ఉత్సాహంగా ఎదుర్కొని తొలగించుకోవాలి. లక్ష్య శుద్ధితో ముందుకు సాగే ప్రయత్నశీలునికి విజయం కరతలామలకం వంటిది.
1: సుభాష్తో ఉన్నారు సమర్పణ శ్రీ కేఈ స్థలసాయి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: రైతు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 7,000 హెక్టార్లలో సాగు చేస్తున్నారు పసుపు పంటను. పసుపు దుంపజాతి ఉష్ణ మండల పంట. తేమతో కూడిన వేడి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నీరు నిల్వని నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, ఇసుకతో కూడిన నల్లటి భూములు, ఉదయం సూచిక 6 నుండి 7.5 వరకు గల భూములు అనుకూలంగా ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయగల రకాలలో ముఖ్యమైనవి దుగ్గిరాల ఎరుపు, ఆర్మూర్ రకం, ప్రతిభ, సేలం, పీటీఎస్ 10 రకాలు. వాటి కాల పరిమితిని అనుసరించి 3 రకాలుగా విభజించడం జరిగింది. వేసవిలో భూమిలో లోతుగా గుళ్లగా దున్నాలి. పసుపు విత్తే సమయం ముఖ్యంగా ఋతుపవనాలపై ఆధారపడి ఉంటుంది. జూన్ 1వ వారము మరియు 2వ వారం నాటితే దుంపలు దృఢంగా నాటుకుంటాయి. జూలై చివరి వరకు కానీ ఆగస్టు మాసంలో నాటిన దుంపలు అంత ఆరోగ్యకరంగా ఉండవు. విత్తనానికి పిల్లదుంపల కంటే తల్లిదుంపలు శ్రేష్టకరం. అధిక దిగుబడి కూడా వస్తుంది. తల్లిదుంపలను కొడవలతో 2గా చీల్చి నాటుకోవాలి. కొమ్ములను విత్తటానికి ఎంచుకున్నట్లయితే 10 నుంచి 15 గ్రాములు ముక్కలుగా కత్తిరించి నాటుకోవాలి. ప్రతి కత్తిరింపులో ముక్కలో కనీసం 2 కణుపులు ఉండే విధంగా చూసుకోవాలి. కత్తిరించిన పసుపు దుంపలను లీటర్ నీటికి 3 గ్రాములు రెడోమిల్ ఎంజెట్ మరియు 2 మిల్లీలీటర్ల మోనోక్రోటోవస్ చొప్పున కలిపిన ద్రావణంలో 45 నిమిషాలు ముంచుకొని విత్తన శుద్ధి చేయాలి. తర్వాత ట్రైకోడెర్మా విరిడి అనే శిలీంద్ర నాశినితో దుంపలను విత్తన శుద్ధి చేసుకుంటే చాలా మంచిది. పసుపును 3 పద్ధతుల్లో నాటుకోవచ్చు. పసుపులో కూడా రకరకాల చీడపీడలు ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. పసుపులో ముఖ్యంగా దుంప ఈగ. ఈ కీటకం వలన తోటల్లో విపరీతమైన నష్టం కలుగుతుంది. ఈ కీటకం వలన ఆకులపై వరుస రంధ్రాలు ఏర్పడతాయి. ఈ పురుగు నివారణకు 10 కిలోల 3G కార్బోప్యూరాన్ గుళికలను చల్లుకోవాలి. అదేవిధంగా లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ డైమిథోయిట్ లేక 1 మిల్లీలీటర్ ప్రోపినోఫాస్ పిచికారీ చేసుకోవాలి. ఎకరానికి 5 కిలోల వేపపిండి తోటలో చల్లుకోవాలి. అల్లిక రెక్కల పురుగు. ఇది ఆకుల అడుగు భాగంలో తల్లి పిల్ల పురుగులు ఉండి రసం పీల్చడం వల్ల ఆకు పైభాగాన తెల్లని మచ్చలు ఏర్పడతాయి. దీని నివారణకు లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల డైమిథోయిట్ లేదా 2 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. తాటాకు మచ్చ తెగులు. ఆకులపై పెద్ద పెద్ద అండాకారపు మచ్చలు పెరిగి 4 నుంచి 15 సెంటీమీటర్లు × 2-3 సెంటీమీటర్ల సైజులో ముదురు గోధుమ రంగులో ఉంటాయి. మచ్చ చుట్టూ పసుపు రంగు వలయం ఉంటుంది. దీని నివారణకు లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ ప్రోపికోనజోల్ లేదా 1 గ్రామ్ కార్బనిజం ప్లస్ 2.5 గ్రాముల మాంకోజబ్ కలిపి పిచికారీ చేయాలి. ఆకుమాడు తెగులు. ఈ తెగుల వల్ల ఆకులపై మందంగా చిన్న చిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు క్రమేపీ అండాకారంగానూ లేక దీర్ఘ

0: చతురస్రాకారంగాను ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. నివారణకు లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ ప్రొపికోనజోల్ లేదా 1 గ్రాం డయోపానేట్ లేదా 1 గ్రాం కార్బనిజం ప్లస్ 2.5 గ్రాముల మాంకోచిప్ కలిపి పిచికారీ చేయాలి. దుంపకుళ్ళు తెగులు. ఈ తెగులు వల్ల కాండంపై నీటిలో తడిచిన మచ్చలు ఏర్పడి మెత్తగా మారుతుంది. క్రమేపీ దుంపలు కుళ్లిపోతాయి. తద్వారా ఆకులు కొమ్మలు మాడి ఎండిపోతుంది. వేర్లు కూడా కుళ్లిపోతాయి. తోటలో తెగులు లక్షణాలు కనిపించగానే లీటర్ నీటికి 2 గ్రాముల రెడోమిల్ ఎంజెట్ లేదా 3 గ్రాముల కాప్టన్ వంతును కలిపి నేల తడిచేలా మందు మిశ్రమాన్ని మొక్క యొక్క కాండం వద్ద పోయాలి.
1: పసుపులో ఆశించే తెగుళ్ల నివారణ గురించి ఈనాటి రైతు సమాచారంలో తెలుసుకున్నారు.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9.50 కోట్లకు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈనాటి ప్రసార వివరాలు. ప్రభాత ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ఆరోగ్య కార్యక్రమాల్లో సొంత వైద్యం దీర్ఘకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు ప్రసంగం వింటారు. వ్యాఖ్యానం శ్రీ ఎస్ శ్యాంప్రసాద్, శ్రీమతి జి విశాలిని. సాహితీ సౌరభాలు సాహిత్య కార్యక్రమం 10వ భాగంలో వడలి నాగమణి గారి స్వీయ వచన కవితలు వినవచ్చు. 7:45 క్రీడాలోకం కుంఫు మిస్కిన్ మార్క్స్ మాస్టర్ బాక్సింగ్ ఫెడరేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ మాలోత్ రాజయ్య గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి డి కిరణ్ కుమారి. ఉదయం 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 చిత్రగీతాలు వినవచ్చు. ఉదయం 9:00 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిన్నశేష వాహన సేవ ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 9:30 ఏకచిత్రగానం. 10:00 విఘ్న వినాయక ప్రత్యేక కార్యక్రమం. 10:30 నాకు నచ్చిన పాట శ్రోతల మధ్యలోని మధురమైన పాటల పూదోట కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. మధ్యాహ్నం 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ డికే దత్తార్ గారి వయలిన్ వాదనం ప్రసారమవుతుంది. 12:40 కార్మికుల కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ ఓజోన్ సంరక్షణ ప్రసంగం వినవచ్చు. 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. మధ్యాహ్నం 2:30 మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్స్ 08744 ఇది ఎస్టీటి కోడ్ నంబర్ 295038 మరొక నంబర్ 295039. 3:30 ఏకచిత్రగానం. 4:00 చిత్రగీతాలు వినవచ్చు. సాయంత్రం 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారంలో జన్మ సాగులో రైతు అనుభవాలు పరిచయ కార్యక్రమం. అనంతరం కాలేయానికి సంబంధించిన వ్యాధులు వివరాలు ఇంకా జానపద గేయాలు ప్రసారమవుతాయి. రాత్రి 8:00 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంస వాహన సేవ ప్రత్యక్ష ప్రసారం. 8:30 కిన్నెర్లహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం. రాత్రి 10:00 రాగం తానం పల్లవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

10:45 మధురిమ శీర్షికన ఆపాత మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈనాటి ప్రసార వివరాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:44 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. అర్హులైన ప్రతి కుటుంబానికి 2029 నాటికి ఇల్లు కల్పించడమే లక్ష్యంగా హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వరుస సెలవుల అనంతరం తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఇన్కాయిస్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి 2029 నాటికి ఇల్లు కల్పించడమే లక్ష్యంగా హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖపై అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 2027 మార్చి నాటికి 5,52,000 ఇళ్లను పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్దం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఇంటి స్థలాలు లేని అర్హులైన కుటుంబాలను పారదర్శకంగా గుర్తించేందుకు వివిధ శాఖల సమాచారాన్ని అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లు కేటాయించినట్టు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ మేరకు ఢిల్లీలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఆవాస్ యోజన కింద మొత్తం దేశవ్యాప్తంగా 2 కోట్ల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. వీటిలో ఆంధ్రప్రదేశ్కు 3 లక్షల ఇళ్లు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి తెలియజేస్తూ
1: ఈ హౌసింగ్ ఎలకేషన్ అనేది రాష్ట్రాలకి ఒక సెలెక్ట్ కమిటీ ఇచ్చినటువంటి ఫార్ములా తోటి పావర్టీ ఆ రేషియోని బేస్ చేసుకుని ఎలకేట్ చేశారు. 3 లక్షల హౌసెస్ ఆంధ్ర రాష్ట్రానికి ఈ రోజు ఎలకేట్ అయినాయి. అదేవిధంగా తెలంగాణకి మొన్న ఇచ్చినటువంటి 74,000తో పాటు మళ్లీ అడిషనల్ గా 125,000 హౌసెస్ ఈ రోజు ఇస్తా ఉన్నాం. అంటే టోటల్ గా 2 లక్షలు. సో 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలకు తీసుకుంటే ఈ రోజు 5 లక్షల హౌసెస్ ఎలకేట్ చేయడం జరిగింది. దీనికి ప్రధానమంత్రి మోదీ గారికి, అదేవిధంగా కేబినెట్ మినిస్టర్ శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.
0: వరుస సెలవుల అనంతరం తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు తిరిగి ప్రారంభం కానున్నాయి. సభ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని శాసనసభ కార్యదర్శి ఆర్ తిరుపతి ఒక ప్రకటనలో తెలిపారు. సభ ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలను సభ్యులు ప్రస్తావించనున్నారు. అనంతరం పలు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. 22A భూముల అంశంపై జరగనున్న చర్చలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలపై ఎల్నినో ప్రభావం, దాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కూడా సభలో చర్చ జరగనున్నట్టు అసెంబ్లీ కార్యదర్శి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గత నెలలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ను కలిశారు. ఆయన అభ్యర్థనపై స్పందించిన కేంద్ర మంత్రి ఈ మేరకు లేఖ రాశారు. కాకినాడలో ఇన్కాయిస్ కేంద్రం ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే స్థలాన్ని గుర్తించిందని, ఈ కేంద్రం ఏర్పాటుతో మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపడడంతో పాటు సముద్ర భద్రత మరింత బలోపేతం కానుందని సానా సతీష్ బాబు తెలిపారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలతో సమన్వయంతో పనిచేస్తానని తెలిపారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ

0: మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ కార్యాలయాన్ని నిన్న సందర్శించారు. వినాయక చవితి సందర్భంగా రాష్ట కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహానికి కేంద్ర మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు విశేషాలను, ప్రపంచ వేదికపై భారత్కు లభిస్తున్న ప్రాధాన్యత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న పురోగతిని వివరించారు. ప్రపంచ దేశాలతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ఆర్థికాభివృద్ది, వాణిజ్యం, సాంకేతికత, పారిశ్రామిక ప్రగతిలో దేశ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా నిన్న ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు రాత్రి మలయప్ప స్వామి వారు పెద్ద శేషవాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి ఎన్ జగదీష్ మరిన్ని వివరాలను అందజేస్తారు.
1: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు రాత్రి స్వామివారు పెద్ద శేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద శేషునిపై చిద్దివిలాసం చేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు పెద్ద శేషవాహన సేవలో పాల్గొన్నారు. బుధవారం ఉదయం చిన్న శేషవాహన సేవను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది.
0: తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా నిన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ముఖ్యమంత్రి అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కటి దర్శన భాగ్యం కల్పించాలని టీటీడీ అధికారులకు సూచించారు.
2: వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుపుకోవడం చాలా గర్వకారణంగా ఉంది, ఆనందంగా ఉంది. ఈ రోజు వెంకటేశ్వర స్వామిని ఉట్టి కోరుకున్నాను. రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడాలని, అదే సమయంలో భారతదేశం రాబోయే రోజుల్లో అగ్రదేశంగా తయారు కావాలని, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుండి లీడ్ చేయాలని భగవంతుణ్ణి కోరుకున్నాను. భక్తులందరికీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా దైవ దర్శనం కల్పించే విధంగా టీటీడీ సిబ్బంది మొత్తం పనిచేయాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు.
0: మరోవైపు తిరుమలలోని యాత్రికుల కేంద్రాన్ని, నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ బస్సులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అలాగే ఆధునీకరించిన శ్రీ వెంకటేశ్వర మ్యూజియాన్ని ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా మచిలీపట్నం మంగినపూడి సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన సాగర తీర మహాగణపతిని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా వేద పండితులు గవర్నర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గణపతి విగ్రహాన్ని గవర్నర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతపురం నగరంలో తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. అనంతపురం నగరంలో అమృత్ 2.0 పథకం కింద 101.71 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న రెండు నీటి ప్రాజెక్టులకు మంత్రి నిన్న భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో తాగునీటి సరఫరాలో ఉన్న సమస్యలను తొలగించి ప్రతి ఇంటికి సమర్థవంతంగా నీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అన్ని ప్రాంతాలకు తాగునీరు అందేలా 12.27 కిలోమీటర్ల మేర కొత్త నీటి పంపిణీ వ్యవస్థను నిర్మించనున్నట్టు మంత్రి వెల్లడిస్తూ,
3: ముఖ్యంగా ఈ ఫౌండేషన్ స్టోన్ వేసిన తర్వాత ఈ వర్క్స్ అమృత్ కింద అయిపోయిన తర్వాత నీళ్ల సమస్య అనేది లేకుండా చేస్తున్నారు. ప్రత్యేకించి ఎందుకంటే వాటర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇదే ప్రభుత్వం హయాంలో ఇది కంప్లీట్ చేయబోతున్నాం. ఇంకా వాటర్ అనేది ఇష్యూనే లేకుండా టోటల్ అనంతపూర్ సిటీకి దాదాపు 6 ట్యాంకులు ఓవర్హెడ్ ట్యాంకులు వస్తున్నాయి. ఇదే కాకుండా రీసైక్లింగ్ కోసం అరౌండ్ 25 MLD సంబంధించింది అది చేస్తున్నారు. 2 రోజులు 3 రోజులు వచ్చేది, దీంతో డైలీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో పర్మనెంట్
0: వాతావరణం. కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీంతో పాటు ఉపరితలావర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలతో పాటు నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో రేపటి నుంచి 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రధానంగా ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్దిపై హోంమంత్రి వి అనిత నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతిని మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలి.

0: అని అధికారులకు సూచించారు. సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీలు సదుపాయాలు కల్పిస్తోందని మంత్రి అనిత తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఆమె సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ క్యాంపు కార్యాలయంలో ప్రజావంతుల కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్హులైన ప్రతి కుటుంబానికి 2029 నాటికి ఇల్లు కల్పించడమే లక్ష్యంగా హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఒరుసు సెలవుల అనంతరం తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్టాలకు 5 లక్షల ఇళ్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఇన్కాయిస్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచిక రిచా ఝా. अथ वार्ताः. विदेश मन्त्रालयेन उक्तं यत् नवदिल्ल्यां सद्य एव सम्पन्नस्य 18तमस्य ब्रिक्स शिखर सम्मेलनस्य उपवेशनस्य अवसरे प्रधानमन्त्रिणः नरेन्द्रमोदिनः तथा चीनदेशस्य राष्ट्रपतेः षी जिनफिङ्ग् इत्यस्य च मध्ये जाते संवादे अनेके विषयाः चर्चिताः. ह्यः सायंकाले नवदिल्ल्यां वार्ताहरान् सम्बोधयन् विदेशमन्त्रालयस्य प्रवक्ता रणधीर जायसवालः उक्तवान् यत् प्रधानमन्त्री भारतस्य चिन्ताः प्रस्तुतवान् तथा उभाभ्यां पक्षाभ्यां पारस्परिक मूलचिन्तां प्रति संवेदनशीलता प्रदर्शनीया इति प्रतिपादितवान्.
2: चर्चाओं के दौरान कई मुद्दे सामने आए. दोनों देशों के बीच में जब बात हुई लीडरशिप लेवल पे, प्रधानमंत्री ने भारतीय चिंताओं को भी रेखांकित किया, उनका भी उल्लेख किया और इस बात को रेखांकित किया कि दोनों पक्षों को एक दूसरे के मुख्य चिंताओं के प्रति संवेदनशीलता दिखानी चाहिए और 3 पारस्परिक सिद्धांतों यानी कि पारस्परिक हित, पारस्परिक सम्मान और पारस्परिक संवेदनशीलता द्वारा निर्देशित होना चाहिए.
1: विदेश मन्त्रालयस्य प्रवक्ता उक्तवान् यत् विदेशमन्त्री डॉ एस जयशंकरः ब्रिक्स शिखर सम्मेलनस्य उपवेशनस्य अनन्तरं सऊदी अरब देशस्य विदेशमन्त्रिणा सह अपि उपवेशनं कृतवान्. तत्र क्षेत्रीयानां अन्ताराष्ट्रियानां च घटनाक्रमाणां विषये चर्चा जाता. सऊदी अरब देशे सद्यः एव जाते आक्रमणे भारतेन निन्दा कृता. षड्राज्यानां मुख्यमन्त्रिभिः यमुना नद्याः पुनरुद्धाराय किशाऊ बहु उद्देश्य बन्ध परियोजना सम्बद्ध सन्धौ हस्ताक्षराणि कृतानि. एतेषु राज्येषु उत्तरप्रदेशः, उत्तराखण्डः, हिमाचलप्रदेशः, हरियाणा, राजस्थानः अथ दिल्ली च सम्मिलिताः सन्ति. अस्मिन् अवसरे केन्द्रीय गृहमन्त्री अमितशाहः उक्तवान् यत् केन्द्रप्रशासनेन किशाऊ परियोजना राष्ट्रिय परियोजना इति घोषिता अस्ति. श्रीशाहः उक्तवान् यत् परियोजनायाः वित्तीयभारस्य प्रायः 90% केन्द्रप्रशासनेन वहिष्यते, अवशिष्टं 10% भारं च सहभागिराज्यैः वहिष्यते. दिल्लीप्रशासनेन आशा कार्यकर्तृभ्यः प्रदीयमानं निश्चितं मासिक प्रोत्साहन धनं 3,000 रूप्यकेभ्यः 6,000 रूप्यकपर्यन्तं वर्धितमस्ति. अयं निर्णयः ह्यः नवदिल्ल्यां मुख्यमंत्री पदासीनायाः रेखा गुप्ता वर्यायाः अध्यक्षतायां सम्पन्ने मंत्रिमंडलोपवेशने स्वीकृतः. सम्प्रति दिल्ल्यां 25,700 आशा कार्यकर्तारः कार्यं कुर्वन्ति. एतदतिरिक्तं दिल्ली प्रशासनेन राष्ट्रिय राजधान्याः विभिन्नेषु महाविद्यालयेषु विश्वविद्यालयेषु च अध्ययनं कुर्वतां 10,000 विद्यार्थिनां कृते छात्रावासानां निर्माणस्य निर्णयः अपि गृहीतः. विदेशमन्त्री डॉ एस जयशंकरः भारतस्य बहुध्रुवीय विश्वव्यवस्थां प्रति दृढां प्रतिबद्धतां प्रतिपादितवान्. सः उक्तवान् यत् भारतस्य स्वतन्त्र विदेश नीति

0: ही रणनीतिक बद्धता च अस्याः प्रतिबद्धतायाः आधारौ स्तः। दिल्ल्याम् ICWA इति भारतीय विश्व प्रकरणानां परिषदः रजत जयंती समारोहे समापन सम्बोधनं कुर्वन् डॉ. जयशंकरः विश्वासं प्रकटितवान् यत् अशान्तियुते वैश्विके परिवेशे भारतस्य उदयः निश्चितः अस्ति। भारतर्तु विज्ञान विभागेन अद्य दिल्ली हरियाणा चंडीगढ़ पंजाब उप हिमालयीय पश्चिम बंगाल केरल माहे चेत्येतेषु स्थलेषु प्रबल वृष्टेः पूर्वानुमान कृतमस्ति। पुरुष क्रिकेट क्रीडायां ह्यः रात्रौ नवदिल्ल्याः अरुण जेटली क्रीडांगणे आयोजितायां द्वितीयायां विंशति प्रतिविंशति अंतर्राष्ट्रीय स्पर्धायां भारतम् अफगानिस्तान दलं 7-0 पराजितम् इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కామారెడ్డి జిల్లా సమాచార లేఖ వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ డి రాజ్కుమార్.
2: మరణం తర్వాత కూడా జీవించి ఉండడానికి నేత్రదానం ఒక చక్కని అవకాశమని కామారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ జె వెంకటి తెలిపారు. నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుంచి రైల్వే స్టేషన్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. నేత్రదానంపై ప్రజల్లో ఉన్న అపోహను తొలగించి అవగాహనను పెంచాలని సూచించారు. ఫలితంగా చూపు కోల్పోయిన వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపవచ్చన్నారు. ఒక్కరి నేత్రదానం ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపుతుందని దాతలు నేత్రదానంపై ఉన్న అపోహలను తొలగించుకుని కుటుంబ సభ్యులతో ముందుగానే చర్చించి తమ సంకల్పాన్ని తెలపాలని సూచించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలంటూ కామారెడ్డిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ మాజీ విప్ గంప గోవర్దన్ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల మైదానం నుంచి నిజాం సాగర్ చౌరస్తా వరకు ఈ నిరసన ప్రదర్శన కొనసాగింది. రేవంతాసుర పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ర్యాలీ అనంతరం నిజాం సాగర్ చౌరస్తాలో గంప గోవర్దన్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో పేద విద్యార్థులకు విద్య అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా గాంధారి ఎంపీపీఎస్ గర్ల్స్ స్కూల్ ఉపాధ్యాయురాలు గుంపెల్లి భవానీ ప్రతిష్టాత్మక నేషనల్ టీచర్స్ అవార్డు 2026ను అందుకున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్టపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారాన్ని స్వీకరించారు. వినూత్న రీతిలో పాఠాలు చెబుతూ స్కూల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తున్నందుకు ఆమెకు ఈ గుర్తింపు లభించింది. చిన్నారులకు చదువును ఆనందదాయకంగా మార్చడంతో పాటు బాలికల భద్రతపై భవానీ వినూత్న పద్దతుల్లో అవగాహన కల్పిస్తున్నారు. రాష్టంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. 2,000 కోట్ల రూపాయల నిధులతో కామారెడ్డి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు కావడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. దీనికి సంబంధించి పరిపాలనా అనుమతులు మంజూరైన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఈ పాఠశాల ద్వారా పేద ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆధునిక తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, క్రీడా సదుపాయాలతో పాటు వసతి, భోజనం వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. కామారెడ్డిని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా ఈ ప్రాజెక్టు కీలక ముందడుగని తెలిపారు. రాష్ట ప్రభుత్వం పెండింగ్ లో ఉంచిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యకులు నీలం చిన్నరాజులు డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట శాఖ పిలుపు మేరకు జిల్లాలోని పార్టీ కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఉంటే దివ్యాంగులు తమ లోపాలను అధిగమించి ఉన్నత స్థాయికి ఎదుగుతారని కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి నాగరాణి అన్నారు. స్థానిక కళాభారతి ఆడిటోరియంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగ విద్యార్థులు, తల్లిదండ్రుల అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఐఈఆర్పీలు, ప్రత్యేక విద్యా ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలను ఆమె అభినందించారు. జిల్లా విద్యాశాఖాధికారి మల్లికార్జున్ మాట్లాడుతూ సమ్మిళిత విద్యా విభాగం ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. అనంతరం సమ్మిళిత విద్యా ఉపాధ్యాయులు ప్రదర్శించిన నాటకం అందరినీ ఆకట్టుకుంది. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా పారదర్శకంగా పనిచేస్తున్నామని జహీరాబాద్ నిజామాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డి జిల్లా రామేశ్వరపల్లిలోని రెడ్డి సంఘం ఫంక్షన్ హాల్లో లబ్దిదారులకు నూతనంగా మంజూరైన స్మార్ట్ రేషన్ కార్డులు

ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ షెట్కార్ మాట్లాడుతూ, స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా పేద కుటుంబాలకు మరింత మెరుగైన సేవలు అందుతాయన్నారు. అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ, కామారెడ్డి నియోజకవర్గ అభివృద్దికి ప్రభుత్వం

0: క్రీడల శాఖ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్లు విక్టర్ ఎన్వైగిరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, మేజర్ ధ్యాన్చంద్ క్రీడా సేవలు యువతకు స్పూర్తిదాయకమని, ఆయన స్పూర్తితో క్రీడలను ప్రోత్సహించాలని సూచించారు.
1: డి రాజ్కుమార్ గారు అందజేసిన కామారెడ్డి జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05. ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులు ఉన్నా భారత్ మరింత అభివృద్ది చెందడం ఖాయమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ధీమా వ్యక్తం చేశారు. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ చెల్లింపులపై ఎటువంటి రుసుములు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలోని పలు రాష్టాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన రెండవ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, వ్యూహాత్మక స్వతంత్రతపై నమ్మకంతోనే ప్రపంచ వ్యవస్థకు భారత్ కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. నిన్న ఢిల్లీలో జరిగిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ 25 ఏళ్ల వేడుకల ముగింపు సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ మరింత అభివృద్ది చెందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గడిచిన 10 ఏళ్లలో భారత దౌత్యం, ఆర్థిక వ్యవస్థ, దేశీయ సామర్థ్యాలు ఎంతగానో పెరిగాయని, ఇవి ప్రపంచ దేశాలతో మన సంబంధాలపై సానుకూల ప్రభావం చూపిస్తున్నాయని అన్నారు. భారత దౌత్య విధానానికి శాంతి, అభివృద్దే ఎప్పుడూ ప్రధాన లక్ష్యాలని మంత్రి స్పష్టం చేశారు.
1: When India advocates dialogue and diplomacy, when we stress that endless war must give way to an end to war, this is our particular way of thinking. Indian diplomacy will always have peace and development as its central agenda, not just as an idealistic goal, but as a sensible prescription for the world order to advance progress and prosperity.
0: వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ చెల్లింపులపై ఎటువంటి రుసుములు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బదిలీ చేసే మొత్తంతో సంబంధం లేకుండా యూపీఐ ఉచితంగానే కొనసాగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వినియోగదారులకు సేవలు ఎప్పటికీ ఉచితమేనని, యాప్ సంస్థలు ఎటువంటి ప్లాట్ఫామ్ లేదా ఇతర రుసుములు వసూలు చేయకూడదని ఆదేశించింది. వ్యాపారులకు చేసే 2000 రూపాయల లోపు చెల్లింపులు, చిన్న వ్యాపారులకిచ్చే మినహాయింపుల వల్ల దాదాపు 96% వ్యాపార లావాదేవీలపై ఎటువంటి ప్రభావం ఉండదని తెలిపింది. 2000 రూపాయల కంటే ఎక్కువ విలువైన కొన్ని నిర్దిష్ట వ్యాపార లావాదేవీలకు మాత్రమే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ వర్తిస్తుంది. ఇది ప్రభుత్వం లేదా ఎన్పీసీఐ వసూలు చేసే పన్ను కాదని, వ్యవస్థ నిర్వహణ కోసం బ్యాంకులు, యాప్ సంస్థల మధ్య పంపిణీ అవుతుందని తెలిపింది. నెలవారీ 100,000 రూపాయల వరకు చెల్లింపులు పొందే చిన్న వ్యాపారులకు ఎండీఆర్ జీరోగా ఉంటుంది. 2000 రూపాయలు దాటిన లావాదేవీలపై 0.4% ఎండీఆర్ విధిస్తారు. అలాగే 75,000 రూపాయలు, అంతకంటే ఎక్కువ లావాదేవీలపై గరిష్టంగా 300 రూపాయలు మాత్రమే పరిమితిగా నిర్ణయించారు. రైల్వే, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధన రంగాలకు 2000 రూపాయలు దాటిన చెల్లింపులకు కేవలం 5 రూపాయల ఫ్లాట్ రుసుము ఉంటుంది. ఈ ఎండీఆర్ భారాన్ని వినియోగదారులపై మోపకూడదని బ్యాంకులకు సూచించారు. వసూలైన ఎండీఆర్లో 5% నిధిని చిన్న వ్యాపారుల్లో యూపీఐ వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేటాయిస్తారు. వచ్చే నెల 15వ తేదీ నుండి ఈ నూతన విధానం అమల్లోకి వస్తుంది. భారత్ అమెరికా దేశాల మధ్య 22వ ఎడిషన్ సంయుక్త సైనిక విన్యాసాలు యుద్ద అభ్యాస్ నిన్న ఉత్తరాఖండ్లోని ఔలీలో ప్రారంభమయ్యాయి. ఔలీలోని ఫారెన్ ట్రైనింగ్ నోడ్లో ఈ విన్యాసాల ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సైనిక విన్యాసాలను ఉత్తరాఖండ్

0: ఖండ్ లోని ఔలీతో పాటు రాజస్థాన్ లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో ఒకేసారి నిర్వహిస్తున్నారు. ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యాన్ని పటిష్టం చేస్తూ సైనిక సమన్వయాన్ని పెంచడం ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశం. పర్వత ప్రాంతాల్లో ఇటువంటి సైనిక విన్యాసాలకు ప్రాధాన్యత ఇస్తూ సమగ్ర యుద్ద గ్రూపుల నిర్వహణ కోసం ఇరు దేశాల సైనిక సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ఈ విన్యాసాల్లో ప్రధాన అంశంగా ఉంది. నిఘా కోసం డ్రోన్లు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థలను వాడడంతో పాటు ఆధునిక ఆయుధ వ్యవస్థల ప్రదర్శన మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో జరుగుతుంది. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అనిశ్చిత వాతావరణం నెలకొందని, అనేక యుద్ద పరిస్థితుల వల్ల ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా కనిపిస్తున్నాయని అన్నారు. అయితే భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్దితో స్థిరంగా బలంగా పురోగమిస్తోందని పేర్కొన్నారు. అనేక అంతర్జాతీయ పెట్టుబడులకు వేదికగా నిలిచిన తమిళనాడు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా తోడ్పడుతోందన్నారు. నేటి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏఐ శిక్షణా కేంద్రాల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సీతారామన్ విద్యార్థులకు సూచించారు. పరిశోధన అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరగా స్వీకరించడానికి, భారతదేశ రక్షణ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి విస్తృతమైన చర్చలు, సంయుక్త అభివృద్ది, ఉత్పత్తి అవసరమన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, క్షిపణుల నుండి రాడార్ల వరకు, యుద్ద విమానాల నుండి జలాంతర్గాముల వరకు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టంల నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలోనూ డిఆర్డీఓ తన సామర్థ్యాలను నిరూపించుకుందని చెప్పారు.
1: ईडीएफ के माध्यम से स्टार्टअप्स को ग्रांट्स दिए जा रहे हैं और अनेक टेक्नोलॉजी प्रोडक्शन स्टेज तक पहुंच चुकी है. आईडेक्स ने भी डिफेंस इनोवेशन के लिए एक नया इकोसिस्टम भी तैयार किया है, जहां स्टार्टअप्स हमारी वास्तविक ऑपरेशनल रिक्वायरमेंट्स के आधार पर सॉल्यूशंस विकसित कर रहे हैं.
0: गत కొన్నేళ్లుగా రక్షణ రంగంలో వినూత్న సంస్కరణలు వచ్చాయని, అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. రక్షణ రంగంలో భారత్ దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ది వైపు అడుగులు వేసేందుకు పలు చర్యలు తీసుకున్నట్టు కూడా మంత్రి తెలియజేశారు. 14 ఏళ్లలోపు పిల్లలకు విద్య లేదా మతపరమైన బోధనలు అందించే పాఠశాలలు, సంస్థలను క్రమబద్దీకరించడానికి దాఖలైన వినతిపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని దాఖలైన పిటిషన్పై స్పందించాలని పాఠశాల విద్యా కార్యదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై 4 వారాల్లోగా సమాధానమివ్వాలని న్యాయస్థానం పేర్కొంది. తన వినతి పత్రంపై కార్యదర్శి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఆదేశాలిచ్చింది. దేశంలోని పలు రాష్టాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళ, మాహే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో వచ్చే 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, సిక్కింతో సహా ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 2వ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లో భారత్ ఆఫ్ఘనిస్తాన్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 3 మ్యాచ్ల సిరీస్ ను భారత్ 2-0 తేడాతో గెలుచుకుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ ఆఫ్ఘనిస్తాన్ ను నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులకు పరిమితం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ 33 బంతుల్లో 37 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి 3 వికెట్లు, హర్షదీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్

0: కేవలం 14.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. నితిష్ కుమార్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ మరింత అభివృద్ది చెందడం ఖాయమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ధీమా వ్యక్తం చేశారు. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ చెల్లింపులపై ఎటువంటి రుసుములు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలోని పలు రాష్టాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 2వ టీ20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: ఆకాశవాణి అందరికీ ఆరోగ్యం, ఆరోగ్య సమాచారం.
6: ఈనాటి కార్యక్రమంలో ముందుగా సొంత వైద్యంతో దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలు కొన్ని వివరాలు వింటారు.
7: జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు, ఇలా దేనికైనా డాక్టర్ల చీటీలతో పని లేకుండా స్వయంగా మందులు కొనుక్కొని వాడేసుకుంటాం. ఈ అలవాటు దీర్ఘకాలంలో తిరిగి సరిదిద్దలేని అనారోగ్యాలను తెచ్చిపెడుతుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. మనం తీసుకునే ప్రతి మందు ఇతర మందులతో పరస్పర చర్య జరుపుతుంది. ఈ క్రమంలో ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. అలర్జీ మందులు మెదడు మీద ప్రభావాన్ని కనబరుస్తాయి. మరీ ముఖ్యంగా నాడీ సంబంధ మందులు, మానసిక సమస్యల మందులు వాడుకునేవాళ్లు స్వయంగా అలర్జీల మందులు వాడుకోవడం ప్రమాదకరం. కాబట్టి ప్రభుత్వం కొన్ని కాంబినేషన్ డ్రగ్స్ మీద నిషేధం విధించింది. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా వాటిని విక్రయించకూడదని ఆంక్షలు విధించింది. వీటిలో చెప్పుకోదగినవి దగ్గుమందులు, వీటిలో కల్తీలు జరగడంతో పాటు మత్తు కలిగించే తత్వం ఉండడంతో వీటికి వ్యసనపరులుగా మారుతున్న సందర్భాలు కూడా పెరుగుతున్నాయి. అలాగే వయసు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు, వాటికి వాడుకుంటున్న మందులు తదితర వివరాల ఆధారంగా వైద్యులు తగిన మందులను, మోతాదును నిర్ణయిస్తారు. కాబట్టి ఎవరికి వారు స్వయంగా మందులు కొని వాడుకోవడం ప్రమాదకరం. అలర్జీ మందులతో చాలా ముప్పుంది. యాంటీహిస్టమిన్స్లో రకాలుంటాయి. కోల్డాక్ట్ లాంటి మందుల్లో జలుబును తగ్గించే మందుతో పాటు ఫినైలెప్రిన్ కూడా ఉంటుంది. దీంతో రక్తపోటు పెరుగుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారికి, రక్తపోటు పెరిగే దశలో ఉన్నవారికి ఈ మందుతో రక్తపోటు మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. అలర్జీ మందులు మెదడు మీద ప్రభావాన్ని కనబరిచి మత్తును కలిగిస్తాయి. కాబట్టి ఈ మందులు వేసుకుని వాహనాలు నడపడం ప్రమాదకరం. మరీ ముఖ్యంగా మద్యంతో పాటు అలర్జీ మందులు తీసుకోవడం అత్యంత ప్రమాదకరం. అలర్జీలు ఉన్నవారు వైద్యులను కలిసి అలర్జీ మందులు వాడుకోవాలి. నొప్పి మూలాలు పలు రకాలు. కండరానికి సంబంధించిన నొప్పి కావచ్చు, ఎముకకు సంబంధించిన నొప్పి కావచ్చు, నరానికి సంబంధించిన నొప్పి కావచ్చు, ఇన్ఫెక్షన్ తాలూకు నొప్పి కావచ్చు. కాబట్టి మూల కారణంతో మునిపడిన నొప్పిని తగ్గించే మందును ఎంచుకోవాలి. ఇందుకోసం వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి. నొప్పి తగ్గించే మందులన్నీ కాలేయం, మూత్రపిండాలను ప్రభావితం చేస్తాయి. రక్తపోటును కూడా పెంచుతాయి. ఇష్టారాజ్యంగా పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు అజీర్తి, అల్సర్ వేధిస్తాయి. కాలేయం, మూత్రపిండాలు కూడా దెబ్బతింటాయి. అయితే అప్పుడప్పుడు చిన్నపాటి తలనొప్పుల లాంటి వాటిని తగ్గి

0: తగ్గించుకోవడం కోసం పారాసెటమాల్ లాంటి మందులు వాడుకోవచ్చు. అసిడిటీకి టానిక్స్, మాత్రలు, పౌడర్లు అందుబాటులో ఉన్నాయి. బయట ఆహారం తిన్నప్పుడు తలెత్తిన అజీర్తితో అసిడిటీ వేధిస్తే యాంటాసిడ్ వాడుకోవడం అవసరమే. అయితే యాంటాసిడ్స్లో ఉండే అల్యూమినియం హైడ్రాక్సైడ్, సోడియం పీకోసల్ఫేట్ మొదలైన రసాయన సమ్మేళనాల వల్ల శరీరంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. మరీ ముఖ్యంగా అసిడిటీ మందులతో నీళ్ల విరేచనాలు, మలబద్ధకం, కడుపుబ్బరంతో పాటు పేగుల్లో అవరోధాలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. కొన్ని యాంటాసిడ్ టానిక్స్తో రక్తపోటు పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ మందులతో మూత్రపిండాలు విఫలమయ్యే ముప్పు కూడా ఉందని వైద్య పరిశోధనల్లో తేలింది. పీసీఓడీ సమస్యలున్న మహిళల్లో ఈ మందులతో సమస్య మరింత తీవ్రమయ్యే ముప్పు ఉంటుంది. అలాగే పురుషుల్లో పురుష హార్మోన్లు ప్రభావితమై రొమ్ములు పెరిగే ముప్పు కూడా ఉంటుంది. లాక్టేటివ్స్ ను ఆచితూచి వాడాలి. ఒత్తిడి, అస్తవ్యస్త ఆరోగ్య జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల మలబద్ధకం సమస్య పెరుగుతోంది. నిజానికి మందులతో పని లేకుండా ఈ సమస్యను పరిష్కరించుకోగలిగే వెసులుబాట్లు ఉన్నాయి. కాని మందులతో సులువుగా పని జరిగిపోతూ ఉండడంతో లాక్టేటివ్స్ కు అలవాటు పడిపోతున్నారు. కాని పదే పదే లాక్టేటివ్స్ వాడుకోవడం వల్ల పేగుల్లో కండరాల కదలికలు తగ్గిపోతాయి. దాంతో లాక్టేటివ్ తీసుకుంటే తప్ప విరోచనం కాని పరిస్థితి తలెత్తుతుంది. వీటిలో కూడా రకాలుంటాయి. కొన్ని మందులు మలాన్ని మృదువుగా మారుస్తాయి, ఇంకొన్ని మలం పేగుల్లో కదలడానికి తోడ్పడతాయి. అయితే ఈ రెండు రకాల మందులతో శరీరంలో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది. దాంతోపాటు కాల్షియం లోపాలు తలెత్తుతాయి. లాక్టేటివ్స్తో నీళ్ల విరోచనాలు పెరిగి డీహైడ్రేషన్ సమస్య కూడా తలెత్తుతుంది. ఫలితంగా దీర్ఘకాలంలో మూత్రపిండాలు దెబ్బతినొచ్చు. పేగులు వాటంతటవి కదిలి సుఖ విరోచనం జరిగే పరిస్థితి అదుపు తప్పినప్పుడు పేగుల్లోని కండరాలు బలహీనపడడంతో పాటు నరాల బలహీనత కూడా తలెత్తుతుంది. ఇలాంటి సైకలాజికల్ డిపెండెన్సీకి గురవడం మరింత ప్రమాదకరం. కాబట్టి మలబద్ధకాన్ని పెంచే జంక్ ఫుడ్స్ దురలవాట్లకు దూరంగా ఉండి ఒత్తిడి తగ్గించుకుని ఎక్కువగా పీచు పదార్థం ఉండే ఆహారం తీసుకోవాలి. మలబద్ధకాన్ని పెంచే ప్రోటీన్ పౌడర్లను తగ్గించుకోవాలి. డీహైడ్రేషన్ కూడా మలబద్ధకాన్ని పెంచుతుంది, కాబట్టి సరిపడా నీళ్లు తాగుతూ ఉండాలి. ఇక ఆన్లైన్ సప్లిమెంట్ల విషయంలో పోషక లోపం ఉన్నప్పుడే సప్లిమెంట్ వాడుకోవాలి. ఎవరికి వారు లక్షణాల ఆధారంగా లోపాలను అంచనా వేసి ఆన్లైన్లో దొరికే సప్లిమెంట్లను కొనుక్కొని వాడేసుకునే సందర్భాలు పెరుగుతున్నాయి. ఇలా వాడుకోవడం వల్ల అవసరం లేకపోయినా అదనంగా పోషకాలను శరీరానికి అందించిన వాళ్లమవుతాం. అలాగే ఇలాంటి సప్లిమెంట్లలో భార లోహాలు, రసాయనాలు ఉండొచ్చు. ఆయుర్వేద మిశ్రమాలు, మూలికలు ఉండవచ్చు. వీటితో మూత్రపిండాలు, కాలేయాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. అవసరం లేకపోయినా విటమిన్ సప్లిమెంట్లు వాడుకున్నప్పుడు విటమిన్ టాక్సిసిటీకి గురయ్యే ముప్పు కూడా ఉంటుంది. దాంతో గుండె, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అలాగే కుటుంబ నియంత్రణ పిల్స్ ప్రభావాన్ని కోల్పోతాయి. రక్తం పలచబడే మందులు కూడా ప్రభావాన్ని కోల్పోతాయి.
1: మీరింతవరకు సొంత వైద్యంతో దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలు కొన్ని వివరాలు విన్నారు. వ్యాఖ్యానం శ్రీ సొంగా శ్యాంప్రసాద్.

0: కార్యక్రమంలో మరొక అంశం మూత్రపిండాల వ్యాధులు అవగాహన. ఈ అంశం గురించి తెలుసుకుంటారు.
1: మన శరీరంలో ఎలాంటి విరామం లేకుండా నిరంతరం పనిచేసే అత్యంత ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి. శరీరంలో పేరుకుపోయే మలినాలను బయటకు పంపించడం నుంచి రక్తపోటును నియంత్రించడం వరకు అనేక కీలక బాధ్యతలను ఇవి నిర్వహిస్తాయి. అయితే మూత్రపిండాలు దెబ్బతినడం ప్రారంభమైన చాలా కాలం వరకు ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. అందుకే కిడ్నీ రుగ్మతలను నిశ్శబ్దంగా దెబ్బతీసే వ్యాధులుగా వైద్యులు పేర్కొంటున్నారు. ప్రస్తుత కాలంలో మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడిన జీవనశైలి, తక్కువ నీరు తాగడం వంటి కారణాలతో మూత్రపిండాల వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు వృద్ధాప్యంలో మాత్రమే ఎక్కువగా కనిపించే ఈ సమస్యలు ఇప్పుడు యువతలో కూడా పెరుగుతుండడం ఆందోళన కలిగించే అంశం. భారతదేశంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధుల బారిన పడుతున్నారు. వారిలో చాలా మంది చివరి దశలో మాత్రమే సమస్యను గుర్తిస్తున్నారు. ఫలితంగా రక్తశుద్ది చికిత్సలు, మూత్రపిండాల మార్పిడి అవసరమయ్యే పరిస్థితులు తలెత్తుతున్నాయి. సరైన అవగాహన, ముందస్తు పరీక్షలు, జీవన శైలిలో మార్పులు, ఆధునిక చికిత్సలతో మూత్రపిండాల వ్యాధులను నియంత్రించడం మాత్రమే కాకుండా నివారించడమూ సాధ్యమే అంటున్నారు నిపుణులు. మూత్రపిండాలు చేసే ప్రధానమైన పనులలో రక్తాన్ని శుద్ది చేయడం ముఖ్యమైనది. మూత్రపిండాలు నిరంతరం రక్తాన్ని వడగట్టి శరీరానికి అవసరం లేని మలినాలను మూత్రం రూపంలో బయటకు పంపిస్తాయి. శరీరంలో నీరు అధికమైనా తక్కువైనా సమతౌల్యాన్ని నిలుపుకోవడంలో మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రత్యేక రసాయన పదార్థాల ద్వారా రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. ఎర్రరక్త కణాల ఉత్పత్తికి అవసరమైన హార్మోన్ల తయారీలో సహకరిస్తాయి. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం విటమిన్ డిని శరీరానికి ఉపయోగపడే రూపంలో మార్చి కాల్షియం శోషణకు సహకరిస్తాయి. మూత్రపిండాలు దెబ్బతినడానికి అసలు కారణాలలో మధుమేహం ఒకటి. రక్తంలో అధిక చక్కెర స్థాయిలు మూత్రపిండాల్లోని సూక్ష్మ రక్తనాళాలను దెబ్బతీస్తాయి. అధిక రక్తపోటు ఎక్కువగా ఉండడం వల్ల మూత్రపిండాల వడపోత వ్యవస్థ బలహీనపడుతుంది. ప్యాకెట్లలో లభించే ఆహార పదార్థాలు, ఊరగాయలు, వేయించిన పదార్థాలలో అధిక ఉప్పు చేర్చడం, వాటిని తీసుకోవడం వల్ల కూడా ఈ ప్రమాదం పెరుగుతుంది. శరీరంలో నీటిలోపం ఏర్పడి మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. వైద్యుల సలహా లేకుండా తరచూ నొప్పి నివారణ మందులు వాడడం మూత్రపిండాలకు హానికరం. ధూమపానం, మద్యపానం ఇవి రక్త ప్రసరణను దెబ్బతీసి మూత్రపిండాల పనితీరును తగ్గిస్తాయి. ప్రారంభ దశల్లో ఈ లక్షణాలు కనిపించకపోయినా వ్యాధి ముదిరే కొద్దీ కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. మూత్రంలో నురగరావడం, కాళ్లు కళ్ల కింద వాపు, తరచూ అలసట, ఆకలి మందగించడం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రాత్రిల్లో ఎక్కువ సార్లు మూత్రం రావడం, అధిక రక్తపోటు, చర్మం పొడిబారడం, దురద, వాపు ఉన్న చోట వేలితో నొక్కితే గుంటపడడం మూత్రపిండాల సమస్యకు సంకేతం కావచ్చు. మూత్రపిండాల పనితీరు తగ్గిపోతే రక్తపోటు నియంత్రణ తప్పుతుంది. శరీరంలో మలినాలు పేరుకుపోతాయి. రక్తంలో మలిన పదార్థాలు పేరుకొని అలసట, బలహీనత కలుగుతాయి. ఎర్రరక్త కణాల ఉత్పత్తి తగ్గిపోవడంతో రక్తహీనత ఏర్పడుతుంది. ఎముకలు బలహీనపడతాయి. విటమిన్ డి లోపంతో ఎముకల బలహీనత తలెత్తుతుంది. మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారిలో గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా చెమట ద్వారా శరీరంలోని నీరు ఎక్కువగా బయటకు వెళుతుంది. తగినంత నీరు త్రాగకపోతే శరీరంలో నీటిలోపం ఏర్పడి మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందువల్ల తరచూ నీరు తాగుతూ ఉండాలి. ఒకేసారి ఎక్కువగా కాకుండా కొద్ది కొద్దిగా తరచూ త్రాగడం మంచిది. కొబ్బరి నీరు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి. ఇవి శరీరానికి అవసరమైన లవణాలను అందిస్తాయి. ఎండలో ఎక్కువసేపు తిరగకూడదు. చక్కెర పానీయాలు, శీతల పానీయాలు మూత్రపిండాలకు హానికరం. నీరు ఎక్కువగా ఉండే పుచ్చకాయ, దోసకాయ, మొసంబి లాంటి పండ్లు తరచుగా తీసుకుంటూ ఉండాలి. మూత్రపిండాల వ్యాధుల చికిత్సలో వైద్యరంగం వేగంగా అభివృద్ది చెందుతున్నది. మూత్రంలో ప్రోటీన్ నష్టాన్ని తగ్గించి మూత్రపిండాల పనితీరును కాపాడే సమర్థమైన మందులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఆధునిక పద్ధతులతో రోగులకు మెరుగైన ఫలితాలు అందుతున్నాయి. చిన్న గాయాలతో శస్త్రచికిత్స చేసే ఆధునిక విధానాలు అందుబాటులోకి వచ్చాయి. రక్తం గ్రూపులు భిన్నంగా ఉన్నా మూత్రపిండాల మార్పిడి విజయవంతంగా చేస్తున్నారు. కృత్రిమ మేధస్సు సహాయం

0: దాంతో మూత్రపిండాల వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించే పద్దతులు అభివృద్ది చెందుతున్నాయి. జీవితాంతం రక్తశుద్ది చికిత్సపై ఆధారపడడం కంటే మూత్రపిండాల మార్పిడి ఉత్తమమైన పరిష్కారం. కుటుంబ సభ్యుల నుంచి తీసుకున్న మూత్రపిండాలతో ఆరోగ్యం త్వరగా కుదురుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక మూత్రపిండంతో కూడా సాధారణ జీవితం గడపవచ్చు. మూత్రపిండం దానం చేయడం వల్ల శరీరానికి పెద్ద నష్టం ఉండదు. ఇక తప్పనిసరి చేయించుకోవాల్సిన పరీక్షలు: రక్తంలోని క్రియాటినిన్, మూత్రపిండాల వడపోత సామర్థ్యం, మూత్రంలో ప్రోటీన్, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు, పొత్తికడుపు అల్ట్రాసౌండ్, మధుమేహం. అధిక రక్తపోటు ఉన్నవారు సంవత్సరానికి కనీసం ఒకసారి అయినా ఈ పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. ఇక తీసుకోవలసిన జాగ్రత్తలు: తాజా కూరగాయలు, పండ్లు, మజ్జిగ, తక్కువ ఉప్పు, పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. మాంసం, ప్యాకేజ్డ్ ఫుడ్, ఊరగాయలు, వేపుళ్లు, శీతల పానీయాలు వంటి వాటిని తగ్గించడం మంచిది. మూత్రపిండాలు మౌనంగా పనిచేస్తాయి, కాని అవి దెబ్బతింటే శరీరమంతా ప్రభావితమవుతుంది. అందుకే ముందస్తు జాగ్రత్తలు, ఆరోగ్యకరమైన జీవనశైలి, సమయానికి పరీక్షలు అత్యంత ముఖ్యం. వైద్య రంగంలో ఆధునిక సాంకేతికత వల్ల ఇప్పుడు మూత్రపిండాల వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి సమర్థంగా చికిత్స అందించడం సాధ్యమవుతున్నది. కాబట్టి చేతులు కాలకముందే ఆరోగ్యంలో కాస్త మార్పులు కనిపించినా వెంటనే వైద్యుని సంప్రదించడం చాలా అవసరం.
1: మీరింతవరకు మూత్రపిండాల వ్యాధులు అవగాహన ఈ అంశం గురించి కొన్ని వివరాలు విన్నారు. వ్యాఖ్యానం శ్రీమతి గుండెటి విశాలిని.
2: మీరింతవరకు అందరికీ ఆరోగ్యం ఆరోగ్య సమాచారం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సాహితీ సౌరభాలు, సాహిత్య రచనలతో కూర్చిన కార్యక్రమం.
2: ఈ కార్యక్రమాన్ని మీకందిస్తున్న వారు విమల సాహితీ సమితి హైదరాబాద్.
3: డాక్టర్ జల్దీ విద్యాధర్ గారి అమ్మగారైన విమల గారి పేరున గత 14 సంవత్సరాలుగా సాహిత్యంలో ప్రఖ్యాత కవుల పుస్తకాలపై సమీక్షలు, కవి సమ్మేళనాలు, సాహిత్య అంశాలపై సదస్సులు నిర్వహిస్తూ,
2: ప్రముఖ రచయిత బుచ్చిబాబు గారి పేరున అవార్డు అందిస్తూ,
3: అక్షరాన్ని ఆరాధనగా
2: సాహిత్యాన్ని సాధనగా
3: సాహితీ ప్రియులను ఒకే వేదికపై కలుపుతున్న అక్షర కుటుంబం
2: విమల సాహితీ సమితి హైదరాబాద్.
4: ఈనాటి సాహితీ సౌరభాలు కార్యక్రమంలో శ్రీమతి వడలి నాగమణి గారి స్వీయ వచనా కవితలు వింటారు.
5: స్త్రీ రాసిన ప్రతి అక్షరం ఒక అనుభవం, ప్రతి అనుభవం ఒక చరిత్ర, ప్రతి చరిత్ర ఒక సామాజిక విప్లవం. మహిళ రాసిన ప్రతి రచన మహిళా సాహిత్యం కాదు, అలాగే మహిళ గురించి రాసిన ప్రతి రచన కూడా మహిళా సాహిత్యం కాదు. మహిళ తన అనుభవాన్ని, తన ఆత్మసాక్షిని, తన సామాజిక చైతన్యాన్ని, తన వ్యక్తిత్వాన్ని అక్షరాల్లో ప్రతిష్ఠించినప్పుడు ఆ రచన మహిళా సాహిత్యంగా నిలుస్తుంది. ఈ భావనను అర్థం చేసుకోకపోతే ఆధునిక మహిళా రచనల గొప్పతనాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేం. సాహిత్య చరిత్రను పరిశీలిస్తే చాలా కాలం పాటు స్త్రీని ఒక వ్యక్తిగా కాకుండా ఒక పాత్రగా చూశారు. ఆమె తల్లిగా, భార్యగా, ప్రేయసిగా, దేవతగా, త్యాగమూర్తిగా, కాని ఒక స్వతంత్ర ఆలోచన కలిగిన వ్యక్తిగా ఆమెకు తగిన స్థానం చాలా అరుదుగా లభించింది. పురుష రచయితలు స్త్రీని ఆదర్శంగా చిత్రించారు, కాని ఆమె అంతరంగాన్ని పూర్తి

కూడా వినిపించలేకపోయారు. ఎందుకంటే అనుభవాన్ని ఊహించవచ్చు కానీ జీవించలేం. అక్కడే మహిళా రచన ప్రారంభమవుతుంది. మహిళా రచన ప్రతిభ కొరత వల్ల కాదు, అవకాశాల కొరత వల్ల. శతాబ్దాల పాటు మహిళకు విద్య పరిమితమైంది. ఆస్తి హక్కు, స్వేచ్ఛ, ప్రజా జీవితంలో భాగస్వామ్యం పరిమితమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఆమె తన అనుభవాన్ని అక్షరాలుగా మార్చుకునే అవకాశం కూడా పరిమితమైంది. అయితే 19వ శతాబ్దం చివరిలో భారతదేశంలో సంఘ సంస్కరణోద్యమాలు ప్రారంభమయ్యాయి. వితంతు వివాహాలు, బాల్య వివాహ నిర్మూలన, మహిళా విద్య, సామాజిక సమానత్వం, ఈ ఉద్యమాలు మహిళ చేతిలో కలాన్ని ఉంచాయి. తెలుగు సమాజంలో మహిళ విద్యా వ్యాప్తికి సంఘ సంస్కర్తలు ఎంతో కృషి చేశారు. మహిళ చదవాలి, ఆలోచించాలి, సమాజంలో తన స్థానాన్ని తానే నిర్మించుకోవాలి అనే భావన క్రమంగా బలపడింది. మొదట మహిళను చదవమని ప్రోత్సహించింది సమాజం. తర్వాత ఆమె చదివింది, ఆ తర్వాత ఆమె రాసింది, చివరకు సమాజాన్ని చదవడం ప్రారంభించింది. అదే ఆధునిక మహిళా సాహిత్యం. మహిళ కలం పట్టిన తర్వాత సాహిత్యంలో కొత్త అంశాలు ప్రవేశించాయి. ఇంతకుముందు సాహిత్యం యుద్ధాల గురించి చెప్పింది, ఆమె వంటింటి యుద్ధాన్ని చెప్పింది. సాహిత్యం రాజుల చరిత్రను చెప్పింది, ఆమె గృహిణి జీవిత చరిత్రను చెప్పింది. సాహిత్యం విజయాలను వర్ణించింది, ఆమె మౌనాలను వర్ణించింది. ఇంతకుముందు సాహిత్యం ప్రశ్నించని అనేక విషయాలను మహిళ రచన ప్రశ్నించింది. ఒక గృహిణి శ్రమకు విలువ ఎందుకు లేదు? ఒక అమ్మాయి కలలకు హద్దులు ఎవరు నిర్ణయిస్తారు? త్యాగం ఎందుకు ఎప్పుడు స్త్రీకో కర్తవ్యంగా మారుతుంది? కొంతమంది విమర్శకులు మహిళా రచన వ్యక్తిగత అనుభవాలకే పరిమితమని భావించారు. కాని ఒక మహిళ వ్యక్తిగత జీవితం కూడా సామాజిక నిర్మాణాల ప్రభావంతో రూపుదిద్దుకుంటుంది. ఆమె ఇంటి అనుభవం సమాజానికి ప్రతిబింబం. ఆమె మౌనం ఒక కుటుంబ సమస్య మాత్రమే కాదు, అది ఒక సామాజిక నిర్మాణ ఫలితం. అందుకే మహిళా రచనలలో వ్యక్తిగతం, సామాజికం, పరస్పర సంబంధితాలు. పురుష వ్యతిరేకత కాదు అన్యాయ వ్యతిరేకత, కుటుంబ వ్యతిరేకత కాదు అసమానత వ్యతిరేకత, సంప్రదాయ వ్యతిరేకత కాదు మానవత్వాన్ని దెబ్బతీసే ఆచారాల పునర్మూల్యాంకనం. మహిళా రచన సమాజాన్ని అద్దంలో చూపించదు, ఆ అద్దాన్నే ప్రశ్నిస్తుంది. ఇల్లందుల సరస్వతీదేవి మానవీయ విలువల కథకురాలు. తెలుగు సాహిత్యంలో ఇల్లందుల సరస్వతీదేవి గారి స్థానం విశిష్టమైనది. ఆమె రచనల్లో కుటుంబ సమాజానికి ప్రతిరూపంగా కనిపిస్తుంది. స్త్రీని ఆలోచించే మనిషిగా, నైతిక నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా ఆవిష్కరించారు. ఆమె శైలి ఆలోచింపజేసే నిశ్శబ్దం. అబ్బురి ఛాయాదేవి నిశ్శబ్దానికి భాష ఇచ్చిన రచయిత్రి. చిన్న సంఘటనల వెనుక దాగి ఉన్న జీవిత సత్యాలను మనసును కదిలించేలా రాశారు. ఒక గృహిణి అలసట, తల్లి మౌనం, ఉద్యోగిని అంతర్మదనం ఆమె కథల్లో సాహిత్య విషయాలయ్యాయి. సాధారణ జీవితమే అసాధారణ సాహిత్యానికి మూలం. వాసిరెడ్డి సీతాదేవి గ్రామీణ వాస్తవికతకు అక్షర రూపం. గ్రామీణ మహిళల జీవితాన్ని, శ్రమను, ఆత్మగౌరవాన్ని, నిశ్శబ్ద పోరాటాన్ని విశ్లేషించారు. ఆమె రచనల గొప్పతనం ప్రశ్నల్లో ఉంది. ఓల్గా స్త్రీ స్వేచ్ఛకు సాహిత్య స్వరం. ఆమె రచన విముక్త తెలుగు సాహిత్యంలో ఒక మైలురాయి. రామాయణంలోని సీత, అహల్య, ఊర్మిళ, శూర్పణఖ వంటి పాత్రలను పునర్వ్యాఖ్యానించి ఆధునిక అర్థాన్ని ఇచ్చారు. జయప్రభ కవిత్వంలో తిరుగుపాటు స్వరం. ఆమె కవిత్వం ఆత్మగౌరవంతో, బలమైన సామాజిక స్పృహతో మహిళను స్వతంత్ర వ్యక్తిగా నిలబెడుతుంది. కొండేపూడి నిర్మల అంతర్ముఖ కవిత్వం. సున్నితత్వం, తాత్వికత, సామాజిక చైతన్యం కలిగిన కవిత్వం. తెలంగాణ మహిళా రచన నేల వాసనతో కూడిన అక్షరాలు. జానపద సంస్కృతి, గ్రామీణ జీవితం, ఉద్యమాల చరిత్ర, బతుకమ్మ పాటల మాధుర్యం, కష్టజీవుల చెమట.

0: శాసనతో తెలంగాణ భాషను సాహిత్య భాషగా గౌరవించే చైతన్యం ఇందులో కనిపిస్తుంది. కందుకూరి వీరేశలింగం మహిళా విద్య, వితంతు వివాహాలు, బాల్య వివాహాల నిర్మూలనను చర్చలోకి తెచ్చారు. గురజాడ అప్పారావు కన్యాశుల్కం ద్వారా మధురవాణి వంటి పాత్రలతో స్త్రీని ఆలోచించగల మనిషిగా చిత్రించారు. శ్రీశ్రీ మహిళను శ్రమజీవిగా, సమాజ నిర్మాణ భాగస్వామిగా చేశారు. చలం స్త్రీ స్వేచ్ఛ గురించి బలంగా మాట్లాడారు. ఒకప్పుడు స్త్రీ సాహిత్యంలో పాత్రగా నిలిచింది, తర్వాత రచయిత్రిగా మారింది. ఇప్పుడు విమర్శకురాలిగా, తాత్వికురాలిగా, చరిత్రను పునర్నిర్వచించే మేధావిగా నిలుస్తోంది. అక్షరమై ఆమె పలికితే అది అనుభవం, ఆ అనుభవం ప్రవహిస్తే అది సాహిత్యం, ఆ సాహిత్యం సమాజాన్ని తాకితే అది చైతన్యం, ఆ చైతన్యం మనిషిని మార్చితే అదే విప్లవం. కలం చేతిలో ఉన్నంత వరకు చరిత్ర ఆగదు. స్త్రీ స్వరం వినిపిస్తున్నంత వరకు సాహిత్యం మౌనంగా ఉండదు. ఆత్మగౌరవం నిలిచి ఉన్నంత వరకు ఆధునిక మహిళా సాహిత్య ప్రస్థానం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది.
1: మీరింతవరకు సాహిత్య సౌరభాలు కార్యక్రమంలో శ్రీమతి వడలి నాగమణి గారి స్వీయ వచనా కవితలు విన్నారు.
2: ఈ కార్యక్రమాన్ని మీకందించిన వారు విమల సాహితీ సమితి హైదరాబాద్.
3: డాక్టర్ జల్దీ విద్యాధర్ గారి అమ్మగారైన విమల గారి పేరున గత 14 సంవత్సరాలుగా సాహిత్యంలో ప్రఖ్యాత కవుల పుస్తకాలపై సమీక్షలు, కవి సమ్మేళనాలు, సాహిత్య అంశాలపై సదస్సులు నిర్వహిస్తూ,
2: ప్రముఖ రచయిత బుచ్చిబాబు గారి పేరున అవార్డు అందిస్తూ,
3: అక్షరాన్ని ఆరాధనగా,
2: సాహిత్యాన్ని సాధనగా,
3: సాహితీ ప్రియులను ఒకే వేదికపై కలుపుతున్న అక్షర కుటుంబం
2: విమల సాహితీ సమితి హైదరాబాద్.
4: సాహితీ సౌరభాలు సాహిత్య రచనలతో కూర్చిన కార్యక్రమం విన్నారు.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం క్రీడాలోకం. ఈనాటి కార్యక్రమంలో కుంగ్ఫూ మిస్కిన్ మార్క్స్ మాస్టర్, బాక్సింగ్ ఫెడరేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ మాలోత్ రాజయ్య గారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త శ్రీమతి డి కిరణ్ కుమారి.
2: క్రీడాలోకం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కుంగ్ఫూ మిస్కిన్ మాంగ్స్ మాస్టర్, బాక్సింగ్ ఫెడరేషన్ డిస్టిక్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న శ్రీ మాలోత్ రాజయ్య గారు కేవలం ఈ రెండు క్రీడా అంశాలే కాకుండా ఇంకా ఇతర క్రీడాంశాల్లో కూడా తన ప్రతిభ చాటుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వారు మాస్టర్ గా ఉన్నారు. నమస్కారం అండి రాజయ్య గారు.
3: నమస్కారం మేడం.
2: సార్ చెప్పండి, కుంగ్ఫూలో మీరు ఎంతమంది విద్యార్థులను ఇప్పటి వరకు తీర్చిదిద్దారు? కుంగ్ఫూ పట్ల మీకు ఆసక్తి ఎప్పటి నుంచి కలిగింది?
3: యాక్చువల్ గా నేను

0: సెవెన్ క్లాన్ లో పుట్టాను మేడం. రుద్రంపూర్ సెవెన్ క్లాన్ లో. సెవెన్ క్లాన్ లో ఎట్టుంటున్నాడు మేడం, ప్రతి ఒక్కరూ అక్కడ ఉన్నటువంటి యువకులు చిన్నతనం నుండే మాస్టర్ ఆర్ట్ పై మోస్ట్ బాగుండేది మేడం. సో అందువల్ల నేను ఫిఫ్త్ క్లాస్ లో ఉన్నప్పటి నుండే ఈ మాస్టర్ ఆర్ట్ పట్ల ఇంట్రెస్ట్ పెరిగి నేను నేర్చుకోవడం జరిగింది. అప్పుడు మొదటి గురువుగా నాకు ఎల్ శ్రీనివాసరావు గారు ఉండే మేడం. అలా నేను హెల్లో బెల్ట్ వరకు వారి దగ్గర నేర్చుకున్న తర్వాత ఆదినారాయణ మాస్టర్ అనేసి రుద్రంపూర్ లో ఉండేవారు మేడం. వారి దగ్గర నేను బ్రౌన్ బెల్ట్ వర్క్ నేర్చుకున్నాను. ఆ తర్వాత విజయవాడలో ప్రకాశరావు సార్ అని చెప్పేసి వారు చాలా పెద్ద గురువు, వారి దగ్గర నేను బ్లాక్ బెల్ట్ థర్డ్ దాని వరకు నేర్చుకున్నా మేడం.
1: కుంగ్ఫునే కాకుండా బాక్సింగ్ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నానన్నారు. ఇవి రెండు సేమ్ టైమ్ లోనే నేర్చుకున్నారా మీరు? బాక్సింగ్ నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది?
0: బాక్సింగ్ 1998 లో ఎల్ఏఆర్ అని చెప్పేసి యాక్చువల్ గా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వారు పరిచయం చేసిన వ్యక్తి ఎల్ఏ గారు. వారు సింగరేణ ఎంప్లాయ్ మా కోచ్ గా ఉండేవారు. వారు అప్పటికి నేను మార్షల్ ఆర్ట్ లో వెళ్తుంటా ఉంటే సార్ ఏమన్నారంటే ఈ మార్షల్ ఆర్ట్ తో పాటు ఈ బాక్సింగ్ చేస్తే బాక్సింగ్ లో ఫ్యూచర్ ఉంటుంది, ఈ బాక్సింగ్ అంటే ఒలింపిక్ గేమ్ కిందకు వస్తుంది, సో ఇది సర్టిఫికేట్ చాలా అవైలబుల్, సో ఇది నేర్చుకుంటే మీ ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పేసి సార్ మమ్మల్ని మోటివేషన్ చేయడం వల్ల 1998 నుండి వారి వద్ద శిష్యరికం చేయడం జరిగింది మేడం. అట్లా మమ్మల్ని సార్ స్టేట్ లెవెల్ వరకు తీసుకెళ్లారు. వారి యొక్క ప్రోద్బలంతో ఇక్కడ కుతూడంలో కూడా స్టేట్ లెవెల్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. ఆ రకంగా ఈ బాక్సింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగి క్రమక్రమంగా మేము ఒక పొజిషన్ కు వచ్చిన తర్వాత మేము కూడా బాక్సింగ్ నేర్పడం ప్రారంభించడం జరిగింది.
1: కుంగ్ఫూ బాక్సింగ్ రెండు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్ట్స్ కదా, మీరు వీటిలో సాధించిన విజయాల గురించి చెప్పండి.
0: బాక్సింగ్ లెవెల్ లో స్టేట్ లెవెల్ వెళ్ళడం జరిగింది మేడం, స్టేట్ లెవెల్ ని ఆగిపోవడం జరిగింది. ఈ కుంగ్ఫూ విషయానికి వస్తే నేను సౌత్ ఇండియా లెవెల్ లో కూడా మెడల్ తీసుకున్నాను. డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ ఇలా గెలుచుకుంటూ మెడల్స్ తీసుకుంటూ సౌత్ ఇండియా లెవెల్ లో కూడా నేను అప్పుడు సిల్వర్ మెడల్ తీసుకోవడం జరిగింది, అది కూడా 1997 లో.
1: ఈ రెండు ఆటల ప్రభావం అనేది మీ చదువుపై ఎలా ఉండేది, ఎలా మీరు బ్యాలెన్స్ చేసుకునేవాళ్ళు, మీరు సాధించిన విజయాల గురించి కూడా చెప్పండి.
0: దీని వల్ల ఏమంటే ఓన్లీ కుంఫే కాకుండా ఈ కుంఫూ నేర్చుకోవడం ద్వారా కుంఫూలో యోగా మెడిటేషన్ వంటి ఇవి కూడా ఉంటాయి. సో దీని వల్ల ఏంటంటే ఏకాగ్రత పెరిగి కొంచెం యాక్టివ్నెస్ పెరిగి దీని ద్వారా చదువు పట్ల కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది మేడం, ఏకాగ్రత పెరుగుతుంది. సో రెండు బ్యాలెన్స్ ఆ టైమింగ్స్ సెట్ చేసుకుంటూ చదవడం జరిగింది. సో ఈ రకంగా చదవడం ఈ ప్రాక్టీస్ చేస్తూ ఈ రకంగా పేరు రావడం జరిగింది. యాజ్ వెల్ ఆస్ ఈ ఎడ్యుకేషన్ మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అంటే ఇది మేము క్యాంప్స్ కి వెళ్తా ఉంటాం, విశాఖపట్నం గానీ ఐలన్ క్యాంప్స్ నుంచి హైదరాబాద్ వెళ్ళాము, ఇక్కడ వరంగల్, ఇలా క్యాంప్స్ వెళ్ళడం వల్ల ఏంటంటే మాకు అక్కడ ఉన్నటువంటి ఆ కోచెస్ వాళ్ళు వారు కూడా ఒక మంచి పొజిషన్ ఉన్నారు, వాళ్ళు అంటే పీజీలు చేయడం గానీ ఆ రకంగా కూడా ఉన్నారు. సో మాకు అప్పుడు తెలిసిన అంశం ఏంటంటే ఓన్లీ స్పోర్ట్స్ కాకుండా ఎడ్యుకేషన్ మీద కూడా మనం కాన్సన్ట్రేషన్ చేయాలన్న ఆలోచనతో మేము చదివాం మేడం. 2000 నేను టీచర్ ఉద్యోగం సంపాదించడం జరిగింది.
1: ఈక్వల్ గా మీరు ప్రయారిటీ ఇచ్చి డిఎస్సి లో విజయం సాధించారు. మీరు ఇలా మార్షల్ ఆర్ట్స్ లో ఒక మాస్టర్ అయ్యారు, అట్లాగే బాక్సింగ్ కూడా మీరు నేర్చుకున్నానన్నారు. మిమ్మల్ని ఎక్కువ ప్రభావితం చేసిన మీ కోచ్లు గాని మాస్టర్స్ గాని ఎవరున్నారు? మీరు ఎవరిని ఆదర్శంగా తీసుకుని ఇలా ముందుకు వెళ్లారు?
0: యాక్చువల్ గా మిస్కిన్ మాస్ కౌంట్ లో ప్రకాశ్ రావు అని చెప్పేసి విజయవాడలో ఉన్నారని చెప్పాను కదండి, వారు కొన్ని వేల మంది నేర్పించారు మేడం. ఆ కాలంలోనే మాకు 60 ఏజ్ లో ఉన్నప్పుడు కూడా చాలా యాక్టివ్ ఉండే, అంటే ఎటువంటి ఒక చిన్న డిసీజ్ లేకుండా అతనంత యాక్టివ్ గా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఉండాలి. దాంతో పాటు ఆయన నేషనల్ లెవెల్ లో చాలా పేరు ప్రఖ్యాతి గాయించాడు. పక్కనే సార్ ని ఇన్స్పిరేషన్ చేసుకుని మేము కూడా అదే విధంగా ఉండాలని చెప్పేసి వారి దగ్గర శిష్యరికం చేసుకున్నాము. అలాగే ఎల్ఏ సార్ అని చెప్పేసి కూడా సార్ రిటైర్ అయిన తర్వాత కూడా బాక్సింగ్ విద్య పట్ల చాలా కృషి చేశారు మేడం. ప్రస్తుతానికి కూడా సార్ హైదరాబాద్ లో ఉన్న మేము తరచుగా ఇక్కడ క్యాంప్స్ పాటు పెడతా ఉంటాం, ఆ క్యాంప్ కోసం మా తరచు 15 రోజులు వచ్చేసి శిక్షణ ఇచ్చి వెళ్తూ ఉంటాం మేడం.
1: మీరు ఒక టీచర్ గా అట్లాగే మాస్టర్ గా మార్షల్

0: ఆర్ట్స్ నేర్పించడం పిల్లలకి, ఈ రెండు ఇప్పుడు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? మీ విద్యార్థులు సాధించిన విజయాల గురించి చెప్పండి.
1: మా శిష్యులు కొంతమంది ఉంటారు మేడం, వారు ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం ఇటు ఇల్లందు కొత్తగూడెం ఈ సర్కిళ్లలో మా శిష్యులు ఇప్పుడు ఈ మార్షల్ ఆర్ట్ నేర్పుతున్నారు. మార్షల్ ఆర్ట్ తో పాటు ఈ బాక్సింగ్ కూడా నేర్పుతున్నారు మేడం. ఎగ్జాంపుల్ కొత్తగూడెంలో సాగర్ అనే మాస్టర్ మన ప్రగతి మైదానంలో కుంఫూకం బాక్సింగ్ రెండు నేర్పిస్తున్నారు మేడం. వారికి మేము మా అవసరం ఉన్నప్పుడు 15 రోజులకు 10 రోజులకు సర్లేసి మేము కూడా మెలుగు నేర్పిస్తా ఉంటాము. అదే రకంగా ఇప్పుడు మా ఎల్ఏఎస్ఆర్ అని చెప్పేసి ఆయన ప్రస్తుతానికి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు మేడం బాక్సింగ్ ఫెడరేషన్ కి. వారు కూడా మంత్లీ మనస్ వచ్చేసి 1 వీక్ ఇక్కడ ఉండి పిల్లలకు బాక్సింగ్ మెలుగు నేర్పిస్తూ వెళ్తా ఉంటాం.
0: మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి గాని జీవితంలో ఆటలు అనేవి ఒక భాగం చేసుకుంటే మంచి జరుగుతుందని వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తారు, వాళ్ళకి ఇన్స్పిరేషనల్ గా ఏం చెప్తూ ఉంటారు? స్కూల్లో నేర్పేదానికి మీ అసోసియేషన్ లో మీరు నేర్పించే విధానానికి తేడా ఏంటి? అసలు ఎలా ఒక విద్యార్థిని మోటివేట్ చేస్తారు అది చెప్పండి.
1: యాక్చువల్ గా ఈ మార్షల్ ఆర్ట్ ఆత్మరక్షణకి ఆరోగ్యానికి సంబంధించింది మేడం. మనం ఈ మార్షల్ ఆర్ట్ కొంచెం బాగా నేర్చుకుంటే ఇప్పుడు మహిళలు కూడా తను తాను రక్షించుకోగలుగుతుంది, అలాగే ఆరోగ్యపరంగా కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. నేను ఎలా బ్యాలెన్స్ చేసుకుంటానంటే మా స్కూల్లో 90 మెంబర్స్ చిల్డ్రన్స్ ఉన్నారు మేడం. ఇందులో పిల్లల్ని సెలెక్ట్ చేసుకుంటూ ఆల్టర్నేట్ డే ఒక రోజు మార్షల్ ఆర్ట్స్ చెప్పడము, దాంతో పాటు బాక్సింగ్ కూడా కొన్ని మెలకు నేర్పడము, మిగతా రోజు వేరే స్పోర్ట్స్ నేర్పడం అట్లా జరుగుతుంది. మా శిష్యులైతే ఎవరైతే ఉన్నారో గతంలో నేర్చుకున్న విద్యార్థులు వారికి ఏం చేశానంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఉన్నత పాఠశాలలో ఈ మార్షల్ ఆర్ట్ నేర్పేటటువంటి మాస్టర్స్ కావాలని చెప్పేసి లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఇస్తే అందులో చాలా మంది మనకు సంబంధించినటువంటి శిష్యులే ప్రస్తుతానికి హై స్కూల్లలో కరాటే అనేది ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ బాబ్ క్యాంప్ స్కూల్ గాని ఇక్కడ లోకల్ ఉంటే హై స్కూల్లలో మాక్సిమం మనకు సంబంధించినటువంటి శిష్యులు అక్కడ నేర్పుతున్నారు.
0: మీరు కోచింగ్ ఇచ్చిన విద్యార్థులే ఇప్పుడు వాళ్ళు కోచ్లుగా పనిచేస్తున్నారు?
1: కొంతమంది, అందరు అనలేము, కొంతమంది అయితే మా శిష్యులు ఉన్నారు. వేరే వేరే ఆర్ట్స్ ఉంటాయి మేడం, ఇందులో కరాటే ఉంటుంది, కుంఫు ఉంటుంది, ఇట్లా వేరే వేరే ఉంటుంది, తైక్వాండో ఉంటుంది. నాకు ఇంట్రెస్ట్ ఎట్లా పెరిగిందంటే చిన్నప్పటి నుండి మార్షల్ ఆర్ట్ పట్ల ఎక్కువ మోజ్ అవుతూ ఫిట్నెస్ ఉండాలని చెప్పేసి నేను ఈ జిమ్ కూడా వెళ్ళడం జరిగింది మేడం. ఒక 5 ఇయర్స్ నుండి నేను జిమ్ కి వెళ్తున్నాను. ఈ 5 ఇయర్స్ లలో మాకు ఇక్కడ జిమ్ కోచ్ షమీఉద్దీన్ మాస్టర్ అని చెప్పేసి వారికి 60 ఏజ్ లో కూడా వారు పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ కి వెళ్లేవారు. అట్లా ఒక రోజు స్టేట్ లెవెల్ లో జరిగిన క్రమంలో నేను కూడా వెళ్ళడం జరిగింది. వారు ఆ పవర్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్ సాధించారు. సో వారిని ఇన్స్పిరేషన్ తీసుకుని నేనెందుకు చేయకూడదు అని చెప్పేసి నేను ఒక 5 ఇయర్స్ నుండి నేను జిమ్ కి వెళ్ళడం జరుగుతుంది. పవర్ లిఫ్టింగ్ కోచింగ్ వారి దగ్గర తీసుకుంటున్నాను. తద్వారా నేను సుమారుగా 7-8 సార్లు నేను మెడల్ సాధించాను. లాస్ట్ సండే 30వ తారీఖు నాడు కూడా పాల్వంచలో జరిగినటువంటి పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ లో నేను గోల్డ్ మెడల్ సాధించాను.
0: కంగ్రాచులేషన్స్ అండి.
1: థ్యాంక్ యూ మేడం. ఇంకోటి ఏంటంటే ఈ 2026 సంవత్సరానికి గాను విద్యాశాఖ వారు నా యొక్క సర్వీస్ ని మించి కూడా ఉత్తమ ఉపాధ్యాయుడిగా నాకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది.
0: కంగ్రాచులేషన్స్ అండి.
1: థ్యాంక్ యూ మేడం. అలాగే రీసెంట్లీ గా మొన్న ఫ్రైడే రోజు మేడం యంగ్ ఇండియా బ్లడ్ డోనర్స్ క్లబ్ వారు కూడా నా యొక్క సర్వీస్ ని మెచ్చి వారు కూడా జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు ఇవ్వడం జరిగింది మేడం.
0: కంగ్రాచులేషన్స్ అండి. మీరు ఇన్ని విజయాలు సాధించారంటే దాని వెనుక ఉన్న మీ కృషి అనేది మాకు కనబడుతుంది. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మీ శిష్యులు గాని మీరు నేర్పించే విద్యార్థులు గాని మీ బాటలో నడవాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. పవర్ లిఫ్టింగ్ గురించి చెప్తారు, రీసెంట్ గా మీరు గోల్డ్ మెడల్ సాధించినందుకు మరొకసారి మీకు కంగ్రాచులేషన్స్ చెప్తూ మీ లైఫ్ ని చూపిస్తూ పిల్లల్ని వారికి ఇన్స్పిరేషన్ కలిగేలాగా మీరు రెగ్యులర్ గా ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, మీ టైం టేబుల్ ఎలా ఉంటుంది చెప్పండి.
1: నేను మార్నింగ్ 8:50 వరకు నేను స్కూల్కి వెళ్ళిపోతాను. 4:15 వరకు నేను స్కూల్ నుండి బ్యాక్ వచ్చేస్తా. ఇక్కడ ప్రగతి మైదానంలో మా శిష్యుడు సాగర్ అనే ప్రస్తుతం మాస్టర్ అతను, వారు కుంఫూకం బాక్సింగ్ నేర్పుతా ఉంటారు. వీక్లీ 1 కంపల్సరీ నేను అక్కడ అటెండ్ అవుతాను. ఆ తర్వాత నేను యూనియన్ పరంగా కూడా TSUTF వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నా మేడం. టీచర్ సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు కానీ పెండింగ్ వర్క్స్ ఉంటే నాకు ఫోన్ చేసి చెప్తారు. నేను వీలున్నప్పుడు DO ఆఫీస్ కి వెళ్ళేసి వారి సమస్యల గురించి నేను పై అధికారులతో చర్చించి సాల్వ్ చేయడానికి నేను ప్రయత్నం

0: చేస్తుంటా మేడం. 5:36 వరకు మళ్ళీ నేను బ్యాక్ వచ్చేసి మళ్ళీ జిమ్ కి వెళ్తుంటా మేడం.
1: ఫుల్ డే మీరు చాలా బిజీగా ఉంటారు, ఒక టీచర్ గా మీ బాధ్యతలు నిర్వర్తిస్తూ టీచర్లకు వచ్చే సమస్యల్ని కూడా పరిష్కరించాలి అనే దృష్టికోణంతో మీరు వాళ్ల సమస్యల పరిష్కారం కోసం కూడా కృషి చేస్తున్నారు. చాలా ఆదర్శవంతమైన లైఫ్ స్టైల్ అయితే మెయింటైన్ చేస్తున్నారు సార్ మీరు. ఎంతమంది విద్యార్థులు మీ చేతుల్లో మాస్టర్స్ అయ్యారు, ఇంకా ఎంతమందిని తీర్చిదిద్దాం అనుకుంటున్నారు, మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి చెప్పండి?
0: బాక్సింగ్ చాలా మందికి ఉచితంగా మేము నేర్తున్నాం, వాటికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా మేము ఫ్రీగా ఇస్తున్నాం. బాక్సింగ్ పట్ల ఇంట్రెస్ట్ ఎవరైతే ఉంటారో మేడం, మేము క్యాంప్స్ పెడుతుంటాం తరచుగా. ఎవరైనా సరే నేను ఇంట్రెస్ట్ తో నేర్పాలని నేర్పుతున్న వారికి కూడా మేము వెళ్ళి దానికి సంబంధించినటువంటి ఆ మెటీరియల్ ఇస్తున్నాం. ఎగ్జాంపుల్ గా లాస్ట్ ఇయర్ మేము ఏకలవ్య స్కూల్ భద్రాచలంలో అక్కడ ఒక మేడం ఉన్నారు, వారు ఉత్తరప్రదేశ్ నుండి వచ్చారు అనుకుంటారు మేడం. వారు ఏమన్నారంటే మా ఎల్ఏ సార్ గారికి అంటే మా గురువు గారికి ఫోన్ చేసి చెప్పారు, సార్ మాకు మెటీరియల్ కావాలంటే సార్ వారికి కావాల్సినటువంటి మెటీరియల్స్ అన్ని మాకు పంపడం జరిగింది, మేము వెళ్ళి వాళ్ళ స్కూల్కి వెళ్ళి అవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది మేడం. అట్లా ఆ రకంగా వారు కూడా కొంతమంది పిల్లల్ని తీర్చిదిద్దడం జరిగింది. వారిని మేము స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కూడా తీసుకెళ్లాం మేడం, వాళ్ళు గోల్డ్ మెడల్ సాధించారు, వాళ్ళు నేషనల్ కూడా సెలెక్ట్ అయ్యారు. మా దగ్గర ఉన్న పిల్లల్ని కూడా తీసుకెళ్లడం జరిగింది, వీరు కూడా నేషనల్ కి సెలెక్ట్ అయ్యారు కొంతమంది. ఈ రకంగా మేము ఉచితంగా ఈ బాక్సింగ్ అందించడంతో పాటు వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్ కూడా మేము ఇస్తున్నాం మేడం. ఇంకొకటి ఏంటంటే మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేసేది ఏమిటంటే మేడం, బాక్సింగ్ లో మహిళలు ముందుకు రావడం లేదు, దీనిలో కేటగిరీస్ ఉంటాయి మేడం. ఈ కేటగిరీస్ ప్రకారం ఇక్కడ నుండి మేము తీసుకెళ్లే మహిళల్లో ఒక 10 కేటగిరీలు ఉంటే అందులో ఒక్కరిద్దరే ఉంటున్నారు. సో వన్స్ ఒక్కసారి నేషనల్ ఛాంపియన్ అయినా ఇంటర్నేషనల్ ఒకసారి అడుగు పెడితే మేడం ఖచ్చితంగా వారికి రైల్వేలో గాని ఆర్మీలో గాని పోలీస్ డిపార్ట్మెంట్ లో గాని ఖచ్చితంగా జాబ్ వస్తుంది మేడం. ఇదైతే మేము హామీ కోసం. సో ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వారు చదువుతో పాటు ఇలాంటి బాక్సింగ్ సంబంధించిన క్రీడల్లో పంపిస్తే దాంతో పాటు స్పోర్ట్స్ కోటా అనేది కూడా ఒకటి ఉంటుంది. ఒకవేళ ఆ స్పోర్ట్స్ కోటాలో కూడా ఈ నీట్ లో గాని జేఈ మెయిన్స్ లో గాని ఇటువంటి వాటిలో కూడా స్పోర్ట్స్ కోటా ద్వారా కూడా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ బాక్సింగ్ వైపు వస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా నేను ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులు ఉంటారో వారికి తెలియజేస్తున్నాను.
1: ఓకే అండి, బాక్సింగ్ లో ఆడపిల్లలు ముందుకు రావాలని మీరు కోరుకుంటున్నారు. ఆకాశవాణి తరఫున మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, బాక్సింగ్ అనేది ఫ్యూచర్ లో వాళ్ళకి మంచి మార్గం చూపించే ఒక క్రీడగా ఉంది కాబట్టి రాజయ్య సార్ చెప్పిన విధంగా బాక్సింగ్ పట్ల ఆసక్తి ఉన్నవారు వారిని సంప్రదిస్తే ప్రగతి మైదానంలో సాగర్ సార్ ఉంటారు, వారిని కలిసి నేర్చుకోవడానికి ముందుకు రావాలని మీ తరఫున నేను కూడా కోరుకుంటున్నానండి. మాలో రాజయ్య గారు, మీ యొక్క లైఫ్ స్టైల్ అనేది విద్యార్థులకి ఒక మంచి మార్గదర్శనం చేసే విధంగా ఉంది. మీరు ఎన్ని రకాల క్రీడలు ఆడుతూ మీ యూనియన్ లో కూడా మీరు ఒక యాక్టివ్ మెంబర్ గా ఉండి సమస్యల పట్ల స్పందిస్తున్నారు, అలాగే విద్యార్థులను తీర్చిదిద్దే విషయంలో కూడా చాలా చక్కగా వాళ్లకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. మీ చేతిలో విద్యార్థులు మెడల్స్ సాధించాలని చెప్పి మేము ఆకాశవాణి తరఫున కోరుకుంటున్నాము. ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ సో మచ్ మేడం.
2: మీరు ఇంతవరకు కుంగ్ ఫూ మిస్కిన్ మాంగ్స్ మాస్టర్, బాక్సింగ్ ఫెడరేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ మాలోత్ రాజయ్య గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి డి కిరణ్ కుమారి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి.
1: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లోని ఏపీ గ్రామీణ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సహా దేశవ్యాప్తంగా వివిధ గ్రామీణ బ్యాంకుల్లో 13,700 పైగా ఖాళీలు ఉన్నటువంటి ఆఫీస్ అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులకు ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ ఆఫీసర్ వివిధ స్కేల్స్ పరిధిలో అసిస్టెంట్ మేనేజర్, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్, ఐటీ, చార్టర్డ్ అకౌంటెంట్, లా, లైబ్రరీ మేనేజర్, మార్కెటింగ్ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఆఫీసర్, సీనియర్ మేనేజర్ ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు పోస్టును అనుసరించి సాధారణ డిగ్రీ, లాలో డిగ్రీ, సీఏ, ఎంబీఏ పాస్ అయి ఉండాలి. ప్రిలిమ్స్ మెయిన్స్ రాత పరీక్షలకు తోడు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేయబడతారు. ఆఫీసర్ పోస్టులకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా www.ibps.in. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 21, 2026. మరొక ప్రకటన. తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పోస్టల్ సర్కిల్స్ లో 23,757 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తులు కోరుతూ ఉంది పోస్టల్ శాఖ. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ గా విధులు చేయాల్సి ఉంటుంది. స్థానిక భాష తెలిసి ఉండాలి. ఇంగ్లీష్, లెక్కల సబ్జెక్టులుగా 10th పాస్ అయి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానానికి తోడు సైకిల్ తొక్కడం తప్పకుండా వచ్చి ఉండాలి. 10వ తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఆన్లైన్ లో చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://indiapost.gov.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి https://indiapost.gov.in. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు ఆన్లైన్ లో పంపడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 21, 2026.
0: మీరింతవరకు విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా రుద్రవీణ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: గీతాంజలి చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట.

ఈ ఉదయం 9 గంటలకు తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిన్న శేష వాహన సేవ ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: సిరివెన్నెల చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. ఈ ఉదయం 10 గంటలకు విఘ్న వినాయక ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఏ సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: మీ అందరి కోసం కొన్ని ఎనిమిలప్స్ ఉన్నాయి, ఈ ఎనిమిలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి.

0: లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1907కి కాల్ చేయండి.
1: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
4: ఈ రోజు ఉదయం 10:30 నాకు నచ్చిన పాట శ్రోతల మదిలోని మధురమైన పాటల పొదట ప్రసారమవుతుంది ఈరోజు ఉదయం 10:30.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 9 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు

0: డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి, డాక్టర్ కె రామానుజాచార్యులు, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సాంకేతిక సహకారం శ్రీ ఈ నాగమునయ్య, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ పి మహేంద్రన్. వినండి చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఎస్సేష సతతం సహస్రఫణవానికేన ముద్రావహన్

ముదా తార్క్ష్యాంగోపరి సంస్థితం సురయుతం శ్రీ వెంకటేశం భజే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునకు అంగరంగ వైభవంగా జరిగేటువంటి రాజరాజోత్సవాలుగా కీర్తింపబడేటువంటి ప్రతి సంవత్సరము ఎప్పుడు వస్తాయా అని భక్తజనులందరూ కూడా ఎదురు చూసేటువంటి తరుణం బ్రహ్మోత్సవ తరుణం. ఆ బ్రహ్మోత్సవాలలో భాగంగా నిన్న రాత్రి వేళ స్వామి పెదశేష వాహనంపై విహరిస్తే నేడు ఉదయం చిన్నశేష వాహనంపై స్వామివారు విహరిస్తూ ఉన్నారు. రెండవ రోజు మలయప్ప స్వామి 5 తలలు కలిగినటువంటి శేషవాహనంపై దర్శనమిచ్చేటువంటి దివ్య తరుణం ఇది. భగవద్గీతలో స్వామి స్వయంగా అనంతశ్చాస్మి నాగానాం సర్పాణామస్మి వాసుకి అని, నాగజాతిలో అనంతుణ్ణి సర్పజాతిలో వాసుకిని అని స్వయంగా తనను తాను ప్రకటించుకున్నాడు. అంటే పెద శేషవాహనం ఆదిశేషుడుగాను చిన్నశేషవాహనం వాసుకిగాను మనం భావించవచ్చు. శేషేషైన శీలస్య శేషాచల నివాసిన సదాశేష ప్రియస్యాస్య శ్రీనివాసస్య శారంగిణ ద్వితీయ దివసే జాద్యం భూయో భూచేషవాహనం. భూయో భూచేషవాహనం అని చెప్పి ఎల్లప్పుడూ శేషుని మీద శయనించే స్వామి మళ్ళీ ప్రీతితో రెండవసారి శేషవాహనంపై దర్శనమిస్తున్నాడని పురాణ వాంగ్మయం కీర్తిస్తోంది. ఎందుకని స్వామి ఇతర వాహనాల కన్నా కూడా మరి శేషుడి పట్ల ఒకంత మనం అనుకోవాలంటే పక్షపాత దృష్టి ఉందా అని. కాదు, ఆయనకి పక్షపాతం అనేటువంటిది సబబే, అయినా దానికి ముందు 2 అక్షరాలు మనం చేర్చుకోవాలి, ధర్మపక్షపాతి అని. ఎందుచేతనంటే ఆనాడు కద్రువకు జరిగినటువంటి వృత్తాంతంలో మరి గరుత్మంతుడి యొక్క మాతృ దాస్య శృంఖలాలు ఛేదించే తరుణంలో తన సవతి అయినటువంటి ఆమెకు ఏదో విధంగా ఆమె పైన గెలవాలనే కోరికతో కద్రువ తన పుత్రులందరినీ కూడా ఆ ఉచ్చేశం యొక్క తోకను పట్టుకోమంటే మిగిలిన సర్పాలు తల్లి మాట జవదాటలేక ఒకటి ప్రాణభయంతో అంతకుమించి ఒప్పుకున్న ఆదిశేషుడు మాత్రం దాన్ని అంగీకరించక, నేను అధర్మ మార్గాన్ని పయనించను అని ధర్మ మార్గాన్నే పయనిస్తాను అని వెళ్ళి తపస్సు ఆచరించాట. ఆయన తపశ్శక్తికి ముల్లోకాలన్నీ కూడా గడగళ్లాడిపోతే బ్రహ్మ సాక్షాత్కరించి నీవు ధర్మం కోసం ధర్మానికి నిలబడి ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నావు కాబట్టి నీలాంటి వాడే ఈ విశ్వాన్నంతటినీ కూడా భూభాండాన్నంతటినీ కూడా వహించవలసింది అని ఆయనకి వరమిచ్చి అనుగ్రహించాట. కాబట్టి ఎవరైతే ధర్మాన్ని పట్టుకుంటారో ధర్మాచరణ చేస్తారో అటువంటి వారి వెంపు ఉంటాను అని మనకి సుదృఢంగా తెలియజేయడానికి, అలాగే స్వామివారి యొక్క ధ్యేయవాక్యం ఏమిటి కలియుగంలో అంటే ధర్మో రక్షతి రక్షిత. ఏ ధర్మాన్నైతే మనం రక్షిస్తామో ఆ ధర్మం మనల్ని సదా కాపాడుతుంది అనేటువంటి ధ్యేయవాక్యం. అలా ధర్మాన్ని కాపాడినటువంటి వాడు ధర్మ మార్గంలో నడిచినటువంటి వాడు కాబట్టే ఆదిశేషునిపై స్వామివారు నిన్న రాత్రి విహరించి మరి తన సోదరుడైనటువంటి వాసుకి స్వరూపంగా భావించేటువంటి ఆ చిన్నశేష వాహన సేవలో విహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా శేష శేషి భావాన్ని కూడా మనకి తెలియజేస్తూ ఉన్నారు ఈ వాహన సేవలో. అంతేకాదు మన యొక్క శరీర నిర్మాణంలో కూడా గమనించినట్లయితే ఈ శేష స్వరూపం కొంచెం కానవస్తుంది. మూలాధారం నుండి సహస్రార కరండిక వరకు 7 చక్రాలు ఉంటాయని చెప్తారు. వాటిని మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞా సహస్రార చక్రాలు అని, మూలాధారం నుండి సహస్రారం వరకు బ్రహ్మదండి మధ్య నుండి కుండలిని శక్తి అనే సుషుమ్నానాడి సర్పాకారం

మనోవృత్తిలో ఉంటుందట. మనోవృత్తులు ప్రపంచాభిముఖంగా ప్రసరించే సామాన్య మానవులో సర్పాకారంగా వ్యాపించి ఉండే కుండలిని శక్తి శిరస్సు మూలాధారంలో ఉంటుంది. పుచ్చం సహస్రారంలో ఉంటుంది. శేషవాహనం పైన శ్రీవారిని దర్శించి ధ్యానించే పురుషులకు మనోవృత్తులు శ్రీనివాసుల యొక్క అధీనమై

0: అంతరార్థం ముడిపడి ఉంటుంది, దాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానం మనకి కలగాలని స్వామివారిని మనం ప్రార్థించాలి. భక్త శిఖామణులు అందరూ కూడా ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి కటాక్ష వీక్షణకి ఎదురు చూస్తూ ఉన్నారు. భానుడు కూడా స్వామివారిని వీక్షించాలని కాబోలు తన యొక్క తేజస్తో ప్రకాశిస్తూ ఉన్నాడు. తిరుమల క్షేత్రంలో స్వామివారు ఇప్పుడిప్పుడే తూర్పు మాడవీధి నుంచి దక్షిణ మాడవీధిలోకి వచ్చి, దక్షిణ మాడవీధి నుంచి పడమట మాడవీధిలోకి వచ్చి, ఇప్పుడు మళ్ళీ ఉత్తర మాడవీధిలోకి పయనం చేస్తూ ఉన్నారు. అద్భుతంగా స్వామివారి వాహన సేవ నిర్వహింపబడుతోంది. పశుపక్ష్యాదులు అలనాడు స్వామి నుండి ఆర్తత్రాణ పరాయణుడుగా ప్రసిద్ధిగాంచినటువంటి వాడు, జంతువుల్ని అన్నిటినీ కాపాడినటువంటి వాడు, అదిగో ఆ గజరాజును కాపాడిన దానికి కృతజ్ఞతాపూర్వకంగా ఈనాడు ఆ గజాలు కూడా స్వామివారికి సేవ చేస్తూ ఉన్నాయి. ఉచ్చైశ్వానికి ప్రతిరూపంగా అశ్వాలు ఇంకా వృషభాలు అందరూ కూడా స్వామిని సేవిస్తూ ఉన్నారు. కళాకారులు తమ దివ్య కళా నైపుణ్యాన్ని, తమ యొక్క కౌశలాన్ని ప్రదర్శిస్తూ స్వామివారి ముందు నర్తన చేస్తూ గానం చేస్తూ ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇలా నిరంతరము కూడా ఆ స్వామి దేదీప్యమానంగా భక్తజనుల నడుమ మణిపూసగా వెలుగుందుతూ ఉన్నారు. ఆ వాహన విశేషాన్ని, స్వామివారి వైభవాన్ని, శేష వైభవాన్ని కూడా మనకి అందించడానికి శ్రీమాన్ రామానుజాచార్యులు గారు వేయించేసి ఉన్నారు. ఆయన యొక్క ముఖారవింద జాలువారేటువంటి దివ్యమైనటువంటి ఆ స్వామి వైభవాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా రామానుజాచార్యులు గారు అందుకోండి.
1: యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్య కిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవములలో రెండవ రోజున ఇంతకు ముందు చెప్పినట్లుగా ద్వితీయ దివసేచాద్యం భూయోభూచ్ఛేషవాహనం అని అంటూ స్వామివారికి శేషుడి మీద ఉన్నటువంటి అమితమైనటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమాభిమాన అతిశయము చేత మరలా రెండవ రోజు కూడా స్వామివారు శేషవాహనాన్ని అధిష్ఠించారు. అయితే ఈ శేషవాహనాన్ని చిన్న శేషవాహనం అని చెప్పి కీర్తిస్తున్నారు. మరి ఆ చిన్న శేషవాహనంలో స్వామివారు ఐదు పడగలు కలిగినటువంటి శేషవాహనము యొక్క నీడలో, ఆపై తెల్లనైనటువంటి వెల్లగొడుగుల యొక్క నీడలో చక్కగా రాయబారానికి సిద్ధమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మలాగా తన రెండు చేతులు నడుము మీద ఉంచుకుని, చేతిలో పిల్ల నిగ్రహుని ధరించి, చక్కటి అనంతరత్న ప్రభాభాసితమైనటువంటి ఆభరణములతోటి వివిధాలంకార విభూషితుడై ఎన్నో మాలలను ధరించినటువంటి స్వామి మనకు ఉత్తర మాడవీధిలో విహరిస్తూ భక్తులందరికీ కూడా కనుల విందు చేస్తూ ఉన్నారు. స్వామివారి వాహనము ముందు అదిగోండి అనేకమైనటువంటి భజనలు, కోలాటములు, నృత్యములు, గీతములు మొదలైనవన్నీ కూడా ప్రదర్శిస్తున్నారు. కేరళ నుండి, మహారాష్ట్ర నుండి, కర్ణాటక నుండి, దేశ విదేశముల నుండి వచ్చినటువంటి, ఉత్తరాది నుండి వచ్చినటువంటి అనేక మంది కళాకారులు వారి వారి ప్రాంతములలో ఉన్నటువంటి సంప్రదాయానుగుణమైనటువంటి నృత్యములను, కోలాటములను ప్రదర్శిస్తూ ఉంటే వారందరి మధ్యలోనూ గోపికల మధ్యలో శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించినట్లుగా ఆనాడు భాగవతంలో, మరి ఈ కలియుగ వైకుంఠంలో వీరందరి మధ్య కృష్ణావతారమూర్తి అయి రాజఠీవితోటి వెలుగొందుతూ ఆ పరమాత్మ శేషవాహనంలో అవతరించి గోచరిస్తూ ఉన్నాడు. ఈ శేషవాహనం మనకు రెండు విషయాలను ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నది. శేషతి సంకర్షతీతి శేష అని అంటూ శత్రువులను మర్తించేటటువంటి వాడు శేషుడు అని, అంటే మనలో ఉండే కామక్రోధ లోభ మోహమద వాత్సర్యాది అరిషడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ అరిషడ్వర్గాలను, మనలో ఉండే అంతఃశత్రువులను, మన యొక్క బాహ్య శత్రువులను కూడా మర్దించి మనకు రక్షణ కల్పించడం ఒక పరమార్థం అయితే, మరి అటువంటి రక్షణ మనకు ఎప్పుడు కలుగుతుంది అంటే శిష్యతే ఇది శేష అంటూ శేషుడు అంటే దాసుడు అని మనకు అర్థం తెలియజేస్తున్నారు. అంటే దాస్యభక్తిని గనక ప్రదర్శించినట్లయితే, దాస్యంతో స్వామివారికి దాస్యం చేసినట్లయితే, భక్తితో అనుసరించినట్లయితే భగవంతుడు మనల్ని అనుగ్రహించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు అని చెబుతూ, మరి ఇక్కడ దాస్యభక్తి అదేవిధంగా శత్రు విమర్దనము అనే రెండు తత్వాలని కూడా ఒకేసారి ఈ శేషవాహన సేవలో పరమాత్మ మనకు కనిపింపజేస్తూ, అదేవిధంగా మనందరికీ కూడా ఆ భావనను కలుగజేస్తూ ఉత్తర మాడవీధిలో మునుముందుకు సాగుతూ ఉన్నాడు. స్వామివారి విషయంలో మన భక్తి కొద్దిగా నడిస్తే చాలు, స్వామి యొక్క అనుగ్రహం

అనుగ్రహం మన వైపుకి పరిగెడుతుంది. ఆ విధంగా భక్తులను అనుగ్రహించడానికి వడివడిగా వేగంగా స్వామివారు ఆ శేషవాహనంలో ముందుకు వెళుతూ ఉన్నారు. అయితే మరి ఆ భక్తి ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడా శేషుడే మనకు బోధిస్తూ ఉన్నాడు. ఆరు తత్వములు షడ్గుణోపేతుడైనటువంటి శేషుడు మనలో సద్గుణములను నింపడానికి మనకు భక్తి మార్గాన్ని బోధించడానికి అన్నట్లుగా ఈనాడు కూడా మరి స్వామివారిని ధరించి చిన్న శేషవాహన సేవలో స్వామిని సేవిస్తూ మనకు బోధిస్తున్నాడు. ఏమిటి ఆ ఆరు గుణములు అంటే, అనన్యార్హత్వము అనేది మొదటి గుణము. అంటే స్వామి, నేను నిన్ను సేవించడానికే అర్హుడను, నిన్ను తప్ప వేరే వారిని సేవించను అని అంటూ, నేను నిన్నే సేవిస్తాను అని చెప్పి అంటూ, నేను నిన్ను సేవించడానికే నా జీవితాన్ని అర్పిస్తాను అని అంటూ, అనన్యార్హత్వము అంటే వేరే వారిని సేవించను, నిన్నే సేవిస్తాను అని చెప్పటం. ఏ విధంగా అయితే లక్ష్మీదేవి పరమాత్మను మాత్రమే సేవిస్తుందో అదేవిధంగా శేషుడు కూడా ఆ పరమాత్మనే సేవిస్తాడు. అంతేకాదు అనన్య శరణత్వం, నిన్ను తప్ప వేరే వారిని ఆశ్రయించనే ఆశ్రయించను, నీవే తప్పని తప్పరంబెరుగా అని గజేంద్రుడు చెప్పినట్లుగా స్వామివారిని మాత్రమే ఆశ్రయిస్తాను అని చెప్పి అనన్య శరణాగతి చేయటం. మరి అటువంటి అనన్య శరణాగతికి శేషుడు ప్రతీక. అందుకనే శేషుడు స్వామివారికే సేవకుడిగా ఉన్నాడు. అందుకనే అంటారు కదా, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణమ్మ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష జనార్దన అంటూ, అనన్య శరణాగతితో ఆశ్రయించినటువంటి వారిని అవశ్యం స్వామివారు అక్కున చేర్చుకుంటారు అని చెప్పటంలో సందేహం లేదు. అనన్య భోగ్యత్వం అంటే నా సేవలందుకోవటానికి నీవే అర్హుడవు, అంటే నన్ను వినియోగించడానికి నీవే అర్హుడవు. ఏ విధంగా అయితే రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మతో అంటుందో, స్వామి సింహము వంటి నీకు దక్కవలసినటువంటి నేను నక్క వంటి శిశుపాలుడికి దక్కటమా? కాదు కాదు, నేను నీకే భోగ్యమైనటువంటి దానిని, కావున నీవే నన్ను పరిగ్రహించు అని చెప్పి రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తుంది. అలాగే ఇక్కడ శేషుడు కూడా, నేను నీకే దాసుడిని, నీకు సేవ చేయడానికే, నిన్ను నీ చేత వినియోగించబడటానికే నేను ఉన్నాను, నా జీవితం ఉన్నది అని చెప్పి అని అనన్య భోగ్యత్వం అంటారు. ఇక సంశ్లేషైక ధారకత్వం అని చెబుతారంటే, స్వామిని విడిచి ఉండలేకపోవటం, సర్వకాల సర్వదేశ సర్వావస్థల యందు కూడా స్వామితోటే ఉండటం. ఏ విధంగా అయితే లక్ష్మీదేవి రాఘవత్వే భవత్ సీత రుక్మిణీ కృష్ణ జన్మని అన్యేషు చ అవతారేషు తస్యైష అనపాయని అని చెప్పినట్లుగా, మరి శేషుడు కూడా రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరాముడిగా, కలియుగంలో భగవద్ రామానుజునిగా, ఈ విధంగా సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు కూడా స్వామివారికి సేవలందించేటటువంటి గొప్ప భక్తి తత్వము, అదేవిధంగా సంశ్లేషైక ధారకత్వం అంటే స్వామిలో స్వామివారితోటే ఉండేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. అందుకనే కదా స్వామివారికి ఆసనంగా చాందినిగా ఈ విధంగా అనేక రకాలుగా సేవలందిస్తూ ఉన్నాడు. విశ్లేష అసహిష్ణుత్వం అని అంటారు, అంటే స్వామివారి యొక్క వియోగాన్ని ఒక క్షణము కూడా భరించలేకపోవటము. లక్ష్మీదేవి అంతే, శేషుడు కూడా అంతే. ఏ విధంగా అయితే రామావతారంలో రాముడు వనవాసానికి బయలుదేరినప్పుడు సీతాదేవి కూడా బయలుదేరింది, ఆమెతో పాటుగా లక్ష్మణస్వామి కూడా రామునితో పాటు వస్తాను అంటే, వద్దు లక్ష్మణ అనేటప్పటికీ, అప్పుడు లక్ష్మణస్వామి అంటాడు, తవ ఇవ దక్షిణ పాద మమ సవ్యో భవిష్యతి. అమ్మా, నీవు కుడిపాదాన్ని సేవించుకో, కుడికాలను సేవించుకో, నేను ఎడమకాలను సేవించుకుంటాను, ఎడమకాలను మాత్రం నాకు విడిచిపెట్టు. అంటే రాముడిని విడిచి ఉండలేనటువంటి వాడు శేషుడు, ఆ లక్ష్మణుడు, ఆ లక్ష్మణుడే శేషుడు అని చెప్పి, అందుకనే రాముడికి కూడా ఆ పరమాత్మకు కూడా బహిప్రాణ ఇవాపరహ అని చెప్పినట్లుగా, ఆ రాముడికి బహిప్రాణం వంటి వాడు లక్ష్మణుడు ప్రాణములు దూరంగా ఉంటే ఏ విధంగా అయితే జీవుడు జీవించలేడో, శేషుడు ఆ లక్ష్మణుడు దూరమైతే పరమాత్మ కూడా ఉండలేడనే విషయం తెలుస్తున్నది. ఇంకా ఆ విధంగా పరమాత్మ యొక్క వియోగాన్ని భరించలేనటువంటి వాడు కనుకనే ఎల్లప్పుడూ స్వామివారితో ఉన్నాడు. ఇక చివరిది తదేక నిర్వాహకత్వం, స్వామి సేవలోనే తరించడం అని చెప్పి, మరి ఆ శేషుడు స్వామి సేవే తన జీవిత పరమార్థంగా భావించినటువంటి వాడు.

0: ఎందుకు? రామావతారంలో లక్ష్మణుడు నిద్రను కూడా విడిచిపెట్టి రాముని సేవలో తరించి తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. ఈ విధంగా సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు కూడా భగవంతుంతోటి షడ్గుణములతో ఉండేటటువంటి వాడు శేషుడు. అటువంటి దాస్యభక్తిని మనందరికీ కూడా తెలియజేస్తూ చిన్న శేషుడు చక్కగా శ్రీనివాస పరంబ్రహ్మను కృష్ణావతారమూర్తిగా తన పడగల నీడలో వహిస్తూ ఉత్తర మాడవీధిలో విడివిడిగా ముందుకు వెడుతూ ఉన్నారు. మరి ఆ వాహన సేవలను బ్రహ్మశ్రీ మారుతి గారి యొక్క వాగ్జరిలో మరింతగా తెలుసుకుందాం. అయ్యా అందుకోండి.
1: ధన్యవాదాలు రామానుజాచార్యులు గారు, శేషతత్వాన్ని చక్కగా వివరించారు.
2: కృష్ణో రక్షతునో జగత్త్రయ గురు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామరశత్రవో వినిగత కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే తిష్ఠతి సర్వమే దదఖిలం హే కృష్ణ రక్షస్వ మాం.
1: ఎంతో పరిణితితో ఆలోచించి గర్గులు స్వామికి కృష్ణ అనేటువంటి నామాన్ని ఆ బాలశాల కార్యక్రమంలో పెట్టడం జరిగింది. అది ఎటువంటిదయ్యా అంటే కులశేఖరులు చెప్తారు, శత్రుచ్ఛేదైక మంత్రం అని, సకలమైనటువంటి ఉపనిషత్ వాక్య సంపూజ్య మంత్రమని, సంసారోత్తార మంత్రమని, అదేవిధంగా సమస్త విధమైనటువంటి ఐశ్వర్యాలు ఇచ్చేటువంటి మంత్రమని. కాబట్టి ఓ జిహ్వా, నువ్వు ఆ మంత్రాన్ని పలుకవే నీకంతకన్నా కావలసినటువంటిది ఏముంటుంది? భగవంతుడు అందించేందుకు ఆ నాలుకను అని సర్వ ఉపనిషత్ వాక్యములచే పూజనీయమైనటువంటి దివ్య తత్వం కృష్ణతత్వం, ఆ తత్వాన్ని తెలుసుకోండి అని స్వామి ఈనాడు చినశేష వాహనంలో ఆ చినశేషుని పడగల నీడలలో రెండు చేతులు తన యొక్క కటి ప్రదేశంలో ఉంచి ఒక చేత్తో చక్కగా తన యొక్క వేణువుని చూడండి, వెదురు కూడా స్వామి చేతనైతే అది దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందిస్తుంది. అచేతనమైనా స్వామి స్పర్శ కలగగానే దివ్యమైనటువంటి మన మనస్సులో పులకించే విధంగా అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందిస్తోంది. అటువంటి దివ్యమైనటువంటి నామము స్వామిది. అటువంటి నామము ధరించిన మహత్త కలిగినటువంటి వాడు స్వామి. కృష్ అనగా సత్తు అంటే ఎల్లప్పుడూ ఉండేది, లేదా నిరవధికము అని అర్థం. నా అంటే ఆనందము అని అర్థం. అంటే కృష్ణ అంటే సత్యము, ఆనందము, లేదా నిరవధికమైనటువంటి ఆనందము అని ఉపనిషత్తులు బ్రహ్మమును సత్యము, ఆనందము, అపరిచ్ఛిన్న ఆనందము అని చెబుతూ ఉన్నాయి. కాబట్టి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఆనందో బ్రహ్మ, ఆనందం బ్రహ్మణో విద్వాన్, దశో వయసహ మొదలైనటువంటి ఉపనిషద్ వాక్యములన్నీ కూడా ఏ శబ్దాన్ని గురించి చెబుతున్నాయా అంటే ఇంకో ఈ కృష్ణ నామం గురించే చెబుతూ ఉన్నాయి. అందుకే అంటారు భారతంలో, ఏకోపి కృష్ణస్య కృత ప్రణామ దశాశ్వమేధో భూతేన తుల్య దశాశ్వమేధి పునరేది జన్మ కృష్ణ ప్రణామీ న పునర్భవాయ అని శాంతి పర్వంలో చెబుతారు భీష్మాచార్యులు వారు. కృష్ణ భగవానికి సమర్పించినటువంటి ఒక్క నమస్కారమైనా సరే అది 10 అశ్వమేధ యాగాల్లో చేసినటువంటి అవభృత స్నానాలతో సమానమవుతుంది అని. కృష్ణుల వారికి నమస్కరిస్తే మరొక విశేషం కూడా ఉంది, అశ్వమేధ యాగాలు నిర్వహిస్తే లేదా అలా నిర్వహించిన వారు మరలా జన్మను పొందవచ్చేమో, కానీ ఎవరైతే కృష్ణ భగవానికి త్రికర్ణ శుద్ధిగా నమస్కరిస్తారో వారికి మరో జన్మంటూ ఉండబోదు అని అటువంటి ఉత్తమోత్తమ ఫలాన్ని మనకు అందించి జన్మరాహిత్యం కలగజేయడానికి, భక్త కోటిని ఉద్ధరించడానికి శ్రీకృష్ణ భగవాను రూపంలో మలేప్ప స్వామి వారు చిన్నశేష వాహనంపై ఉత్సవాన్ని నిర్వహింపజేసుకుంటూ ఉన్నారు. శేషవాహనాధీశుడైనటువంటి కృష్ణ పరమాత్మను సేవించుకున్నట్టుకై దేశ విదేశాల నుండి భక్తజనులు ఇక్కడ దర్శించుకోవడమే కాదు తమ కళలను కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. అనేక రాష్ట్రాల నుంచి తమ తమ సంప్రదాయానుసారం స్వామివారికి సేవ చేస్తూ మురిసిపోతూ ఉన్నారు. హిమోత్పర్వతీయ సమానమైనటువంటి స్వచ్ఛమైనటువంటి తెల్లని కాంతులు విరాజిల్లే రజతమయమైనటువంటి అదిగో దివ్యమైనటువంటి ఆ వాహన శోభకి అక్కడ కాంతి మరింత శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ కూడా అనన్య భక్తితో సేవిస్తారో వారి యోగక్షేమాలను తానే వహిస్తారని కూడా స్వయంగా ప్రకటించుకున్నాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏజనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం
2: యోగక్షేమం వహామ్యహం అని ఈ రకంగా మన యొక్క యోగక్షేమాలన్నీ కూడా ఆ

0: స్వామివారు నిర్వహించాలంటే మనం చేయవలసినటువంటి పని ఏమిటయ్యా అంటే ఏమీ లేదు, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని శరణాగతి చెయ్యాలి. కృష్ణ లీలలలో స్వామివారు ఎన్నో దివ్యమైనటువంటి తత్వాల్ని మనకి ఉపదేశించారు. ఆ స్వామివారి యొక్క బాల్య లీలలు కూడా ఎంతో మధురమైనటువంటివి. ఎంతో మంది మహానుభావులు ఆ బాలకృష్ణుని లీలలు వర్ణించుకుని మురిసిపోతూ ఉంటారు. లీలాశుకులు వారంటే ఎంతో అద్భుతంగా ఆ స్వామివారిని కీర్తించి తరించినటువంటి వారు. అందరిలో కన్నా కూడా ఆ స్వామి యొక్క దివ్య బాల్యాన్నంతటినీ కూడా ఆస్వాదించినటువంటి మాత యశోదామాత వాత్సల్య భక్తికి కూడా మనకు నిదర్శనం. ఆ స్వామి చేసేటువంటి అల్లరి పనులు చూడలేక ఎంతో మంది ఆమె దగ్గరికి విన్నవించుకుంటూ ఉంటే కన్నయ్యా ఏమిటయ్యా అని బాధపడుతూనే మళ్ళీ తన కన్నయ్యపై ఇన్ని ఆరోపణలు వస్తున్నాయని ఎంతో చింతించేటువంటిది. ఇలా ఆమెకు అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఎన్నో లీలలను స్వామివారు చూపించారు. వాహన సేవలో అదిగో ఉచ్చైశ్రవానికి ప్రతిరూపాలుగా ఉండేటువంటి అశ్వరాజాలు చక్కగా సేవించుకుంటూ ఉన్నాయి. ధర్మదేవతకి ప్రతీకంగా ఈ క్షేత్రాన్ని వృషభాద్రి వృషాద్రి అని కూడా, అదిగో వృషరాజాలు కూడా చక్కగా మాడ వీధుల్లో సంచరిస్తూ స్వామివారికి సేవ చేసుకునేటువంటి భాగ్యం మాకు కలిగింది అన్నట్లుగా దివ్యమైనటువంటి అలంకరణతో శోభాయమానంగా వెలుగొందుతూ ముందుకు కదులుతూ ఉన్నాయి. ఇంకా గజ గమనం గురించి చెప్పవలసిన పనేం లేదు. మనం కూడా మనోనేత్రాలతో ఒక్కసారి ఈ దివ్య సుందర మనోజ్ఞమైనటువంటి దృశ్యాన్ని వీక్షించినట్లయితే అచింత్యాద్భుత నిత్య యువన స్వభావ లావణ్య రత్నాకరుడైనటువంటి ఆ స్వామివారి యొక్క వైభవం చెప్పడానికి 10,000 నాలుకలు తలలున్నటువంటి ఆదిశేషుని వశమే కాలేదు. మరి అల్పులమైన మనమెంత అయినా కూడా మనం భగవంతుడు మనకి ఇచ్చినందుకు ఈ వాక్కుని వినియోగించుకోవాలి అంటే నిరంతరము ఆ స్వామికి సంబంధించినటువంటి దివ్యగుణ విశేషాలను మరింత శ్రద్ధగా భక్తితో పలుకుతూ ఉండాలి. అలా ఎవరైతే శరణాగతి చేస్తారో అటువంటి వారిని స్వామి స్వయంగా ఉద్ధరిస్తానని చెప్పాడు. అంతేకాదు కలియుగంలో చిత్ర విచిత్రాలు కూడా స్వామివారు ప్రదర్శిస్తారట. కలియుగే వైచిత్ర్యం దర్శిష్యతి కేశవ అని వరాహ పురాణం చెబుతోంది. ఏమిటండి ఆ చిత్ర విచిత్రాలు అంటే, అల్పదానేన వైభక్త్యా స్వల్పయా పూజయా తథా భవిష్యతి ప్రసన్నశ్చ స్మృతిమాత్రేణ కేశవ ఋణాం గమనమాత్రేణ వెంకటాఖ్యగిరిం ప్రతి ప్రసన్న స్యాదయం క్షిప్రం దాస్యతిష్టంచ తద్బహు అని. మనం చేసేటువంటి దానం అల్పమైనప్పటికీ కూడా, మన భక్తి లేశమైనప్పటికీ కూడా, మనం చేసే పూజ స్వల్పమైనప్పటికీ కూడా, మనం ఒకసారి ఆ స్వామి నామాన్ని మనం స్మరించినప్పటికీ కూడా ఆయన ఎంతో తుష్టి పొందుతాడట. అంతేకాదు స్వామి నీ కొండకు రాదలుచుకున్నామయ్యా అని తలస్తే చాలట స్వామి మురిసిపోతాడట. మరి ప్రసన్నుడయ్యి ఆయన ఏం చేస్తాడండి అంటే, ఏదైతే మనకి ఇష్టమో, ఏదైతే మనకి హితమో, ఏదైతే మనకి ప్రయోజనకరమో అటువంటి దానిని ఆలస్యం చేయకుండా క్షిప్రం దాస్యది వెంటనే అనుగ్రహిస్తాడుట. అంతేకాదు ఈ పర్వత రాజము యొక్క నామాన్ని పలికినా చాలుట, పుణ్యం అనంతంగా వస్తుంట. అంజనాద్రి శేషగిరి వృషాద్రి వృషభాచల నారాయణాద్రి సింహాద్రి శ్రీశైల సింహభూధర ఏమమాదీని నామాని యక్ కీర్తయతి మానవ ప్రాతకాలే ప్రతిదినం తస్య పుణ్యం అనంతకం అని. కాబట్టి స్వామి వేంచేపు చేసినటువంటి దివ్యమైనటువంటి ధామం ఈ ఆనంద నిలయం దివ్యధామం తిరుమల. ఆ నామాన్ని పలికిన తిరుమలలో వేంచేసినటువంటి ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని మనం కనులారా వీక్షిస్తూ చెవులారా గుణవైభవాన్ని ఆకరణిస్తూ తలుచుకున్నా కూడా స్వామివారికి ఆనంద కర్పూర నీరాజనాలు అడుగడుగున అందిస్తూ ఉన్నారు. ఆ నీరాజన కాంతులలో స్వామి మరింత శోభాయమానంగా చక్కగా ప్రకటితమవుతూ ఉన్నాడు. అటువంటి స్వామి వైభవాన్ని గురించి వినే చెవులే చెవులు, అటువంటి స్వామి వైభవాన్ని చెప్పేటువంటి జిహ్వే జిహ్వ, అటువంటి స్వామి వైభవాన్ని చూసేటువంటి కన్నులే కన్నులని పోతనామాత్యుడు మందార మకరంద అంటూ అద్భుతంగా వర్ణించినటువంటి ఘట్టాలన్నీ కూడా మనకి జ్ఞప్తులు వస్తాయి. మరిన్ని విశేషాలను మనం వాహన వైశిష్ట్యాన్ని కూడా మనం శ్రీమాన్ ఒకటి రామానుజాచార్యులు గారు తెలియజేస్తారు, తెలుసుకుందాం. అయ్యా రామానుజాచార్యులు గారు అందుకోండి.
1: ధన్యవాదాలు స్వామి. కృష్ణ వాహే వసుదేవ ఆగతే స్వయం యసీర్యంత యథా తమో రవౌ వవర్ష పర్జన్య ఉపాంశు గర్జిత శేషోన్వగాత్ వారిని వారయన్ ఫణైహి. శేషుడు కృష్ణ పరమాత్మ రూపంలో స్వామివారిని వహించడంలో మరొక ఆంతర్యము విశేషము ఉన్నది. కృష్ణావతారంలో మధురానగరంలో జన్మించినటువంటి ఆ చిన్ని కృష్ణుణ్ణి మరి వసుదేవుడు నందవ్రజాన్ని చేర్చడానికి

అలా తీసుకువెళుతూ ఉంటే పర్జన్యుడు వర్షాధిదేవత వరుణదేవుడు స్వామివారిని తాకాలి అని చెప్పి ఆ వర్షాన్ని కురిపిస్తూ ఉంటే శేషుడు స్వామివారికి గొడుగులా వచ్చి ఆ వర్షము నుండి స్వామివారిని కాపాడాడు. ఇలాగా ఆ కృష్ణావతారంలో తనను సేవించినటువంటి శేషునికి మరి ఒక అవతారాన్ని మరి ఒక అవకాశాన్ని ఇవ్వాలి అన్నట్లుగా ఈ కలియుగంలో కూడా స్వామివారు చిన్న శేష వాహనంలో తాను రాజఠీవితోటి వెలుగొందుతూ మరి ఆ శేషవాహనాన్ని అధిష్ఠించారు. ఇక్కడ పెద్ద శేషవాహనానికి చిన్న శేషవాహనానికి ఒక విశేషము వ్యత్యాసం ఉన్నది. పెద్ద శేషవాహనంతో ఉభయదేవేరులతో కలిసి స్వామివారు ఉభయదేవేరులతో కూడి దర్శనమిస్తే చిన్న శేష వాహనంలో తానొక్కడే మరి ఆ వాహన సేవలో కొలువు తీరి ఉండి తన దేవేరులను తన హృదయములో నింపుకుని తానొక్కడే మనకు దర్శన భాగ్యాన్ని అందిస్తూ ఈ చిన్నశేష వాహనంలో మునుముందుకు సాగుతూ ఉన్నాడనమాట. అసలు స్వామికి సంబంధించినటువంటి ప్రతి వస్తువుని కూడా శేష శబ్దంతో వ్యవహరిస్తూ ఉంటారు. శేషమాల, శేష వస్త్రము అంటూ ఈ విధంగా ఏదైనా సరే శేష శబ్దంతో అంటే స్వామికి కైంకర్య యోగ్యమైనటువంటిది శేష శబ్దంతో పిలువబడుతూ ఉంటుంది. అటువంటి శేషుడిని అధిష్ఠించి స్వామివారు మరి తూర్పు మాడ వీధిలో ఆ పుష్కరిణి తీరంలోకి చేరుకున్నాడు. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అన్నట్లుగా ఆ పుష్కరిణి తీరంలో స్వామివారు విహరిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే స్వామివారికి ఎంతో మక్కువ మరి ఆ పుష్కరిణి తీరంలో విహరించేటటువంటి స్వామివారి యొక్క వైశిష్ట్యాన్ని అదేవిధంగా ఆ చిన్నశేష వాహనం యొక్క విశేషములను అంతేకాదు మన ఆచార్యులు జిగర్ స్వామి వారు వారి యొక్క పరివారంతో దివ్య ప్రబంధ పారాయణ చేస్తూ మునుముందుకు స్వామివారిని ఆహ్వానిస్తూ ఉంటే స్వామివారు మునుముందుకు సాగుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. కావున పుష్కరిణి తీరంలో ఉండే స్వామికి మంగళాచరణం పలుకుదాం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం.

విద్యథావా ఓ నాగోత్తమ, నీవు శేషుడవు ధర్మదేవుడవు, ఏ రకంగా అయితే నేను బలిని సంహరించినటువంటి ఇంద్రుడు గాని మిగిలిన వాళ్ళు ఈ కార్యాన్ని నిర్వహిస్తారో అలా నిర్వహించేటువంటి అవకాశం నీకు ఇస్తున్నాను అని బ్రహ్మ ఉపదేశించినట్లుగా, అదిగో ఆదిశేషుడు అదేవిధంగా చిన్నశేషుడు మనకు శేష తత్వాన్ని అందించే విధంగా చక్కగా స్వామివారు చిన్నశేష వాహనంపై విహరించారు. అటువంటి వైశిష్ట్యాన్ని మనందరం కూడా చక్కగా తెలుసుకుందాం. ఆ స్వామి యొక్క పరిపూర్ణ కృపా కటాక్ష వీక్షణ ఆకాశవాణి ఎవరైతే శ్రోతలున్నారో వారందరికీ కూడా అందాలను కోరుకుంటూ ఒక్కసారి మంగళం పలుకుదాం. శ్రీ అక్కాంత్.

0: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి, డాక్టర్ కె రామానుజాచార్యులు. నిర్వహణ ఎం సుధాకర్ మోహన్. సాంకేతిక సహకారం శ్రీ ఇ నాగమ్మనయ్య, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ పి మహేంద్రన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకు కి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
3: నా దాంట్లో నీడి లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాసింది.
4: ఇంకా ఇందులో రాసింది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
5: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
6: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
7: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఫిల్మ్స్ వారి సంపంగి చిత్రంలోని పాటలు వింటారు. సాహిత్యం అందించారు వరికుప్పల యాదగిరి, సంగీతం ఘంటాడి కృష్ణ, గాయని గాయకులు ఉదిత్ నారాయణ్, ఘంటాడి కృష్ణ, వరికుప్పల యాదగిరి, అనురాధ శ్రీరామ్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం. వినండి ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఫిల్మ్స్ వారి సంపంగి చిత్రంలోని పాటలు.

आपका प्यार सच्चा है, आपका दिल सच्चा।

0: జగదంబ సెంటర్ పక్క వీధిలో సరోజ ఇంటర్మీడియట్ 3 సార్లు తప్పి ఖాళీగా ఉంది రామా.
1: రామకృష్ణ బీచ్ ఎదురు సందులో జుంకీల అనుపమ డిగ్రీ డుంకీ కొట్టి మన కోసమే ఎదురు చూస్తుంది రా బావా.
0: బావా నకరా నా కక్క చెల్లెళ్ళేరు వేధవా.
2: సీతమ్మ ధారలో షర్మిల ఊర్మిల ప్రమీల ఇంటర్ డిగ్రీ MCA.
0: నీకు MCA సీన్ లేదు నాయనా?
2: అగ్రహారంలో అమలా, గాజువాకలో గంగా, కాకాని వీధిలో కమల, ఇలా లిస్టు చెబుతూ

0: అందరికీ లుక్లిచ్చి
1: లుక్లిచ్చి
0: అందరినీ ఆశ పెట్టి
1: ఆశ పెట్టి
0: అందరినీ రెచ్చగొట్టి
1: టెన్షన్ పెట్టుకుని జరిగిందో చెప్పరా
2: ఆ పాఘోష గోపాల్ గారితో లేచిపోయింది రమ్మ.

మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన కళ్యాణ వెంకటేశ్వర విలియమ్స్ వారి సంపంగి చిత్రంలోని పాటలు విన్నారు.

ఈరోజు ఉదయం 10:30 నాకు నచ్చిన పాట శ్రోతల మధ్యలోని మధురమైన పాటల పోదట కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈరోజు ఉదయం 10:30 ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం విఘ్న వినాయక ప్రత్యేక కార్యక్రమం వినండి. విఘ్న వినాయక ప్రత్యేక కార్యక్రమం మీకోసం.

దేవతలలో ప్రథముడు జ్యేష్ఠుడు అయిన గణపతిని ముందుగా పూజించి ఆ తర్వాతనే ఇష్ట దైవాలను ప్రార్థించడం అనుచరంగా వస్తుంది. ప్రాచీనమైన దైవంగా విఘ్నేశ్వరుని భావించి ఆయనకు గణాధిపత్యం ఇవ్వడమే ఇందుకు కారణం. ఋగ్వేదం గణపతిని జ్యేష్ఠరాజుగా సర్వదేవతలలో ముందుగా పూజింపదగిన వాడని తెలియజేసింది. సృష్టి మొత్తాన్ని 33 కోట్ల మంది దేవతలు వివిధ గణాలుగా విభజించారు. ఆ గణాలకు అధిపతి గణపతి అని వేదాలు నిర్దేశించాయి. అలాగే వేదాంగాలలో ఒకటైన ఛందోశాస్త్రంలోని మగణ భగణ జగణ నగణ సగణ రగణ తగణ యగణములనే అష్టగణములకు అధిష్టాన దేవత గణపతి. ఆ మహాగణపతి ద్వాదశ ఆదిత్యులకు, ఏకాదశ రుద్రులకు, అష్ట వసువులకు కూడా ప్రభువు. ఓంకారము అన్ని ఛందస్సులకు మొదటిదని, ప్రణయశ్చందన స్వామిక అని కాళిదాసు చెప్పినట్టుగా ప్రణవనాథ స్వరూపుడు వినాయకుడు కనుక గణపతిగా వెలుగొందుతున్నాడు. యోగానికి అధిపతి గణాధిపుడే అని యజ్ఞవల్క స్మృతి చెబుతుంది.

భాద్రపద మాసం వచ్చిందంటే అందరికీ గుర్తుకు వచ్చే ప్రధాన పండుగ వినాయక చవితి. ఈ పండుగను ముఖ్యంగా యువకులు, విద్యార్థులు, పిల్లలు ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తుంటారు. విఘ్నములను తొలగించే విఘ్నేశ్వరుని పూజించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. విఘ్నేశ్వరుని పూజిస్తే సకల సిద్ధులు కలుగుతాయి. వినాయకుని పూజించి ఏ పనైనా ప్రారంభిస్తే విజయం సంప్రాప్తిస్తుంది. ఆయన రూపమే మనకు ఎన్నో అంతరార్థాలు ప్రబోధిస్తుంది. సిద్ధి వినాయకునిగా, లక్ష్మీ గణపతిగా, మహాగణపతిగా, ఉత్తిష్ణ గణపతిగా, విద్యా గణపతిగా, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో గణపతి సాక్షి.

గణపతి దివ్య ఆవిర్భావము ఒక అద్భుత సంఘటన. నలుగుపిండిని నలిచి వినాయకుణ్ణి చేసి ద్వారపాలకుడిగా నిలబెట్టింది పార్వతి. ముందు వెనుకలు చూడకుండా తనను అడ్డగించినందుకు కోపించి శివుడు అతని తల తురిమి వేశాడు. పిమ్మట పార్వతి విచారం చూడలేక తన గణాలను పంపి ఏనుగు తలను తెచ్చి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు. సుందరతర శుభవదనుడై అరుణకాంతితో అలరారుతూ జ్యోతి ప్రభలతో ప్రకాశమాన్యమైన దివ్యాకృతితో వెలుగొందుతూ ఉన్న ఆ బాలుడు బ్రహ్మ విష్ణు రుద్రాదులకు నమస్కరించి అభిమానవంతుడనై ప్రవర్తించిన అపరాధమును మన్నించమని త్రిమూర్తులను కోరుతాడు. పార్వతీదేవి ఆ బాలుని దగ్గరగా తీసుకుని గజవదను

వినాయకుని వివాహం గురించి చక్కటి పౌరాణిక గాథ ఒకటి ఉంది. ప్రళయవేళ శ్రీ మహావిష్ణువు నాభి నుంచి వచ్చిన తామర పువ్వుపై బ్రహ్మ అవతరించాడు. ప్రళయానంతరం విష్ణువు మేలుకొని జీవసృష్టి కార్యకలాపాన్ని ప్రారంభించమని తన కొడుకైన బ్రహ్మను ఆదేశిస్తాడు. బ్రహ్మ సృష్టి ఆరంభించాడు, కాని అంతా వక్రంగా ఉంది. అప్పటికి ఎన్నో కల్పాలలో సృష్టిలు చేస్తూ వస్తున్న బ్రహ్మకు ఆ పరిణామం ఆశ్చర్యం కలిగించింది. ఆలోచనలో పడ్డాడు. అప్పుడు నారదుడు కార్యారంభానికి ముందు వినాయక పూజ చేయనందువల్లనే ఈ వైకల్పికం వచ్చిందని, గణేశార్చన చేయమని బ్రహ్మకు బోధిస్తాడు. బ్రహ్మ వినాయకునికై కఠోర తపస్సు చేస్తాడు. ప్రత్యక్షమైన వినాయకుడు బ్రహ్మ ఆంతర్యాన్ని గ్రహించి జ్ఞానం క్రియలనే శక్తుల్ని ఉపాసించమని బోధిస్తారు. బ్రహ్మ ఆ ఉపాసన చేశాడు. అప్పుడు ఆ రెండు శక్తులు సిద్ధి బుద్ధి అనే రూపాలతో ప్రత్యక్షమవుతాయి. బ్రహ్మ కోరిక మేరకు వారిరువురు ఆయన కుమార్తెలుగా జన్మిస్తారు. ఆ తర్వాత బ్రహ్మ చేసిన సృష్టి సక్రమంగా కొనసాగింది. సిద్ధి బుద్ధులు యవ్వనవతులు అయ్యారు. వారి వివాహం చేయాలని బ్రహ్మ సంకల్పించాడు. ఈలోగా నారదుడు కథ నడిపి సిద్ధి బుద్ధులు గణేశుని కోరుతున్నారని అతడికి చెబుతాడు. వినాయకుడు అంగీకరించాడు. ఆ తర్వాత గణేశుడు మిమ్మల్ని కోరుతున్నాడని వారిద్దరికీ కూడా చెబుతాడు. బ్రహ్మ సమక్షంలో వినాయకుడి పెళ్లి జరుగుతుంది. నూతన వధువులను ఆశీర్వదించి నారదుడు వినాయకుని వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. అతని ఆంతర్యాన్ని గ్రహించిన వినాయకుడు, నారద, మా మధ్య కలహం వస్తుందని నువ్వు భావించావు. ఈ సిద్ధి బుద్ధి ఎవరో కాదు, నా అంతరంగిక శత్రువులైన జ్ఞానం క్రియ. అందుకే మేం మళ్లీ ఒకటయ్యాం. నీ కలహ చింతన లోకోపకార కారకమైంది. భవిష్యత్తు మానవుడి సిద్ధి బుద్ధి సమేతుడనైన నన్ను ఆరాధిస్తే వారికి సమస్త విఘ్నాలు తొలగి సుఖశాంతులు పొందుతారు అని చెబుతాడు. అది వినాయకుడి పెళ్లి యొక్క కథ ఆంతర్యం.

0: సూర్యగ్రహ దోష నివారణకు ఎర్రచందనంతో గాని మాణిక్యంతో చేసిన గణపతిని ఆదివారం పూజిస్తే ఆరోగ్యం చేకూరుతుంది.
1: చంద్రగ్రహ దోష నివారణకు వెండి లేక ముత్యంతో చేసిన గణపతిని గాని పాలరాతితో చేసిన మూర్తిని గాని సోమవారం నాడు పూజిస్తే మానసిక రుగ్మతలు తొలగి ప్రశాంతత చేకూరుతుంది.
0: కుజదోష పరిహారం కోసం రాగి లేక పగడంతో చేసిన గణపతిని మంగళవారం నాడు పూజిస్తే రుణబాధలు తొలగి ఆర్థికంగా బలపడతారు.
1: బుధగ్రహ దోష నివారణకు మకరంతో చేసిన మూర్తిని పూజిస్తే వ్యాపారంలో కష్ట నష్టాలు తొలగి అభివృద్ధి కలుగుతుంది.
0: గురుగ్రహాన్ని సంతృప్తి పరచాలంటే బంగారం లేక హరిద్ర గణపతిని గాని గంధపు చెక్కతో చేసిన మూర్తిని గాని పూజించాలి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, సంఘంలో పేరు ప్రతిష్టలు కలుగుతాయి.
1: శుక్రగ్రహ దోష నివారణకు శుక్రవారం నాడు స్ఫటిక గణపతిని పూజిస్తే సంసారంలో అశాంతి తొలగి సుఖజీవనం లభిస్తుంది.
0: శనిగ్రహ దోషం పోవాలంటే నల్లరాతిపై చెక్కిన గణపతిని శనివారం పూజిస్తే శ్రమ, చికాకులు, ప్రాణాపాయ భయం పోతాయి.

ఓం గం గణపతియే నమః అనేది గణపతి ఏకాక్షర మంత్రం, మూల మంత్రం. గణపతి నామాలకు ముందుగా గం అనే బీజాక్షరాన్ని చేర్చడం వలన బుద్ధి జ్ఞానం వికసిస్తాయి. ఆయనను ఎర్ర వస్త్రంతో అలంకరించి ఎర్రని పుష్పాలతో పూజిస్తే ప్రసన్నుడవుతాడు. 21 గరికలు, 21 పత్రాలు పూజలో ఉపయోగించడం, 21 ఉండ్రాళ్ళు నివేదన చేయడం ముఖ్యం. గణపతి తర్పణ ప్రియుడని, బెల్లం పానకంతో వరుసగా ఆయనకు తర్పణం ఇస్తే కార్యాలు నెరవేరుతాయని అంటారు. చవితి మంగళవారం హస్త నక్షత్రం ఆయన పూజకు ప్రశస్తం. పసుపుతో చేసిన గణపతిని ముందుగా పూజించి ప్రారంభిస్తే ఏ కార్యమైనా జయప్రదంగా నెరవేరుతుంది. ఆయనకు తండ్రి అయిన పరమశివుడే స్వయంగా ఈ వరాన్ని ప్రసాదించాడు.

విఘ్నేశ్వరునికి చేసే పత్రి పూజకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూత్రం ప్రాతిపదికగా ఔషధీయుక్తమైన పత్రితో స్వామిని సేవిస్తే మనకు మోక్షంతో పాటు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. శ్రావణ భాద్రపద మాసాల్లో వర్ష ఋతువు వల్ల చెట్లన్నీ పచ్చగా కలకలలాడుతూ ఉంటాయి. ఆ సమయంలో వచ్చే వినాయక చవితి పండుగ నాడు ఆయా మొక్కల ఆకులను పూజ కోసమే వినియోగిస్తారు. ప్రకృతి సంపదను భగవంతుడికి మొదటగా సమర్పించే భావన ఇక్కడ కనిపిస్తుంది. వర్ష ఋతువులో నీటి మార్పులు, వాతావరణ మార్పుల వల్ల శరీరం అనారోగ్యాలకు గురవుతుంది. ఇటువంటి అనారోగ్యాల నివారణకు గాను వినాయకుడికి 21 రకాల పత్రితో ప్రత్యేకంగా పూజా విధానాన్ని రూపొందించారు. వినాయక చవితి నాడు వినాయకునికి 21 పత్రాలతో పూజిస్తారు. అవి మాచిపత్రం, వాకుడు పత్రం, మారేడు పత్రం, 2 గరికలు, ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, తులసి, మామిడి, గన్నేరు, విష్ణుకాంత, దానిమ్మ, దేవదారు, మరువం, జాజి, ఏనుగు చెవి ఆకు, జమ్మి ఆకు, రావి ఆకు, మద్ది ఆకు, జిల్లేరాకులతో పూజ

వినాయకుని బుజ్జ జీవితంలో పుష్టిని ఏర్పరచుకోవడమని తెలుపుతుంది. వినాయకుని చేతిలోని ఉండ్రాయి తుష్టిని ఏర్పరచుకోమని, పెద్ద చెవులు మాట్లాడడం కన్నా వినడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వమని, గజముఖం జ్ఞానాన్ని సంపాదించుకోవడంలో, తొండం మనిషి ఓంకారాన్ని జపిస్తే దేనైనా సాధించవచ్చునని, మూషిక వాహనం బుద్ధి కుశలతను పెంచుకోమని తెలుపు.

గణపతిని పూజిస్తే ఫలితం ఏంటి? గణపతిని గంధంతో పూజిస్తే కీర్తి ప్రతిష్టలు, తేనెతో పూజిస్తే గృహశాంతి, తీయని పెరుగుతో పూజిస్తే మానసిక శాంతి, పాలతో పూజిస్తే బాలారిష్టాలు పెరుగుతాయి, కొబ్బరి నీటితో అభిషేకిస్తే గృహపీడలు తొలగిపోతాయి, శాంతి చేకూరుతుంది, ఎర్రని పూలతో నీటిని తీసుకుంటూ అభిషేకిస్తే వివాహ ఉపనయన శుభకార్యాలు కలుగుతాయి, చక్కని విద్య అలవరుతుంది, ఉద్యోగం లభిస్తుంది, బిలుపత్రాలతో కూడిన గంగాజలంతో వినాయకుణ్ణి అభిషేకిస్తే జ్ఞానయోగం సిద్ధిస్తుందని యోగులు చెప్పారు. ఒకే జాతికి చెందిన ఎర్రటి పూలతో అష్టోత్తరం చేస్తే మనం చేసే పనుల్లో విజయం సిద్ధిస్తుంది. గణపతిని శని త్రయోదశి నాడు నీలిరంగు గల వస్త్రంతో కప్పి తేనె కొబ్బరి నీటితో అభిషేకం చేసి నీలవర్ణం గల పుష్పాలతో పూజిస్తే ఏలిన నాటి శని తొలగిపోతుంది. ఇలా విజయ విఘ్నేశ్వరుణ్ణి పూజించడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి.

వినాయక చవితి రోజున తుమ్మి పూలను మాలగా గుచ్చి వినాయకుడి మెడలో అలంకరిస్తారు. పూజలో ఉపయోగించే వివిధ రకాల పత్రాల్లోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నట్టుగానే తుమ్మి ఆకుల్లో కూడా వ్యాధులను నయం చేసే సుగుణాలున్నట్టు వైద్య శాస్త్రం చెబుతోంది. వినాయక చవితి రోజున తుమ్మి ఆకులతో కూర, పచ్చడి, పప్పు ఆయా ప్రాంతాల ఆనవాయితీ. కుటుంబ ఆచారం ప్రకారం ఒక్కొక్కరు ఒక్కో విధంగా వంటకాలు చేసుకుంటారు. తుమ్మి ఆకులతో వంటకాలు తయారు చేయడం తెలంగాణ ప్రాంతంలో మాత్రమే ఆచారంగా కనిపిస్తుంది. ఈ పూజకు ఉండ్రాలు ఎంత ముఖ్యమో తుమ్మి ఆకు వంటకాలు కూడా అంతే ప్రాముఖ్యతనిస్తారు. వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్లు, కుడుములు, పాయసం తదితర ఆహార పదార్థాలతో పాటు తుమ్మికూర కూడా తింటే అరుగుదలకు ఈ కూర ఔషధంగా పనిచేస్తుందని పెద్దలు చెబుతారు.

వీధి వీధిలో అట్టహాసంగా ఈ నవరాత్రి ఉత్సవాలు చేసే ఆనవాయితీ ఆంధ్రదేశంలో 80 సంవత్సరాల నుంచి పెరుగుతూ వస్తుంది. అయితే ఎన్నో అలంకరణలతో మనం పోషించుకునే ఈ శరీరం తాత్కాలికమేనని, మూడల్ల ముచ్చటేనని, పంచభూతాలతో నడిచే ఈ శరీరం ఎప్పటికైనా పంచభూతాల్లో కలిసిపోవాల్సిందేననే సత్యాన్ని వినాయక నిమజ్జనం మనకు తెలియజేస్తుంది. చవితి నాటి చంద్రుణ్ణి చూస్తే నీలాపనిందలు వస్తాయని శమంతకోపాఖ్యానం చెబుతోంది. అందుకే వినాయక వ్రతకల్పం చివర శ్రీకృష్ణుని కథ చదువుకుని అక్షతలు వేసుకోవడం ఆచారమయ్యింది. వినాయక చవితి నాడు చంద్రుడు హస్తలో ఉంటాడు. సూర్యుడు అదే నక్షత్రపుంజంలో కన్యారాశిలో ఉంటాడు. సూర్యచంద్రుడు ఒకే రాశిలో ఉన్నప్పుడు చంద్రుని చూడరాదని తిథితత్వం ఉన్నది. ఇదే కథలో ఇమిడి ఉన్న మరో తాత్విక అంశం ఇలా ఉంటుంది. స్వకంఠ మణివత్ ఆత్మ అని ఉపనిషద్వచనం. కంఠంలోని మణిలా ఆత్మ అత్యంత సన్నిహితమైనదని భావం. చంద్రుడు మనస్సుకు సంకేతం. మనస్సును ఆత్మవంక లయం చేయని వాడు అజ్ఞాని అవుతాడు. జ్ఞాన సాధన కోసం శమంతక మణిని స్మరించినట్లయితే ఇక మనస్సు వల్ల ఎలాంటి బాధ ఉండదని వినాయక చవితి కథ మనకు చెబుతుంది.

9 రోజుల పాటు వినాయక విగ్రహాన్ని భక్తితో పూజించి ఊరేగింపుగా తీసుకువెళ్లి నీటిలో కలిపి వేయడం బాధాకరంగానే ఉంటుంది. కానీ అది ఒక నియమం, ఒక సాంప్రదాయం. నవరాత్రి ఉత్సవాలలో వినాయక విగ్రహాలను మట్టితో, ప్లాస్టిక్ తో, పింగాణితో, రంగులతో, ఇతర పదార్థాలతో తయారు చేస్తారు. అదే ఆలయాల్లో గాని ఇళ్లలో గాని పెట్టుకునే విగ్రహాలను లోహాలతో తయారు చేస్తారు. లోహాల్లో కూడా సత్తు, ఇనుము, ఉక్కులను వాడరు. పంచలోహ విగ్రహాలు గాని కంచువి, వెండివి, బంగారువి గాని వాడతారు. అవి శాశ్వతంగా ఉంచి పూజలు చేయడానికి పనికి వస్తాయి. ఇంట్లో విగ్రహాలైతే 9 అంగుళాలకి మించినవి వాడరాదంటారు. వాటిని రోజు నియమ నిష్ఠలతో పూజించాల్సి ఉంటుంది. అందుకే 9 రోజుల పూజల తర్వాత తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న వినాయక విగ్రహాలకు ఉద్వాసన పలికి ఎక్కడైనా ప్రవహించే నీటిలో గాని లోతైన నీటిలో గాని నిమజ్జనం చేస్తారు. కొంతమంది 3వ రోజు, 5వ రోజులోనే వారి వీలును బట్టి నిమజ్జనం చేస్తారు. ఆ రోజుల్లో ఇళ్లలో పెట్టిన మట్టి విగ్రహాలను కూడా నిమజ్జనానికి ఇచ్చేస్తారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నాకు నచ్చిన పాట నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న.
1: పాలంచి మండలం పుల్లాయగూడెం గ్రామం నుంచి నేను సిట్టిపల్లి జీవన్. ఈ వారం నాకు నచ్చిన పాట పెళ్లి చిత్రం నుండి. అనురాగమే మంత్రంగా అనుబంధ

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాతా పొన్ను గోదురా, కాల జ్ఞానం కల్లగాదురా.
2: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
0: ఎలాంటి ముచ్చటైనా సరే, మాటలు మీవి, పాటలు మావి.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు
0: 08744295038,
2: మరొక నెంబర్ 2950399.

0: కవింత నాటకం.
1: నా పేరు ఝాన్సీ, జిడూరుపాడు మండలం పాపకుల నుండి. నాకు నచ్చిన పాట గీతా గోవిందం చిత్రం నుండి. తెల్ల తెల్ల తెల్ల వారే వెలుగురే కన్నా, పచ్చ పచ్చ పచ్చ మట్టి.

నేను గజ్జెల్ జలందర్, భూపాల్పల్లి జిల్లా, గోరికొత్తపల్లి మండలం, వెంకటేశ్వర్లపల్లి. నాకు నచ్చిన పాటలో భాగ్యరేఖ సినిమాలో నీవుండేదా కొండపై నా సామి, నేనుండేది నేలపై. పాట వింటున్నంతసేపు మేము తిరుమల కొండల మీద విహరించినంత ఆనందంగా ఉంటున్నది, కాబట్టి మాకు నచ్చిన పాటగా ఈ పాట వినిపించగలరని కోరుచున్నాం.

0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట,
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744290538,
1: మరొక నంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట.

సీతంపేట నుంచి మురిపిడి స్వరూప నాకు నచ్చిన పాట. ఖైదీ నెంబర్ 786 సినిమా నుంచి. పువ్వ గోరింకతో ఆడింది లేదమ్మలాట.

నేను చిత్తూరు జిల్లా పూతలపట్టి మండలం తలిపులపల్లి గ్రామం నుంచి నరేంద్రారెడ్డి మాట్లాడుతున్నాను. నాకు ఇష్టమైన పాట జనతా గ్యారేజ్ సినిమాలో దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ.

0: పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
0: మరొక నెంబర్ 2950039.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
0: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: నా పేరు మారాబైన శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, లక్ష్మీదేవిపల్లి మండలం. నాకు నచ్చిన పాట ఏఎన్ఆర్ వాణిశ్రీ నటించిన విచిత్ర జీవితం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రాపురం నుండి ఉడతల రాముల్ని నాకు నచ్చిన పాట తోటరాముల సినిమా నుండి ఓ బంగారు రంగుల సిల్లక.

కొత్తగూడెం బుడిగడ్డ నుంచి మాట్లాడుతున్న నా పేరు రాధాపాసి. నాన్నచ్చిన పాట జై చిరంజీవ సినిమా నుంచి జై జయ గణేశ జయ గోర్త గణేశ ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం.

నా పేరు జ్యోతి, సేవ నుంచి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట భక్త కన్నప్ప సినిమాలోంచి శివ శివ శంకర భక్త వశంకర.

నా పేరు యాకూబ్ పాషా, కొత్తగూడెం నుంచి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట కిరాయి కోటిగాడు చిత్రం నుండి, నమస్తే సుస్వాగతం సమస్తం నీ అధీనం.

0: మీరింతవరకు నాకు నచ్చిన పాట శ్రోతల హృదయ స్పందన విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 4 గంటలకు పునః ప్రసారమవుతోంది. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట శ్రోతల ఆనందమే ఆకాశవాణి ఆకాంక్ష. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం ఉదయం 8:35 నాకు నచ్చిన పాట.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: అట్లా నవ్విసి పారిపోకే బాబు.
1: మీరేంట్రా నన్ను చూస్తున్నారు?
0: ఎవడి డబ్బు అని కొట్టండా.

గబ్బర్ సింగ్ చిత్రం నుండి పాట విన్నారు కదా, ఇప్పుడు వినండి బలే బలే మగాడి బాయ్ చిత్రం కోసం కార్తీక్ మోహన భోగరాజు ఆలపించిన ఈ పాటని.

ఇద్దరు అమ్మాయిలతో చిత్రం కోసం డేవిడ్ సిమోన్ అనిత పాడిన పాట.

జై లవకుశ చిత్రం కోసం హేమచంద్ర పాడగా సాహిత్యాన్నందించారు చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తా ప్రసారం. ఈ ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: பொபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: வரது புள்ளா
1: சைபால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సైబాల్.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
6: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
7: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
8: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
9: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
10: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
11: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
12: ప్రకటనలు విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో పండిట్ డీకే దత్తార్ గారి వయోలిన్ వాదనం వింటారు.

0: జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది సేపట్లో తెలుగులో వార్తా ప్రసారం. ఈ ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నూతన ఆవిష్కరణలు, డిజిటల్ విప్లవం, ఆధునిక తయారీ రంగాలు భారతదేశ ఉత్పాదకతను, పోటీతత్వాన్ని పెంచే ప్రధాన అంశాలని ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ నైజల్ క్లార్క్ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు భూటాన్ లో పర్యటిస్తారు. ఈరోజు అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్టాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నూతన ఆవిష్కరణలు, డిజిటల్ విప్లవం, ఆధునిక తయారీ రంగాలు భారతదేశ ఉత్పాదకతను, పోటీతత్వాన్ని పెంచే ప్రధాన అంశాలని ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ నైజల్ క్లార్క్ అన్నారు. న్యూఢిల్లీ, ముంబై, చెన్నై నగరాల్లో 5 రోజుల పర్యటన ముగించుకున్న అనంతరం క్లార్క్ మాట్లాడుతూ, భారత్ బలమైన ఆర్థిక పునాదులు, ప్రైవేటు రంగ ప్రగతిశీలత, వేగంగా విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ ఆర్థిక వృద్ది తదుపరి దశను నడిపించే సామర్థ్యాన్ని కలిగి ఉందని అన్నారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అభివర్ణించారు. అంతర్జాతీయ ఆర్థిక విస్తరణలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. భారత్లోని ప్రైవేటు రంగం అపారమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సాంకేతికత, తయారీ రంగాల్లో వస్తున్న వేగవంతమైన పురోగతిని క్లార్క్ కొనియాడారు.

భూటాన్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా భూటాన్ విదేశాంగ మంత్రి లియోన్ పో డియన్ గింగెల్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే భూటాన్ రాజుతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే భూటాన్ రాజుతో ఆ దేశ ప్రధానమంత్రితో కూడా సమాపేశమవుతారు. భారత్ భూటాన్ దేశాల మధ్య క్రమం తప్పకుండా జరిగే ఉన్నత స్థాయి పర్యటనల ఆనవాయితీలో భాగంగా ఈ పర్యటన సాగుతోందని విదేశాంగ శాఖ తెలియజేసింది. ఇరు దేశాల మధ్య ఉన్న సన్నిహిత స్నేహ సంబంధాలను, సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని వెల్లడించింది. న్యూఢిల్లీలోని యశో భూమిలో రేపు 5వ ఎడిషన్ సెమికాన్ ఇండియా 2026ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సు గ్లోబల్ సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. పరిశ్రమల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, తయారీ సామర్థ్యం, పెట్టుబడుల సేకరణ, భవిష్యత్ నైపుణ్యాల అభివృద్ది ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. ఈ సదస్సులో 600కు పైగా ఎగ్జిబిటర్లు

0: 300 అంతర్జాతీయ సంస్థలతో పాటు 40కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. ప్రపంచ సెమీకండక్టర్ రంగంలో నమ్మకమైన భాగస్వామిగా భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడానికి పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాల అన్వేషణకు ఈ కార్యక్రమం ఉపకరిస్తుంది. కేంద్ర వ్యవసాయ సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు బీహార్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఆయన రాష్టంలో వరద పరిస్థితులను పరిశీలించి సహాయక చర్యలను అధికారులతో సమీక్షిస్తారు. వరద ప్రభావిత రైతులను, బాధితులను పరామర్శిస్తారు. మరోవైపు బీహార్లో వరద తీవ్రత ఇంకా ఆందోళనకరంగానే ఉంది. 15 జిల్లాల్లోని దాదాపు 50 లక్షల మంది ప్రజలు వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యారని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. గంగా, గండక్, కోసి, పున్పున్, బాగ్మతి, ఘాగ్రా నదులు పలుచోట్ల ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయని కేంద్ర జల సంఘం వెల్లడించింది. ఈరోజు అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భూమిపై జీవకోటిని కాపాడడంలో ఓజోన్ పొర వహిస్తున్న కీలక పాత్రపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ రోజును కేటాయించారు. సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన అతి నీల లోహిత కిరణాలను అడ్డుకునే ఓజోన్ పొరను భూమికి రక్షణ గొడుగుగా అభివర్ణిస్తారు. ఇది చర్మ క్యాన్సర్, శుక్లాలు, పర్యావరణ వ్యవస్థకు జరిగే నష్టాన్ని నివారిస్తుంది. చల్లని గ్రహం కోసం ప్రపంచ దేశాల చర్యలు అనేది ఈ సంవత్సరం ఓజోన్ దినోత్సవ ఇతివృత్తంగా ఉంది. ఓజోన్ పొర పరిరక్షణలో అంతర్జాతీయ సహకారం, సాధించిన విజయాలను, వాతావరణ మార్పులపై తీసుకుంటున్న చర్యలను ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తోంది. పర్యావరణ హిత సాంకేతికతలను, సురక్షితమైన ప్రత్యామ్నాయాలను ఉపయోగించవలసిన బాధ్యతను గుర్తు చేస్తోంది. ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఒక సందేశమిస్తూ ఓజోన్ పొర సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన అతి నీల లోహిత కిరణాల నుంచి భూమిని కాపాడే రక్షణ కవచమని పేర్కొన్నారు. ఓజోన్ పొర పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లోనే ప్రారంభమవుతుందని, ఈరోజు మనకు గుర్తు చేస్తోందని అన్నారు. ఇళ్లలో ఎయిర్ కండిషనర్లను 24 డిగ్రీల సెల్సియస్ వద్ద నిర్వహించడం, ఎక్కువ విద్యుత్ సామర్థ్యం ఉన్న ఉపకరణాలను ఎంచుకోవడం వంటి చిన్న చిన్న చర్యలు హానికర ఉద్గారాలను తగ్గించి ఆరోగ్యకరమైన భూమిని అందిస్తాయని అన్నారు. ఓజోన్ పొరను కాపాడుకోవడం వల్ల మానవాళి ఆరోగ్యం, జీవ వైవిధ్యం, వాతావరణ స్థిరత్వం సురక్షితంగా ఉంటాయని కీర్తివర్ధన్ సింగ్ చెప్పారు. సురక్షితమైన భవిష్యత్తు కోసం పర్యావరణ హిత అలవాట్లను స్వీకరించాలని ఆయన పిలుపునిచ్చారు. సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, వ్యూహాత్మక స్వతంత్రతపై నమ్మకంతోనే ప్రపంచ వ్యవస్థకు భారత్ కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ 25 ఏళ్ల ఉత్సవ ముగింపు సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులున్నా భారత్ మరింత అభివృద్ది చెందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గడిచిన 10 ఏళ్లలో భారత్ దౌత్యం, ఆర్థిక వ్యవస్థ, దేశీయ సామర్థ్యాలు ఎంతగానో పెరిగాయని, ఇవి ప్రపంచ దేశాలతో మన సంబంధాలపై సానుకూల ప్రభావం చూపుతున్నాయని అన్నారు. భారత దౌత్య విధానానికి శాంతి, అభివృద్దే ఎప్పుడూ ప్రధాన లక్ష్యాలని మంత్రి స్పష్టం చేశారు.
1: When India advocates dialogue and diplomacy, when we stress that endless war must give way to an end to war, this is our particular way of thinking. Indian diplomacy will always have peace and development as its central agenda, not just as an idealistic goal, but as a sensible prescription for the world order to advance progress and prosperity.
0: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. కేరళ, మాహే, పంజాబ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులుంటాయని పేర్కొంది. మరోవైపు బీహార్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లో రాగల 2 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నేపాల్ను ముంచెత్తిన వరదల తాకిడికి మరణించిన వారి సంఖ్య 1399కి చేరింది. 8 ప్రభావిత జిల్లాల్లో గాలింపు చర్యలు కొనసాగుతుండగా మరిన్ని మృతదేహాలు బయటపడ్డాయి. భద్రతా బలగాలు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. కాగా ఇప్పటి వరకు 5170 మందికి పైగా ఆచూకీ లభించలేదని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇప్పటి వరకు 13742 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు వెల్లడించారు. ఆగస్టు 26న నేపాల్ టిబెట్ సరిహద్దు వద్ద మంచు ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డంతో వచ్చిన ఈ వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని గ్రామాలు, పట్టణాలను పూర్తిగా ముంచెత్తాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నూతన ఆవిష్కరణలు, డిజిటల్ విప్లవం, ఆధునిక తయారీ రంగాలు భారతదేశ ఉత్పాదకతను, పోటీతత్వాన్ని పెంచే ప్రధాన అంశాలని ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ నైజెల్ క్లార్క్ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు భూటాన్లో పర్యటిస్తారు. ఈ రోజు అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

కార్యక్రమంలో ముందుగా పర్యావరణ పరిరక్షణ, ఓజోన్ సంరక్షణ ప్రసంగం వింటారు. ప్రకృతి సహజ స్వభావానికి అంతరాయం ఏర్పడి జీవులకు ప్రతికూలంగా పరిసరాలు ప్రభావం చూపడమే పర్యావరణ కాలుష్యం. మనిషి సాధించిన పారిశ్రామిక ప్రగతి, కనుగొనే కొత్త ఉపకరణాల వల్ల పలు విధాలుగా పరిసరాలు కలుషితమవుతున్నాయి. శాస్త్ర సాంకేతిక అభివృద్ది చెందే కొద్దీ కాలుష్యం అధికమై జీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. ఉత్పత్తి వినియోగ కార్యకలాపాలతో వచ్చే వ్యర్థాలను అనేక విధాలుగా పర్యావరణంలోకి వదిలివేస్తున్నారు. ఈ వ్యర్థాలను జీర్ణించుకునే శక్తి పర్యావరణానికి ఒక స్థాయి వరకే ఉంటుంది. ఈ స్థాయి దాటి వ్యర్థాలు పెరిగితే నాణ్యత తగ్గుతుంది. ఈ విధంగా ఏర్పడే పర్యావరణ క్షీణతను పర్యావరణ కాలుష్యం అంటారు. భారత పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం ఘన, ద్రవ, వాయుస్థితిలో ఉన్న అవాంఛనీయ పదార్థాలు పరిమితికి మించి గాలి, నీరు, నేల అనుఘట్టాల్లోకి చేరి వాటి సహజ సంఘటనలో మార్పు తీసుకొచ్చి మానవుడికి ఇతర జీవుల మనుగడకు అంతరాయం కలిగించే స్థితే పర్యావరణ కాలుష్యం. పారిశ్రామిక హరిత విప్లవాల వల్ల ముందు తరం కంటే తర్వాత తరం జీవన నాణ్యత పెరుగుతూ వచ్చింది. అయితే దీని వెనుక తలెత్తిన పర్యావరణ సంక్షోభాలు మానవ జీవనానికి తీవ్రమైన విఘాతం కలిగిస్తున్నాయి. పీల్చే గాలి, త్రాగే నీరు, నివసించే నేల కలుషితమై జీవరాశుల మనుగడకే అంతరాయం కలుగుతుంది. ఈ విధంగా మనిషి జీవన సరళి వల్ల తటస్థపడే పరిసరాల క్షీణత క్షయాన్ని జీవావరణ వదగా 1972లో స్టాక్హోమ్లో జరిగిన మానవుడు, పర్యావరణం అనే అంతర్జాతీయ సదస్సులో అభివర్ణించారు. కాలుష్యానికి కారణమైన పదార్థాలను కాలుష్యకాలు అంటారు. ఉదాహరణకు సీసం, పాదరసం, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ లాంటివి కాలుష్యకాల వల్ల పర్యావరణము కలుషితమవుతుంది. సూర్యుడి ఎండ వల్లే ఈ భూమిపై ప్రకృతి గమనం సాగుతుంది. అయితే సూర్యుడి నుంచి వచ్చే

అగ్నిలలోహిత కిరణాలు భూమిపై నేరుగా పడితే సకల జీవరాశి మనుగడకు ప్రమాదం. ఇలా జరగకుండా మనందరినీ కాపాడుతోంది భూమి చుట్టూ వాతావరణంలో ఆవహించి ఉన్న ఓజోన్ పొర. 1975 సంవత్సరంలో అంటార్కిటికా ప్రాంతంలో ఓజోన్ పొర దెబ్బతినడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. నానాటికి ఇది పలచనవుతూ 1987 నాటికి తీవ్రంగా దెబ్బతింది. మనుషులు చేసే చర్యల వల్ల ఉత్పత్తి అవుతున్న ప్రమాదకర వాయువులు, ముఖ్యంగా పరిశ్రమల్లో వాడే రసాయనాలు, కాలుష్యం వంటివి ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయి. ఓజోన్ పొరలో రంధ్రాలు ఏర్పడుతున్నాయి, తద్వారా ఓజోన్ క్షీణిస్తోంది. దీంతో సూర్యుడి హానికర కిరణాలు భూమిపైకి ఎక్కువగా వస్తున్నాయి. ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయి, పంటలకు కూడా నష్టం కలిగిస్తాయి. అందుకే ఓజోన్ పొరను కాపాడుకోవాల్సిన అవసరం గురించి ప్రజల్లో అవగాహన పెంచుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16 ప్రపంచ ఓజోన్ దినోత్సవం జరుపుకుంటారు. ఓజోన్ పొర ఉనికిని 1913 ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్తలు ఫ్యాబ్రి చార్లెస్, హెన్రీ బుస్సన్ కనుగొన్నారు. ఓజోన్ పొర సాంద్రత దాదాపు 10 ppm. ఇది హానికరమైన అతినీలలోహిత కిరణాలు భూమిని చేరకుండా నిరోధిస్తుంది. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు భూమిని చేరుకుంటే భూమిపై ఉన్న అన్ని జీవులు చర్మ క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు గురవుతాయి, చెట్లు చనిపోతాయి. అందుకే ఓజోన్ పొరను రక్షించడం చాలా అవసరం. ఓజోన్ పొరను కాపాడడానికి మనం క్లోరోఫ్లోరో కార్బన్ల

ట్రోపోస్పియర్ను దాటుకుని స్ట్రాటోస్పియర్ను చేరుకున్నప్పుడే ప్రమాదాలు ఏర్పడతాయి. ప్రమాదకర రసాయనాలు స్ట్రాటోస్పియర్ వరకు వ్యాపించడంతో ఓజోన్ పొర దెబ్బతినడం ఆరంభమైంది. 1985లో అంటార్కిటికా ధృవం వద్ద ఓజోన్ పొర మందం తగ్గిందని శాస్త్రవేత్తలు గుర్తించగా 1985 మార్చి 27న ఈ విషయంపై వియన్నాలో ఓ అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఓజోన్ పొరకు నష్టం కలిగించే రసాయనాల వాడకాన్ని తగ్గించే విషయమై చర్చలు జరిపారు. ఓజోన్ పొర క్షీణత వల్ల పెను ప్రమాదాలను గుర్తించిన ఐక్యరాజ్య సమితి 1987 సెప్టెంబర్ 16న కెనడాలోని మౌంటేరియా సిటీలో ప్రపంచస్థాయి సదస్సును నిర్వహించింది. ఈ సందర్భంగా ఓజోన్ పొరను దెబ్బతీస్తున్న పదార్థాల

నాటికి 80% వరకు అరికడతామని, చైనా 2045 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని ప్రకటించాయి. 1992 జూన్ 19 ఓజోన్ పొరను క్షీణింపచేసే పదార్థాలపై మాంట్రియల్ ప్రోటోకాల్ కు మనదేశం కూడా కట్టు

0: తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తుంది. వైపు సేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ నుండి.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనమైన చారిత్రక రోజును స్మరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ సిద్దమవుతోంది. తెలంగాణలో సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు సిద్దంగా ఉన్నామని సింగపూర్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపారు. ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రంతో సమానమని, విద్యుత్ ఉత్పత్తితో పాటు పొదుపుపైన కూడా దృష్టి పెట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగిన 25వ సిఐఐ ఎనర్జీ ఎఫిషియన్సీ సమిట్లో పిలుపునిచ్చారు. రాష్టంలో ఉద్యాన పంటల పరిధిని 1,000 కోట్ల వరకు అభివృద్ది చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రాష్టంలో కొత్తగా 8 మైనార్టీ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయనున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజరుద్దీన్ శాసనసభలో తెలిపారు. 1948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన చారిత్రక రోజు. ఈ చారిత్రక ఘట్టాన్ని స్మరించుకుంటూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఏటా సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహిస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరిగే ఈ వేడుకలు గత కొన్నేళ్లుగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2022లో హైదరాబాద్ విమోచన దినోత్సవం పేరుతో అధికారిక కార్యక్రమాలను ప్రారంభించింది. అదే ఏడాది సెప్టెంబర్ 17 జరిగిన తొలి కార్యక్రమానికి అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2025లో జరిగిన వేడుకల్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు. ఈ ఏడాది కూడా ఉత్సవాలకు పరేడ్ గ్రౌండ్స్ సిద్దమైంది. రేపు జరిగే ప్రధాన కార్యక్రమానికి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అలాగే సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో వేడుకలకు ఒకరోజు ముందే పరేడ్ గ్రౌండ్స్ లో చారిత్రక జ్ఞాపకాలను నెమరవేసుకునేలా ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. తెలంగాణలో సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు సిద్దంగా ఉన్నామని సింగపూర్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపారు. అసెంబ్లీలో సింగపూర్ ఇంధన వాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిస్ లీతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ అభివృద్ది ప్రణాళికలను ఆయన వివరించారు. తొలిదశలో మూసా ఈసా నదుల సంగమం నుంచి గాంధీ సరోవర్ వరకు మూసీ పునరుజ్జీవనం చేపడతామని, రివర్ ఫ్రంట్ తో పాటు నైట్ ఎకానమీని అభివృద్ది చేస్తామని తెలిపారు. డిసెంబర్లో జరిగే గ్లోబల్ సమిట్ కు సింగపూర్ ప్రతినిధులను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రంతో సమానమని, విద్యుత్ ఉత్పత్తితో పాటు పొదుపు పైన దృష్టి పెట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగిన 25వ సిఐఐ ఎనర్జీ ఎఫిషియన్సీ సమిట్లో పిలుపునిచ్చారు. అవసరం లేని చోట పొదుపు చేసే ప్రతి విద్యుత్ యూనిట్ అత్యంత చౌకైనదని, ఇంధన సామర్థ్యాన్ని కేవలం పర్యావరణ బాధ్యతగా కాకుండా ఆర్థిక పోటీతత్వాన్ని పెంచే వ్యూహంగా చూడాలని సూచించారు. రాష్టంలో ఉద్యాన పంటల పరిధిని 1,000 కోట్ల వరకు అభివృద్ది చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అసెంబ్లీలో ఉద్యాన పంట సాగు విస్తరణ, పామాయిల్ శుద్ది కర్మాగారాల ఏర్పాటుపై పలువురు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ, ఆయిల్ పామ్ సాగును అన్ని జిల్లాల్లో ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే ములుగు, భూపాల్పల్లిలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశామన్నారు.
4: ఆయిల్ ఫామ్ కు సంబంధించి ప్రత్యేకంగా తెలంగాణ రైతులు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈనాడు ధర కూడా మంచి ఎసులుబాటుకు వచ్చింది. 24,025 రూపాయలు ఉంది టన్ కి. మామూలు రైతు కూడా 2-3 లక్షల రూపాయలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ పంట 33 జిల్లాలు ఇచ్చినటువంటి అవకాశాన్ని అన్ని జిల్లాల్లో పంటేశారు. తప్పకుండా ఏ ఒక్క గెల, ఏ ఒక్క రైతుకి నష్టం రాకుండా చూసే బాధ్యత రాష్ట ప్రభుత్వం అంది.

0: రాష్టంలో మైనార్టీ స్టడీ సర్కిళ్ల విస్తరణకు చర్యలు చేపట్టామని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజరుద్దీన్ శాసనసభలో తెలిపారు. ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, హనుమకొండ, నిజామాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో కొత్తగా 8 స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయనున్నట్లు పెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో భాగంగా న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేసినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ మార్కెట్ యార్డులో నిర్మించిన సెంట్రలైజ్డ్ కిచెన్ ను మాజీ మంత్రి గంగుల కమలాకర్, హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ ప్రతినిధులతో కలిసి ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ,
1: ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్మెంట్ కూడా సీఎస్ఆర్ కింద గవర్నమెంట్ తరఫున చేస్తా ఉన్నాం. ఆపరేషనల్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. తప్పకుండా హరే రామ హరే కృష్ణకు సంబంధించినటువంటి సర్వీసెస్ ఈ జిల్లాలో అన్ని రంగాలు, ఇటు వైద్య రంగానికి అవసరమైన, విద్యారంగానికి అవసరమైన, ఇతరత్ర అన్ని రంగాల్లో కూడా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ తప్పకుండా వాళ్ళకు సోషల్ ఆర్గనైజ్ స్ట్రీమ్ లైన్ చేసి సెంట్రలైజ్ చేసి అన్ని వారి సహకారం తీసుకుని న్యూట్రిషన్ ఫుడ్ కంటెంట్ ను సజెషన్స్ తీసుకుని దాని ప్రకారంగానే ఈ రోజు కార్యక్రమం చేస్తా ఉన్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. యూసీసీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు అసత్యమని, నిరాధారమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ఆరోపించారు. యూసీసీ అమలుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనను ఓవైసీ వక్రీకరిస్తున్నారని లక్ష్మణ్ విమర్శించారు. యూసీసీ ఏ మతానికి వ్యతిరేకం కాదని, వివక్షకు మాత్రమే వ్యతిరేకమని, పౌరులందరికీ సమాన హక్కులు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. చేయూత కొత్త పింఛన్ల దరఖాస్తుల గడువును ప్రభుత్వం ఈ రోజు సాయంత్రం వరకు పొడిగించింది. వరుసగా 3 రోజుల సెలవులు రావడంతో మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం దరఖాస్తుల గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే ఈ పథకం కింద రాష్టంలోని 119 నియోజకవర్గాల్లో మొత్తం 1.19 లక్షల మంది అర్హులైన మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లను 100% సబ్సిడీపై అందించనున్నారు. గిరిజన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పూర్తి స్థాయిలో అందేలా అధికారులు కృషి చేయాలని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటూత్ హుస్సేన్ నాయక్ సూచించారు. మంచిర్యాల కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: ఎస్టోలకి వీళ్ళకి ఎక్కువ ఇష్యూ ఉంది. జెన్యున్ గా కొన్ని ఉన్నాయి, అన్ జెన్యున్ కొన్ని ఉన్నాయి. కానీ జెన్యున్ వాటికి చేయనుండే బిఫోర్ 2005 కి బిఫోర్ వాళ్ళు కల్టివేషన్ చేసుకుని అప్పట్లో పోలీస్ కేసులు అయి కొట్లాడుతున్న వాళ్ళు కూడా కొంతమందికి రాలేదు కాబట్టి వాళ్ళకి ఇస్తే బాగుండు. వాళ్ళు పర్సూ చేయడంలో లోపం ఉంది. ఇక అధికారుల నిర్లక్ష్యం కూడా కొంత ఉంది.
0: విదేశాలకు వెళ్లే యువతీ యువకుల కోసం టామ్ కామ్ ద్వారా ప్రత్యేక శిక్షణనిచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని నిర్మల్ జిల్లా ఉపాధి సంక్షేమ అధికారి విజయలక్ష్మి ఆకాశవాణితో మాట్లాడుతూ చెప్పారు.
3: మా దగ్గర ఇప్పుడు ఎవరైనా విదేశాలకు వెళ్లాలని ఇంట్రెస్ట్ ఉన్న నిరుద్యోగ యువతి యువకులు ఎవరైనా ఉంటే టామ్ తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ద్వారా విదేశాలకు పంపించడం జరుగుతుంది. జెన్యున్ గా గవర్నమెంట్ తరఫున స్కిల్ ట్రైనింగ్ ఇచ్చేసి ఎవరికైనా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా, సమస్యలు ఉన్నా లాంగ్వేజ్ నేర్పించేసి అర్హత గల వాళ్లను వివిధ దేశాలకు పంపించడం జరుగుతుంది.
0: ఉప్పుగల్లు రిజర్వాయర్ నుంచి పాలకుర్తి వరకు వెళ్లే ఉప కాలువలను వచ్చే ఏడాది నాటికి పూర్తి చేసి జఫర్గఢ్ మండలానికి దేవాదుల జలాలను అందిస్తామని జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. ఈరోజు 42 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి, 32 మందికి సీఎంఆర్పీఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్టంలో రేపటి నుంచి 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది. పలు జిల్లాల్లో 19, 20, 21వ తేదీల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ మేరకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1987లో ఇదే రోజు కుదిరిన మాంట్రియల్ ప్రోటోకాల్కు గుర్తుగా ఐక్యరాజ్య సమితి ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. ఈ ఏడాది చల్లని గ్రహం కోసం ప్రపంచ దేశాల చర్య అనే ఇతివృత్తంతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఎప్పటికప్పుడు సబ్స్టేషన్ల వారీగా విద్యుత్ లోడ్ పరిశీలిస్తూ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ ఎస్సీ ఉత్తమ్ జాడే అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పలు సబ్స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యుత్ సరఫరా తీరుతెనలతో పాటు లోడ్ వివరాలను అడిగి తెలుసుకుని పరిశీలించారు. జనగామ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న చౌక ధరల దుకాణాల డీలర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి గోపీరామ్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎల్లుండిలోగా సమర్పించాలని కోరారు.

0: హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనమైన చారిత్రక రోజును స్మరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ సిద్దమవుతోంది. తెలంగాణలో సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు సిద్దంగా ఉన్నామని సింగపూర్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపారు. ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రంతో సమానమని, విద్యుత్ ఉత్పత్తితో పాటు పొదుపు పైన కూడా దృష్టి పెట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్టంలో ఉద్యాన పంటల పరిధిని 1000 కోట్ల వరకు అభివృద్ది చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రాష్టంలో కొత్తగా 8 మైనారిటీ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయనున్నట్లు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజరుద్దీన్ శాసనసభలో తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: చేను కబుర్లు, పంట సాగు, ఇంటి బాగు.
1: చేను కబుర్లు ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
2: చేను కబుర్లు మీ చింత
3: లేదిక మీ ఇంట చింత.
4: ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగా.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. దలియంలో సమయం 1:50 కావస్తోంది. మరికొద్ది సేపట్లో ఉర్దూలో వార్తా ప్రసారం. ఈ ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

మరి ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనాలని అనుకుంటున్నారా? మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08744295038, మరొక నెంబర్ 295039.

0: కార్యక్రమంలో మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడుదాం. హలో,
1: శుభ మధ్యాహ్నం మేడం.
0: నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి రాధాపాసి గారు, మరి ఈ రోజు ఏ పాటని వినాలనుకుంటున్నారు?
1: నేను ఈరోజు డ్రైవర్ రాంబో సినిమా నుంచి పాట కావాలి మేడం.
0: ఓకే అండి, మరి మీరు కోరుకున్న విధంగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: మా అన్నయ్య చిన్నపాటి గురించి కోరుకున్నా. ఇవాళ మా అన్నయ్య హైదరాబాద్ లో ఉంటాను, అక్కడ ఉంటాను. మా అన్నయ్య రేడియో ఇవ్వాల.
0: ఓకే, హైదరాబాద్ కి వెళ్ళినా గానీ రేడియో వింటున్నారు?
1: అవును మేడం, ఆపరేషన్ కి వెళ్ళింది మా అన్నయ్య.
0: ఓకే ఓకే అండి, మరి మీకోసం పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో,
1: హలో, నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: నమస్తే అండి. మహిళలు మహారాణులు కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
1: నా పేరు నూజహాన్ మేడం. కొత్తగూడెం బర్మధార్ నుంచి మాట్లాడుతున్నాం మేడం.
0: ఓకే నూజహాన్ గారు, చెప్పండి మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు మరి ఆకాశవాణి?
1: ఈరోజు సినిమా శుభాకాంక్ష సినిమాలో నుంచి ఆ పాట కావాలి మేడం.
0: ఓకే అండి, తప్పకుండా వినిపిస్తాం మీకోసం. మరి పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో
1: హలో,
0: హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు ఝాన్సీ పాపకొయ్య. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీ గారు.
0: నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి ఝాన్సీ గారు, ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: దేవుళ్ళ మూవీ నుంచి అయ్యప్ప దేవాయన వాసాన్ చేయండి.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తాం. మరి మా కోసం ఏదైనా చిట్కా అందిస్తారా మా మహిళా మనుల కోసం?
1: మహిళా మనులు అంటే చాలా మంది ఇప్పుడు ఎండలో పనికి వెళ్తారు కదా, ఫేస్ బాగా ట్యాన్ అవుతుంది, డ్రై అయిపోయింది కదా ఈ సన్లైట్ కి,
0: అవును
1: కొంచెం పెరుగులో శనగపిండి అల్ప చేసి ఫేస్ పాక్ వెళ్ళి ఒక 10 మినిట్స్ తర్వాత వాష్ చేసుకుంటే ఫేస్ నీట్ గా ఉంటది, మన డార్క్నెస్ కూడా పోయింది ఫేస్ కి.
0: మంచి చిట్కా అందించారు. పెరుగులో కాస్త శనగపిండి వేసుకుని

0: ఫేస్ కి అప్లై చేసుకుని ఒక 10 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకోమని చెప్తున్నారు. ఓకే, చాలా చేయమంటూ చాలా సులువైన చిట్కా ఇది కదండి.
1: అవును, కానీ ఎవరు పట్టించుకోవాలి ఏముంది అనుకుంటారు, కానీ ఒకసారి
0: అవును. ఓకే, ఇక్కడ నుంచి మరి మేమందరం కూడా పాటిస్తాం ఈ చిట్కాని. ఓకే అండి, మరి ఝాన్సీ గారు మీరు కోరుకునే విధంగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ గారు.

0: హలో,
1: హలో మేడం.
0: నమస్తే అండి. మహిళలు మహారాణులు కార్యక్రమానికి కాల్ చేసిన మహిళామణి ఎవరు?
1: నమస్తే మేడం, నా పేరు సాగినేని రమాదేవి.
0: రమాదేవి గారు చెప్పండి, ఈరోజు మరి ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: పౌర్ణమి సినిమా నుంచి మేడం, పౌర్ణమి సినిమా నుంచి అన్న పాట కావాలి మేడం.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తాము. చెప్పండి, మరి ఏం చేస్తున్నారు ప్రస్తుతం మీరు?
1: వంకాయలకు వస్తున్నాం మేడం.
0: వంకాయలు? ఏం వంకాయలు వేశారు? గుత్తి వంకాయలా, తెల్ల వంకాయలా?
1: నల్లయ్య వంకాయలు, నల్ల వంకాయలు పొడుగ్గా ఉండేది మేడం.
0: ఎన్ని ఎన్ని కోస్తారు అంటే, కోసినప్పుడల్లా ఎన్ని బస్తాలు కోస్తారు?
1: ఇప్పుడు కవర్లు మేడం, ఇంతకుముందు బస్తాలు కానీ ఇప్పుడు కవర్లు.
0: ప్యాకెట్ లో కోస్తున్నారా? ప్యాకెట్ లో, కవర్స్ ప్యాకెట్ లో కోస్తారా? ఎన్ని కోస్తారు అలా?
1: అట్లా ఒక్కొక్కరు 10 కవర్లు అట్లా కోస్తుంది మేడం. ఒక్కొక్కరు 10 కవర్లు
0: అయిపోయిందా మరి కోయడం?
1: అయింది మేడం, కలిపి.
0: ఓకే, ఇవన్నీ ఎక్కడికి పంపిస్తారు?
1: ఇవన్నీ కొత్త మార్కెట్ కి వస్తున్నాయి, వెళ్ళండి తెచ్చుకోవడానికి.
0: ఓకే, తెచ్చుకుంటాం తెచ్చుకుంటాం. ఓకే, మరి మీరు కోరుకునే విధంగా పాట వచ్చేస్తుంది, వినండి రమాదేవి గారు.
1: ఓకే మేడం.

0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: రేణుక మేడం చేస్తారు.
0: చెప్పండి రేణుక గారు, ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: జై చిరంజీవి సినిమా నుంచి పాట మేడం, జై జై గణేష, జై కొడత గణేష అనే పాట కావాలి మేడం.
0: ఓకే, మరి పెట్టారా మీ దగ్గర మండపాలలో వినాయకుణ్ణి?
1: పెట్టారు మేడం.
0: ఏం చేస్తున్నారు ప్రస్తుతం? ఇప్పుడు
1: ప్రస్తుతానికైతే నేను కలుపుకొచ్చాను మేడం, పనికి వచ్చాను. ఇక ఇంటి దగ్గర నోలు పెట్టుకుంటాం మేడం.
0: ఓకే, మరి మీకోసం పాట వచ్చేస్తుంది, వినండి అమ్మా.
1: సరే మేడం, థ్యాంక్స్ అండి.

0: హలో
1: హలో,
0: నమస్తే అండి. మహిళలు మహారాణులు కార్యక్రమానికి స్వాగతం.
1: నమస్తే మేడం.
0: మీ పేరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు దివ్య మేడం.
0: దివ్య గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: జరుగుతాను
0: చెప్పండి. ఈరోజు మరి ఏ పాట వినాలనుకుంటున్నారు ఆకాశవాణిలో? ఓకే, తప్పకుండా వినిపిస్తామండి. మరి చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఎంతమంది కిడ్స్?
1: ఇద్దరు మేడం.
0: ఏం చేస్తూ ఉన్నారు పిల్లలు?
1: బాబు ఎల్కేజీ, పాప సిక్స్త్ క్లాస్ మేడం.
0: ఓకే, మరేమన్నా చిట్కాలు అందిస్తారా మా మహిళల కోసం? ఓకే దివ్య గారు, మరి మీ కిచెన్ లో ఎక్కువగా అప్పుడప్పుడు కూడా మన కిచెన్ క్లీన్ చేసేటప్పుడు కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఏం పాటిస్తారు మీరు కిచెన్ క్లీన్నెస్ కోసం? ఏమేమి చిట్కాలు పాటిస్తూ ఉంటారు చెప్పండి. అయితే ఇక్కడ నుంచి మన కిచెన్ లో ఎప్పుడైనా అప్పుడప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు మనకు బేకింగ్ సోడా తెలుసు కదా మీకు, ఆ బేకింగ్ సోడాని కొంచెం నిమ్మరసం ఉంటది కదా, నిమ్మకాయ ఉంటది కదా, దానిపైన బేకింగ్ సోడా వేసి అక్కడక్కడ చివరిలో మన కిచెన్ లో కనుక పెట్టుకున్నట్లయితే ఈ బొద్దింకలు, చిన్న చిన్న పురుగులు అలాంటివి వస్తూ ఉంటాయి కదా, అవన్నీ కూడా రాకుండా ప్లస్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ఓకేనా? మీరు కూడా పాటించండి ఈ చిట్కాని. మరి మీకోసం ఠాగూర్ సినిమాలో నుంచి పాట వచ్చేస్తుంది, వినండి దివ్య గారు.

0: హలో
1: హలో,
0: హలో నమస్తే అమ్మా.
1: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: రామశెట్టి రోజా మేడం, సుజాత్ నగర్ నుంచి మాట్లాడుతున్నా మేడం.
0: ఓకే రోజా గారు, ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: ఎవరే ధీరుడు అతిలోక సుందరి మేడం, జయ చిరంజీవి అన్న పాట మేడం.
0: ఓకే అండి, మరి పాట మీకోసం తప్పకుండా వినిపిస్తాము, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: సీతంపేట నుంచి మిర్పూర్ స్వరూప మేడం.
0: ఓకే, స్వరూప గారు ఏం చేస్తున్నారు మరి?
1: ఆకుకూరలు కోస్తున్నాం మేడం.
0: అయిపోయిందా కోయడం?
1: లేదు మేడం, ఇప్పుడు చేలోనే ఉన్నామండి.
0: ఏమేం కోసారు ప్రస్తుతం?
1: ఇప్పుడైతే బచ్చరకూర అని తోటకూర కోసానండి. ఇప్పుడు వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళి పాలకూర అని చుక్కూర కొయ్యాలి.
0: అన్నీ వేస్తారా?
1: అన్నీ ఉన్నాయండి, పాలకూర, చుక్కూర, తోటకూర, గోంగూర, బచ్చరకూర ఉంది.
0: ఓకే, కానీ తొందరగా ఏ పంట వస్తుంది? ఫాస్ట్ గా వచ్చేది ఏంటి వీటన్నిటిలో?
1: ఫాస్ట్ అంటే 3 రోజులకే మొలిసిద్ది అండి. పాలకూర తొందరగా మొలిసిద్ది.
0: తొందరగా ఎంత తొందరగా మొలిసిద్దా అంత ఫాస్ట్ గా డల్ అయిపోయింది,
1: పాడైద్ది. వర్షం వచ్చింది అనుకో పాడైద్ది, ఎక్కువ వర్షం అయినా పాడైద్ది, ఎక్కువ ఎండ కొట్టినా కూడా పాడైద్ది.
0: ఎక్కువగా ఉండేది ఏంటి అంటే, కోసిన ఎక్కువ ఉండేది ఏంటి, ఏ కూర
1: ఎక్కువగా? అయితే గోంగూర ఆగిద్దండి మేడం. గోంగూర తోటకూర కూడా ఆగిద్ది, దత్తరకూర ఆగిద్ది. మళ్ళీ ఇక చుక్కకూర, పాలకూర మాత్రం బాగా ఎండ కొట్టినా వర్షం వచ్చినా పాడైద్దారు.

0: ప్రస్తుతానికి అవి కూడా పాడయ్యే ఉన్నాయి, కొద్ది కొద్దిగా వెళ్తాయి మాకైనా.
1: తొందరగా డెలికేట్ గా అయిపోతాయి,
0: తొందరగా పాడవుతాయి. వర్షానికి మళ్ళీ ఇట్లా ఎండ కొట్టినా కూడా, వర్షం వచ్చిపోయినాక ఎండ కొడితే బాగా ఉబ్బకి తట్టుకోలేవి కాయి.
1: ఒక్కోసారి ఆకుల పైన మొత్తం మచ్చలు వస్తూ ఉంటాయి కదా.
0: అదే మేడం, వర్షం వచ్చినాక మచ్చ వచ్చింది మొత్తం పాలకూర.
1: ఓకే, అందుకోసమే మచ్చ వస్తుందా?
0: అందుకే వస్తుందండి. ఇట్లా ఉబ్బు తీసింది అనుకో, చుక్కకూర కూడా తెల్ల తెల్లగా మచ్చలు వస్తాయి. తాజా రోగం అంటారు దాన్ని.
1: దాని మరి ఏం పారిస్తారు మీరు మరి దానికి?
0: మామూలుగా మందులు కొడతానులే కానండి, ఒక 15 రోజులు ఒకసారి కొడతానులే కానీ పూ ఏ మందు కొట్టినా పూదు. ఇక అది వాతావరణం తీరది.
1: ఓకే,
0: ఏం కొట్టినా పోదు ఇప్పుడు.
1: ఓకే, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
0: ఈరోజు స్టాలిన్ సినిమా నుంచి పరారే పరారే పప్ప పరారే అన్న పాట కాదు మేడం.
1: ఓకే అండి, మరి మీకోసం శంకర్ మహాదేవన్ ఆలపించిన ఈ పాట వచ్చేస్తుంది, వినండి.
0: థ్యాంక్ యూ మేడం.

0: హలో,
1: నమస్తే.
0: నమస్తే అండి. మహిళలు మహారాలు కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు
1: శారదా సంపత్ కుమార్ అండి.
0: చెప్పండి, ఏ పాట వినాలనుకుంటున్నారు ఈరోజు?
1: ఇవాళ నమ్మిన బంటు చిత్రంలో గంటపరగా శుక్ల గారు పాడిన పాట వినిపిస్తుంది.
0: ఓకే అండి, తప్పకుండా మీకోసం పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ.

0: శ్రోతలు 100.1 మెగాహెచ్ పై మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం వింటున్నారు. మరి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0874-295038, మరొక నెంబర్ 295039. మరి మహిళా మనులందరూ కూడా కాల్ చేసి ఆకాశవాణితో మాట్లాడేసేయండి. హలో,
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. ఓకే కావ్యశ్రీ గారు, మరి ఈ రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు ఆకాశవాణిలో?
1: స్టూడెంట్ నెంబర్ 1 మూవీలో నుండి పెద్దానండి ప్రేమలో మరి అనే సాంగ్ మేడం.
0: తప్పకుండా వినిపిస్తాము. మరి మా మహిళా శ్రోతల గురించి ఏదైనా ఒక మంచి చిట్కా అందిస్తారా మాకు?
1: చెప్తా మేడం, ఈ మధ్య మైగ్రేన్ తలనొప్పి అని అంటున్నారు మేడం చాలా మంది. అయితే దానికి మరీ పూర్తి కాకపోయినా కొంచెం తగ్గించుకోవచ్చు. ఆపిల్ తీసుకొని 4 పీసెస్ కింద కట్ చేసి కొంచెం సాల్ట్ వేసి ఒక 1/4 గంట వరకు దాన్ని లీవ్ చేసి ఒక 1/4 గంట తర్వాత మనం బ్రష్ చేసుకుని పడగడుకున్న తిన్నట్లయితే మైగ్రేన్ తలనొప్పి నుంచి కొంచెం ఉపశమనం పొందొచ్చు మేడం.
0: ఏ పండు అది? ఆపిల్?
1: ఆపిల్ అండి. ఆపిల్
0: ఆపిల్ ని కట్ చేసి దానిపైన సాల్ట్ వేయాలా?
1: అంటే 4 పీసెస్ కట్ చేసి మధ్యలో కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మేడం సాల్ట్.
0: వేసేసి దాన్ని పక్కన పెట్టాలి ఒక 15 నిమిషాలు.
1: ఒక 15 మినిట్స్ అంటే పక్కన పెట్టాలి.
0: తర్వాత
1: బ్రష్ చేసిన తర్వాత పడిగడుపున తినాలి మేడం దాన్ని.
0: ఓకే, బ్రష్ చేసుకున్న తర్వాత పరిగడుపున ఆపిల్ 4 ముక్కలు తినేసేయాలి.
1: తినేస్తే కొంచెం మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. ఇప్పుడు నిద్రపోయి కూడా సడన్ గా లేస్తే కొంతమంది తలకాయ నొప్పి వస్తుంది మేడం.
0: అవునవును,
1: అట్లా కూడా తగ్గించుకోవచ్చు.
0: ఓకే అండి, మంచి చిట్కా అందించారు. మరి ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది కూడా తలనొప్పితో చాలా మంది బాధపడుతూ ఉన్నారు, ముఖ్యంగా ఫోన్స్ చూడడం వల్ల నైట్ టైమ్. తను పాటిస్తున్నారా మరి చిట్కా? చెప్తారా తనకి? ఓకే, మరి మంచి చిట్కా అందించారు కావ్యశ్రీ గారు. మరి మీకోసం పాట వచ్చేస్తోంది, వినండి.
1: థ్యాంక్ యూ.

0: హలో,
1: మేడం
0: నమస్తే అమ్మా. మీ పేరు?
1: నాగేశ్వరి మేడం.
0: నాగేశ్వరి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సుజాతనగర్ మేడం.
0: ఓకే, చెప్పండి, ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: బొమ్మరిల్ల పాట కావాలి మేడం.
0: బొమ్మరిల్లు చిత్రంలో నుంచి ఏ పాట?
1: బొమ్మని చూస్తే నీలాగంది. ఆ పాట కావాలి మేడం.
0: ఓకే, పాడండి. ఎందుకు పాడండి? చెప్పండి. ఫస్ట్ టైం కాల్ చేయడం. ఓకే, మాట్లాడండి. చాలా చక్కగా మాట్లాడుతున్నారు.
1: చెప్పండి మేడం, మీరే చెప్పాలి.
0: చెప్పండి, మరి ఈరోజు ఏ చిట్కా అందిస్తారు మరి మా శ్రోతల కోసం?
1: మీరే చెప్పాలి మేడం, మాకు తెలియదు.
0: ఓకే, మరి ఫేస్ పైన అప్పుడప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు ఫేస్ పైన మనకి చాలా మురికిగా అనిపిస్తూ డల్ గా అనిపిస్తూ ఉంటుంది కదా, మనం ఎండలో నుంచి బయటికి ఇంటికి వచ్చాక. అలాంటప్పుడు మనం మామూలు మన వంటగదిలో దొరికే ఒక చిన్న మెథడ్ తో మన ఫేస్ ని మంచిగా బ్రైట్ గా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎర్ర కందిపప్పు అనేది ఉంటుంది కదా మన వంటింట్లో, ఆ ఎర్ర కందిపప్పుని మనం కొంచెం మంచిగా మిక్సీ పెట్టి, అంటే మెత్తగా మిక్సీ చేసి దాని కనుక మనం మంచిగా ఫేస్ కి అప్లై చేసుకుంటే స్కిన్ బాగా గ్లో అవుతుంది, ప్లస్ మన మన ఫేస్ పై ఉండే మురికి ఉంటుంది కదా అదంతా కూడా పోతుంది. ఓకేనా? మీరు కూడా ట్రై చేయండి. మీకోసం మరి బొమ్మరిల్లు సినిమాలో నుంచి ఒక మంచి పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ.

0: హలో
1: హలో
0: చెప్పండి అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు సెవెంత్ మేడం, చిలకల, మాది సుజాత్ నగర్.
0: ఓకే, ఏ పాట వినాలనుకుంటున్నారు ఈరోజు?
1: డాడీ సినిమా నుంచి ఒక సాంగ్ వేయండి.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తాము. మరి ఏమైనా చిట్కా అందిస్తారా మా శ్రోతలకి?
1: మా బాబుకి మేడం, ఇంకా మా బాబుకి అదే చెప్తారా మేడం?
0: ఓకే అండి, మరి మీకోసం పాట వచ్చేస్తుంది, వినండి.

0: హలో,
1: హలో మేడం,
0: హలో,
1: గుడ్
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరు
1: ఆఫ్టర్నూన్
0: చెప్పండి. పద్మావతి గారు, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు ఆకాశవాణిలో?
1: నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. సినిమా నుంచి గల్ గల్ సాంగ్.
0: ఓకే అండి, మరి మీరు కోరుకునే విధంగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే మేడం.

0: హలో,
1: మేడం నమస్తే.
0: నమస్తే అండి. మీ పేరు చెప్పారమ్మా? కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. మీ పేరు? ఓకే, రజనీ గారు. మరి ఏ పాట వినాలనుకుంటున్నారు? ఓకే అండి, మరి మీరు కోరుకున్నట్లుగా హిట్లర్ సినిమాలో నుంచి.

0: హలో,
1: హలో,
0: కార్యక్రమంలో చివరి కాలర్. హలో,
1: శుభ మధ్యాహ్నం అండి.
0: శుభ మధ్యాహ్నం. మీ పేరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి స్వీటీ గారు, ఎందుకు అంత స్లోగా చిన్నగా వస్తుంది మీ వాయిస్? అయిందా భోజనం? అయిందా? చేసాం భోజనం చేసి మరి మహిళా మహిళల కోసం సిద్ధంగా ఉన్నాం. ఓకే స్వీటీ గారు చెప్పండి, మరి రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు? పెళ్లి సందడి కొత్త మూవీలో నుంచి అడిగారు. మరి ఓల్డ్ మూవీ చూసారా పెళ్లి సందడి?
1: చూసామండి.
0: ఓకే, మరి మీకోసం పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే.

మీరింటి వరకు మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు శ్రీ సుమన్ మాలోత్. మీతో ముచ్చటించిన మీ రేడియో నేస్తం నేను బిశ్రుతి.

ఇంతవరకు ఏకచిత్ర గానం శీర్షికన శ్రీరామదాసు చిత్రం నుండి పాటలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి మీ స్నేహం చిత్రం కోసం ఉషా ఆలపించిన ఈ గీతాన్ని.

బుల్లమ్మ సిగ్గెందుకు లేవ.

0: అమ్మా అమ్మా నీ తట్టింది గింతలు నాకందించగరావమ్మా.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీరు విన్న పాట కులగోత్రాలు చిత్రం నుండి ఘంటసాల సుశీల పాడిన పాట.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇప్పుడు వినండి అగ్గిపిడుగు చిత్రం నుండి ఘంటసాల జానకి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9989679076.
1: మరొక నంబర్ 7989709158.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుంది నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: ఇప్పుడు వినండి ఘంటసాల సుశీల పాడిన పాట చిత్రం కదలడు వదలడు.

0: అదే అదే
1: దేవకన్య చిత్రం నుండి వినండి, ఘంటసాల సుశీల పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. ముందుగా హిందీలోనూ అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: security in the region. The External Affairs Ministry today summoned the Chargé d'Affaires of the High Commission of Pakistan in New Delhi and lodged a strong protest over the unacceptable conduct of Pakistani naval units at sea, which led to a collision with a unit of the Indian Navy. In a statement, the ministry said while the incident which took place in international waters did not cause any major damage, the conduct was in direct contravention of the agreement between India and Pakistan on advance notice on military exercises, maneuvers and troop movements of April 1991. A special court of the National Investigation Agency at Jagdalpur in Chhattisgarh today sentenced all 10 convicts to death in the 2013 Hiram Valley Maoist attack case. The convicts have been given 30 days to appeal against the verdict in the High Court. The attack took place on the 25th of May 2013 in Hiram Valley in Bastar district, killing 27 people, including several senior Congress leaders, and injuring 35 others. Veteran actor Anant Nag will be presented with the prestigious Dada Saheb Phalke Award 2024 for his contribution to Indian cinema and an illustrious cinematic journey that has inspired generations. The Ministry of Information and Broadcasting announced this today. The award will be presented at the 72nd National Film Award Ceremony on the 22nd of this month in Kevadia, Gujarat. Prime Minister Narendra Modi has congratulated legendary actor Anant Nag on being conferred the Dada Saheb Phalke Award. In a social media post, the Prime Minister said Mr. Nag's effortless performances, remarkable versatility and brilliance have left a very strong mark on Indian cinema that for several decades. The Prime Minister said this is indeed a richly deserved honour for a truly distinguished artist. Benchmark domestic equity indices ended over 0.4% higher today. The Sensex gained 333 points to close at 74,336. An e-auction of mementos and gifts received by Prime Minister Narendra Modi will commence from tomorrow. Addressing media in New Delhi, Minister of Culture and Tourism Gajendra Singh Shekhawat said around 1,500 items have been kept for auction this year. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వినే ముందు వాణిజ్య ప్రకటన.
2: అక్క చూడు,
3: హ్యాపీ బర్త్డే రా,
2: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్,
3: ఎప్పుడు షాపింగే.
2: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
4: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
5: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
6: నాకు తెలుసు కదా,
5: ఆర్బీఐ అంటుంది
7: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. రాష్ట ప్రభుత్వం 22A నిబంధన కింద ప్రజలను వేధిస్తోందన్న ప్రతిపక్షాల ఆరోపణలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖండించారు. ఈపీఎఫ్ఓ నెలవారీ వేతన పరిమితిని 15,000 నుండి 25,000 రూపాయలకు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ పోలో సమయంలో హైదరాబాద్ విముక్తిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్రను స్మరించుకుంటూ స్వాతంత్ర దినోత్సవం ఎంత కీలకమో తెలంగాణకు 17 అంతే ముఖ్యమని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. తాత్కాలిక చర్యల కంటే సమగ్రమైన దీర్ఘకాలిక పట్టణ పరిష్కారాలు చేపట్టడం అవసరమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. ప్రజలకు సేవ చేయడమే దేశానికి సేవ చేయడం అనే సూత్రంతో ముందుకు సాగుతున్నారు. సుపరిపాలన, అంకితభావంతో కూడిన సేవపై దృష్టి పెడుతూ 2047 నాటికి వికసిత్ భారత్ సాధనకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. సామాజిక సాధికారత అభివృద్దిల ద్వారా దేశవ్యాప్తంగా ప్రజల జీవితాలను మారుస్తోంది. ప్రత్యేక సేవా సంకల్ప్ అభియాన్ సిరీస్లో భాగంగా మై జీఓవీ వేదిక ద్వారా ప్రజల భాగస్వామ్యంతో ఈ దార్శనికత సాధ్యమవుతోంది. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి ఆయురారోగ్యాలతో వర్ధిల్లారని ఆకాంక్షించిన గవర్నర్ ఆయన దార్శనిక నాయకత్వాన్ని, అంకితభావంతో కూడిన ప్రజాసేవను ప్రశంసించారు. రాష్ట ప్రభుత్వం 22A నిబంధన కింద ప్రజలను వేధిస్తోందన్న ప్రతిపక్షాల ఆరోపణలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖండించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలను

ధరణి ఆధారిత భూ దోపిడీ గురించి అందరికీ తెలియజేయాలని అసెంబ్లీలో ఈ చర్చను ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై సాగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ చారిత్రక భూ వివాదాలను పరిష్కరించి పేదలకు సాయం చేసేందుకు సభ్యులు నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ నాయకులు ప్రవర్తించిన తీరును తప్పుబడుతూ పోలీసులు కేవలం సభా నియమాలను మాత్రమే అమలు చేశారు.

0: 800 ఫ్యామిలీలకు పట్టాల రూపంలో పంచుట ఓ యజమానులను చేస్తా.
1: ఈపీఎఫ్ఓ నెలవారీ వేతన పరిమితిని 15,000 నుండి 25,000 రూపాయలకు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల 51 లక్షల మందికి పైగా కొత్త ఉద్యోగులకు లబ్ది చేకూరుతుంది. 2014లో జరిగిన చివరి సవరణ తర్వాత వేతనాల పెరుగుదల, నిరంతర అధికారిక రంగ విస్తరణకు ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ చర్య ద్వారా దేశవ్యాప్తంగా సామాజిక భద్రత పెరుగుతుందని, ప్రభుత్వానికి ఏటా 11,339 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ ఛాయాచిత్ర ప్రదర్శనలో బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు పాల్గొన్నారు. తెలంగాణకి ఆగస్టు 15 ఎంత కీలకమో సెప్టెంబర్ 17 కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. 1948లో నిజాం పాలన నుండి హైదరాబాద్ ను విముక్తి చేసి భారతదేశంలో విలీనం చేయడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వం ఆపరేషన్ పోలో కారణమని కొనియాడారు. ఈ చరిత్రను పాఠశాల పాఠ్యపుస్తకాల్లో చేర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. కొమరం భీమ్, పివి నరసింహారావు వంటి స్వాతంత్ర సమరయోధులను స్మరించుకున్నారు. గత కాలపు త్యాగాలను అర్థం చేసుకోవడానికి యువత ఈ ప్రదర్శనను తిలకించాలని కోరారు. సెక్షన్ 22A నిషేధిత భూములపై జరిగిన శాసనసభ చర్చలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. 1945 నుండి పోరాడుతున్న కమ్యూనిస్టులు భూ పోరాటాల్లో ఎల్లప్పుడూ భాగస్వాములుగా ఉన్నారని అన్నారు. ప్రజలకు నష్టం కలిగించిన ధరణి పోర్టల్ లోపాలను ప్రస్తావిస్తూ తెలంగాణ, హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న 3 లక్షల ఎకరాల ప్రైవేట్ భూములు, భూదాన్ భూములకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్లు కల్పించేందుకు భూదాన్ ఆస్తులపై ఫోర్సెనిక్ ఆడిట్ నిర్వహించడంతో పాటు నిజాం కాలం నాటి సర్ఫ్ ఏ ఖాస్ భూములను వెలికితీసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో జనాగ్రహ నిర్వహించిన షహరోం పే చర్చ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారకరామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాత్కాలిక చర్యల కంటే సమగ్రమైన దీర్ఘకాలిక పట్టణ పరిష్కారాలు చేపట్టడం అవసరమని పేర్కొన్నారు. భారతీయ నగరాల మెరుగుదలపై జరిగిన వివిధ పార్టీల చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తమ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్పై భారాన్ని తగ్గించే లక్ష్యంతో టైర్ 2 నగరాల్లో వైద్య కళాశాలలు, ఐటీ టవర్లు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. 1948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో విలీనమై ప్రజాస్వామ్యానికి బాటలు వేసిన చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన అమరులు, రైతులు, పౌరులకు నివాళులర్పించిన ఆయన ఈ పోరాటం రాజకీయం కోసం కాకుండా స్వేచ్ఛ ఆత్మగౌరవాల కోసం జరిగిందని స్పష్టం చేశారు. డాక్టర్ మధుసూదన్ రెడ్డి రాసిన క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ పుస్తకాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. కరీంనగర్ నగరం కవులు, కళాకారులకు నిలయమని ప్రశంసించారు. 400 పేజీల ఈ పుస్తకం విద్యార్థులకు, పోటీ పరీక్షల అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని కొనియాడారు. 2026-27లో 1,000 కోట్ల కార్యాచరణ ప్రణాళికతో అదనంగా 2 లక్షల ఎకరాలను ఉద్యానవన సాగు కిందకు తీసుకురావాలని భావిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీలో ప్రకటించారు. పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి ఆయిల్ పామ్ కు ఎకరాకు 46,250 రూపాయల వరకు ప్రోత్సాహకాలు, పరికరాలపై 40 నుండి 90% వరకు రాయితీలు ఇస్తున్నట్లు చెప్పారు. రైతు ఆదాయం, ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచేందుకు 6 కొత్త ప్రాసెసింగ్ మిల్లులను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అనేది బ్యాంకుల ప్రాసెసింగ్ రుసుము మాత్రమేనని, అది ప్రభుత్వ పన్ను కాదని తెలంగాణ బీజేపీ అధ్యకుడు ఎన్ రామచంద్రరావు స్పష్టం చేశారు. వ్యక్తిగత బదిలీలు, 2,000 రూపాయల వరకు జరిగే వ్యాపార లావాదేవీలు పూర్తిగా ఉచితంగానే ఉంటాయని తెలిపారు. 2026-27 ఖరీఫ్ సీజన్కు సంబంధించి ధాన్యం సేకరణ, నిల్వ ఏర్పాట్లను సజావుగా పూర్తి చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఈ సీజన్లో సుమారు 12 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి రాగలదని అంచనా వేయగా, అక్టోబర్ ప్రారంభం నుంచి 736 కేంద్రాల ద్వారా 6.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో తాత్కాలిక పార్ట్ టైం ఉపాధ్యాయ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 18 సాయంత్రం 4 గంటలలోపు చిట్కుల్లోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసిన అభ్యర్థులు సెప్టెంబర్ 19 తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో డెమో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు.

0: ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ గీతేతో కలిసి మానేరు నదీ తీరాన గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని, అధికారులకు సహకరించాలని నిర్వాహకులను కోరారు. చాటకొండలోని 6వ బెటాలియన్ టీఎస్పీలో నిర్వహించిన యువ ఆపదమిత్ర శిక్షణ కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ప్రారంభించారు. సెప్టెంబర్ 16 నుండి 22 వరకు జరిగే ఈ మొదటి విడత శిక్షణలో 120 మంది వాలంటీర్లకు విపత్తు సహాయక చర్యలు, పడవల నిర్వహణ, ప్రథమ చికిత్స అంశాలపై శిక్షణ ఇస్తారు. రేషన్ కార్డులను స్మార్ట్ కార్డులుగా డిజిటలైజ్ చేసి పంపిణీ చేయడం సంతోషకరమైన విషయమని నల్గొండ మేయర్ బుర్రి చైతన్య అన్నారు. కార్డుల పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్భంగా పాల్వంచలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. హానికరమైన అతి నీలలోహిత కిరణాల నుండి జీవరాశిని కాపాడటంలో ఓజోన్ పొర నిర్వహించే పాత్రను ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రవీందర్ వివరించారు. సమగ్ర శిక్ష అలింకో సంయుక్త జెడ్పీహెచ్ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక అవసరాలు గల పిల్లల నిర్ధారణ శిబిరాన్ని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రారంభించారు. బలరాం తండా గుమ్మడూరు పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ వివరాలను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ సబరీష్ పరిశీలించారు. పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపకల్పన చేసేందుకుగాను నోటీసులు అందుకున్న ఓటర్లు తమ వివరాలను వెంటనే సరిచూసుకోవాలని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: అక్క చూడు, చూపించు. నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్నా, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి. పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్లీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
5: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది.
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: స్థానీయ నౌసేనా ఘటకాన అస్వీకార్య వ్యవహారం విరుద్ధ్య భారతేన తీవ్ర ఆపత్తి ప్రదర్శిత. నీతి ఆయోగేన 25th 2000 భారత విద్యుత్ సంచార సూచకాంక ప్రఖ్యాపిత. విద్యుత్ వాహనానాం అంగీకరణే నవదిల్లీ శీర్షస్థానే, మహారాష్ట్ర కర్ణాటక రాజ్య చ ద్వితీయ తృతీయ స్థానే వర్తేతే. సౌదీ అరబ్ దేశేన హూథీ విద్రోహిణాం డ్రోన విమానం నిరుద్ధం. భవిష్యత్ ఆక్రమణానాం విరోధే దృఢ పదక్షేపాణాం సంచేతన, హుతీ సమూహేన ఆక్రమణ వార్తా ప్రత్యాఖ్యాత. అపి చ హర్యాణా రాజ్యే చండీగఢే పంజాబే పూర్వోత్తర భారతస్య చ కతిచిత్ భాగేషు అద్య అతి తీవ్ర వృష్టే వర్తతే పూర్వానుమానం. అథ వార్తాః విశదీకృత్య. కేంద్రీయ విత్తమంత్రి నిర్మలా సీతారామనః దృఢతయా ప్రతిపాదితవతీ యత్ సర్వకారాయ సమర్ప్యమాణేషు కర సంబంధి ప్రస్తావేషు మానాంక న్యూనీకరణస్య, కరముక్తేః సౌవిధ్య ప్రదానస్య చ యాచనాయాః అపేక్షయా రాష్ట్రం ప్రథమం ఇతి భావః సర్వోపరి స్థాపనీయః. సా అద్య బెంగళూరు నగరే అంతారాష్ట్రీయ కర అనుసంధాన విశ్లేషణ ప్రతిష్ఠానేన ఆయోజితే నవయుగ కరాధాన విషయే ద్విదివసీయ సమ్మేళనస్య ఉద్ఘాటన సత్రే సంబోధయంతీ ఆసీత్. మంత్రీ శిక్షావిదః శోధకర్తృం చింతకాంచ సమాహూయ స్వతంత్ర కరనీతి సంశోధనం సార్వజనిక సంవాదస్య నియమితం భాగం కర్తుం ఆదిష్టవతీ. యస్య పరీక్షణం సమాహ్వానం పరిష్కారశ్చ కర్తుం శక్యతే. కేంద్రీయ మంత్రిమండలేన కర్మచారీ భవిష్యనిధి సంఘటనే అనివార్య అంశదానాయ విహితా మాసిక వేతన సీమా 15,000 రూప్యకేభ్యః సంవర్ధ్య 25,000 రూప్యకాణి యావత్ నిర్ధారితా. అద్య మంత్రిమండల ఉపవేశనానంతరం వార్తాహరాన్ సంబోధయతా సూచనా ప్రసారణ మంత్రిణా అశ్విని వైష్ణవేన విజ్ఞాపితం యత్ అనేన నిర్ణయాత్మక పదక్షేపేణ 150,000+ అతిరిక్తాః కర్మచారిణః ఈపీఎఫ్ఓ అనివార్య సామాజికావరణే ఆగమిష్యంతి, యేన శ్రమికేభ్యః సామాజిక సురక్షా కవచస్య బృహద్ విస్తారో భవిష్యతి. అస్మిన్ నిర్ణయ సర్వకారస్య వార్షికః వ్యయభారః ప్రాయః 41,300,000+ సంభావ్యతే.
8: आज कैबिनेट में हमारे देश भर में इंडस्ट्रीज में काम करने वाले जो कर्मचारी हैं उनके लिए एक बहुत बड़ा निर्णय लिया है. प्रोविडेंट फंड

0: यत् भारत सेमीकंडक्टर मिशन इलेक्ट्रॉनिक्स अथ सूचना तंत्रज्ञान मंत्रालयेन सेमी इत्यनेन च संयुक्त रूपेण आयोज्यते। सऊदी अरब देशेन विज्ञापितं यत् गतरात्रौ मक्का नगर समीपे तदीयेन वायु प्रतिरक्षा तंत्रेण हुथी विद्रोहिणानां प्रेषितं एकं ड्रोन विमानं अंतराले एव निरुध्य विनष्टीकृतम्। यमनदेशे वैधता समर्थक गठबंधनस्य सैन्यस्य प्रवक्ता मेजर जनरल तुर्की अल मालिकी महाभागः घटनाम् इमाम् मक्का नगरीं लक्ष्यीकृत्य हुथी विद्रोहिणानां द्वितीयः आक्रमण प्रयासः इति न्यरूपयत्, यत्र सः 17,000 वर्षे क्षिप्तस्य बैलिस्टिक प्रक्षेपास्त्रस्य पूर्वघटनायाः सन्दर्भम् अददात्। तेन सावधानता प्रकटिता यत् सऊदी नेतृत्वे कार्यरतः गठबन्धनः आगामि आक्रमणानां निवारणार्थम् आवश्यक कार्याचरणं विधास्यति। भारतस्य ऋतुविभागेन अद्य अण्डमान निकोबार द्वीपेषु अरुणाचल प्रदेशे असमराज्ये मेघालये हरियाणायां चण्डीगढ़ प्रदेशे पंजाब प्रदेशे च प्रचण्ड वृष्टिः भविष्यति इति पूर्वानुमानं प्रकटितमस्ति। इति वार्ताः।
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆరు గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు, 7 గంటలకు మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు. ఈ మూడు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 మన రైతు మన గ్రామము సమగ్ర సమాచారంలో జనుము సాగులో రైతు అనుభవాలు పరిచయ కార్యక్రమం వింటారు. ఇంకా కాలయానికి సంబంధించిన వ్యాధుల వివరాలు తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్, 8:00 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంసవాహన సేవ ప్రత్యక్ష కార్యక్రమం ప్రసారమవుతుంది. హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:30 కిన్నెర లహరి, శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8:45 వార్తావాహిని ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10:45 మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. 10:00 రాగం తానం పల్లవి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇది ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల్లో 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారము ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీసాయి భక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీకే సత్యప్రసాద్ రాయ్. 6:35 రైతు సమాచారంలో పాడి పశువుల ఎంపికలో మెలకువల గురించి తెలుసుకుంటారు. 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు. 6:55 ఢిల్లీ కేంద్రం నుండి సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో వార్తా ప్రసారము ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 డాక్టర్ సలహాలు. ఈ కార్యక్రమంలో థైరాయిడ్ సమస్యలు అవగాహన గురించి డాక్టర్ ఇ బాబురావు గారితో పరిచయ కార్యక్రమం. పరిచయం చేస్తున్నవారు శ్రీమతి కల్వకొలను నాగలక్ష్మి. 7:30 రోగి ఆరోగ్య భద్రతా దినోత్సవం సందర్భంగా ముందు జాగ్రత్త ఆరోగ్యానికి భరోసా ప్రసంగం వింటారు. 7:45 గిరిసీమల కార్యక్రమంలో గిరిజన పాటలు వింటారు. సమాచార ప్రభాత్. 8:00

నిమిషాలకు మార్నింగ్ న్యూస్, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారము, 8:35 మీ మాటతో ఓ పాట కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, 9:00 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహవాహన సేవ ప్రత్యక్ష ప్రసారము హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది, 10:00 భారతీయ నృత్య రీతులు ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది, 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ శివకుమార్ శర్మ గారి సంతూర్ వాదనం వింటారు, 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు, 4:00 నాకు నచ్చిన పాట శ్రోతల మదిలోని మధురమైన పాటల పూదోట కార్యక్రమం ప్రసారమవుతుంది, 5:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. రేపు సాయంత్రం 6:00 హిందీలోను, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం, 7:45 వికసిత్ భారత్, 8:00 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ముచ్చిపు పందిరి సేవ ప్రత్యక్ష ప్రసారము, ఈ కార్యక్రమాలన్నీ కూడా హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి, 8:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు, 8:45 నుండి వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది, 10:00 మధురిమ ఆపాత మధుర గీతాలు, ఇవి ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని ముఖ్య వివరాలు, ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. కృష్ణ చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ సాధనా సర్గం పాడిన పాట

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: స్వప్న చిత్రం నుండి జానకి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

చిత్రగీతన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 6:50 కావస్తుంది. ముందుగా వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు, అనంతరం తెలుగులో వార్తా ప్రసారము. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: మన తెలంగాణ రాష్ట్రంలో గమనించుకున్నట్లయితే వరి అనేది ప్రధానమైన పంట. కొన్ని సంవత్సరాల నుండి పరిశీలించుకున్నట్లయితే వరి సాగు విషయంలో మన తెలంగాణలో ఖరీఫ్ మరియు రబీ రెండు కాలాల్లో మనం గమనించుకున్నట్లయితే, అంటే వానాకాలము మరియు యాసంగి గమనించుకున్నట్లయితే, వరి సాగు అనేది పెరుగుతూ వస్తుంది. అంటే వరి సాగు చేయడంలో నీటి లభ్యత కావచ్చు, తర్వాత మనకి అన్ని లభ్యమయ్యే వనరుల వల్ల కావచ్చు. అదేవిధంగా మనకి వరి సాగు చేసే విధానం చాలా సులభవంతమైనది కాబట్టి వరి సాగు విస్తీర్ణం అనేది పెరుగుతూ వస్తుంది. అదేవిధంగా దిగుబడులు కూడా, మంచి దిగుబడులు అనేది మనం పొందుతున్నాము. అయితే వానాకాలంతో పోలిస్తే మనకి యాసంగిలో కొంతవరకు మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది, సాగు విస్తీర్ణం అనేది తక్కువగా ఉండేది ముందు సంవత్సరాలలో. అయితే ఇప్పుడు గనక చూసుకున్నట్లయితే దాదాపుగా తెలంగాణలో పోయిన వానాకాలం మనకి దాదాపు 67 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మనకి వరి సాగు జరిగింది. ఈ యాసంగిలో కూడా అదే విధంగా సాగు జరుగుతుంది, దాదాపుగా అదే విస్తీర్ణం. అయితే మన రైతు సోదరులందరూ కూడా ఒకటి ముఖ్యమైన పాటించవలసిన విషయాన్ని ఈరోజు మనం గమనించుకున్నట్లయితే, వరిలో కొన్ని మనం మెలకువలు పాటించాల్సిన అవసరం ఉంది. అవి ఏమేమి మెలకువలు పాటించాలి అనంటే, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం గమనించుకున్నట్లయితే యూరియా అనేది మనకి లభ్యత అనేది ఎంతవరకు ఉన్నది అనేది గమనించుకుంటే, యూరియా లభ్యత అనేది కొద్దిగా తగ్గుతున్న ఈ క్రమంలో మన రైతు సోదరులు అంటే సిఫారసు చేసిన మేరకు ఎరువులు, అంటే ఎరువులు, యూరియా ఎరువులు ఎక్కువగా వేస్తున్నారు. ఆ విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే యూరియా ఎరువులు ఎక్కువ వేయడం వల్ల మొక్క అనేది బాగా పెరుగుతుంది, ఎదుగుదల బాగా ఉంటుంది, ఏపుగా ఉంటుంది, పిలకలు ఎక్కువగా వస్తాయి, ఎత్తు బాగా పెరుగుతుంది. కానీ అలా పెరిగినప్పటికీ రైతులు అనుకుంటారు ఏమని అంటే, దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది అని అనుకుంటారు. కానీ మనం గమనించినట్లయితే దిగుబడి అనేది ఎక్కువ రాకపోగా దిగుబడి తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే, మొక్క ఏపుగా పెరుగుతుంది, ఎత్తుగా పెరుగుతుంది, పంట బాగా కనిపిస్తుంది, కానీ మనకి ఆ పిలుకల నుంచి ఆ కంకి వేసే స్వభావం అనేది తగ్గిపోతుంది. ఇది మన రైతు

0: సోదరులు గమనించుకోవాలి. అదేవిధంగా యూరియా ఎక్కువ వాడకం వల్ల ఏం జరుగుతుందంటే అగ్గి తెగులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. అంటే తెగుళ్ళు కానీ వ్యాధులు కానీ మనకి ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనం యూరియాని సిఫారసు చేసిన మేరకు మాత్రమే వాడుకోవాలి. అంటే మనకి 40 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులు అనేవి మనకి వరిలో అవసరమవుతాయన్నమాట. అంటే 1.5 బస్తా యూరియా అనేది మనకి సరిపోతుంది ఒక ఎకరానికి. మరి ప్రస్తుత పరిస్థితుల్లో మన రైతు సోదరులు ఏంటంటే 2 బస్తాలు 3 బస్తాలు 4 బస్తాలు ఇలా యూరియా ఎకరానికి వేసుకుంటూ వెళ్లిపోతున్నారు. మన మట్టిలో గనక నత్రజని పోషకం లభ్యత గనక మనం గమనించుకున్నట్లయితే మధ్యస్థ స్థాయి వరకు లభ్యత అనేది ఉంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనము సిఫారసు చేసిన మేరకు మనము నత్రజని ఎరువులు వాడాలి. ఇది మన రైతు సోదరులందరూ గమనించుకోవాలి. దానికోసం మనం ఏం చేయాలంటే భూసార పరీక్షలు చేసుకోవాలి. భూసార పరీక్షలు మనకి ఇప్పుడు సాయిల్ హెల్త్ యూనిట్స్, సాయిల్ టెస్టింగ్ లాబొరేటరీస్ ఉన్నాయి మనకి. అవి మనకి తెలంగాణ ప్రభుత్వంలో కావచ్చు, తర్వాత మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కావచ్చు. సాయిల్ హెల్త్ కార్డ్స్ అంటే మీరు మట్టి పరీక్ష గనక చేయించుకున్నట్లయితే దానిలో మనకి పోషకాల లభ్యత అనేది తెలుస్తుంది. నత్రజని ఎంత ఉన్నది, భాస్వరం ఎంత ఉన్నది, పొటాష్ ఎంత ఉన్నది, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు ఉన్నది అనేది లభ్యత తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఏంటంటే నత్రజని ఎరువులు అంటే యూరియా ఎంత వేసుకోవాలి పొలంలో, భాస్వరం ఎంత వేసుకోవాలి, పొటాష్ ఎంత వేసుకోవాలి, ఇవన్నీ కూడా గమనించి మనం చేసుకోవాలి. అంటే ఇదంతా ప్రస్తుత పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని మనము యూరియా ఎరువుల వాడకం గురించి తెలుసుకుంటున్నాం. కాబట్టి మనము యూరియాని సిఫారసు చేసిన మేరకు మాత్రమే మనం వాడుకోవాలి. ఇంకొకటి ఏంటంటే రైతు సోదరులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే సాగు ఖర్చు అంటే వ్యయం అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. మనకి ఎరువులకి అధికంగా ఎరువులు వాడుతున్నాం, చీడపీడల నివారణకి మరి కెమికల్స్ వాడుతున్నాము. సో వీటన్నిటి వల్ల మనకి సాగు ఖర్చు అనేది పెరుగుతుంది. మరి సాగు ఖర్చును మనం తగ్గించుకునే కొన్ని ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన ప్రయత్నం ఏంటంటే స్వయంగా వరిని మనం ఉత్పత్తి చేసుకోవడం. వరి విత్తనోత్పత్తి అంటారు. ఈ స్వయంగా మనం విత్తనాన్ని ఉత్పత్తి చేసుకోవడం వల్ల సాగుకయ్యే ఖర్చుని మనం తగ్గించుకోవచ్చు. అది ఎలాగా అంటే ఇప్పుడు మన రైతు సోదరులు ఒక ఎకరానికి సరిపోయే విత్తనం ఏదైతే ఉందో అది విత్తనాభివృద్ధి సంస్థల నుంచి, తర్వాత వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి, ప్రైవేటు కంపెనీల నుంచి తీసుకుంటూ ఉన్నారన్నమాట. అంటే మరి మనం గమనించుకున్నట్లయితే మొదటి దశ విత్తనం ఉంటుంది, రెండో దశ విత్తనం అంటే బ్రీడర్ విత్తనం ఉంటుంది, ఫౌండేషన్ విత్తనం ఉంటుందన్నమాట. అయితే మనకి ఇప్పుడు చూసినట్లయితే మనకు ఉదాహరణకి ఫౌండేషన్ విత్తనం ఒక 10 కిలోల విత్తనం ఒక ఎకరానికి ఖర్చు అయ్యే విత్తనం 770 రూపాయల వరకు మనకు ఉన్నది సన్నగింజ తీసుకుంటే. మరి దొడ్డు గింజ 20 కిలోల విత్తనం అయితే 1750 రూపాయలు ఉన్నది. అదే విధంగా బ్రీడర్ విత్తనం తీసుకున్నట్లయితే 2300 వరకు ఉన్నది. అంటే ఒక ఎకరానికి మనం విత్తనానికి అంత ఖర్చు పెడుతున్నాము. ఇలా చూసుకుంటే చిన్న కమతాలు పెద్ద కమతాలు ఉన్న రైతులు ఉన్నారు, 10 ఎకరాలు 5 ఎకరాలు 7 ఎకరాలు 15 ఎకరాలు ఇలా అన్ని ఎకరాలకి సరిపోయేంత విత్తనాన్ని కొనాలి అనంటే ఖర్చు భారీగా అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మన రైతు సోదరులు వారికి కావలసిన విత్తనాన్ని స్వయంగా వారి పొలంలో చేసుకున్నట్లయితే విత్తనానికి అయ్యే ఖర్చుని వాళ్ళు తగ్గించుకో మంచి దిగుబడులు కూడా సాధించుకోవచ్చు.
1: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలైతే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.

0: ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వ్యవసాయ సూచనలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం.

0: చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరిజోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15,000గా ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. పన్ను రేటు తగ్గింపు, మినహాయింపు, రాయితీలకు సంబంధించి ప్రభుత్వానికి సమర్పించే ప్రతిపాదనలు దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అంతర్జాతీయ జలాల్లో భారతీయ నౌకను పాకిస్తాన్ నౌక ఢీకొట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. 3,00,000 రూపాయలలోపు జరిపే ఎగుమతి లావాదేవీలను రిజిస్టేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికెట్ నుంచి మినహాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముస్లింల పవిత్ర తీర్థం మక్కాపై హౌతీలు ద్రోణి దాడికి పాల్పడడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇక వివరాలు. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలవారీ వేతన పరిమితి పెంపు ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 15,000గా ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమాపేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తాజా నిర్ణయం వల్ల కొత్తగా 51,00,000 మందికి పైగా ఉద్యోగులకు సామాజిక సంక్షేమ లబ్ది చేకూరుతుందన్నారు. ఈపీఎఫ్ఓ పథకానికి ప్రభుత్వం అదనంగా ఏటా 11,339 కోట్ల రూపాయలను వెచ్చిస్తుందన్నారు. సవరించిన సీలింగ్ రేపు జరుపుకోబోయే విశ్వకర్మ జయంతి నుంచి అమలవుతుందని మంత్రి తెలిపారు.
2: आज कैबिनेट में हमारे देश भर में इंडस्ट्रीज में काम करने वाले जो कर्मचारी हैं उनके लिए एक बहुत बड़ा निर्णय लिया है. प्रोविडेंट फंड का जो नियम है उस नियम में अब तक 15,000 रूपीज की सीलिंग रहा करती थी. ये सीलिंग 2014 में तय की गई थी. इसको बढ़ाकर 25,000 रूपये पर मंथ सैलरी पे लेके आ गए. इससे करीब 51,00,000 एम्प्लॉयज को इसका बेनिफिट मिलेगा.
1: ఉద్యోగుల పెన్షన్ పథకం ద్వారా ప్రావిడెంట్ ఫండ్ నిధులు, పెన్షన్లు ఇకపై మరింత సులభంగా అందుబాటులోకి రాగలవని మా ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. పన్ను రేటు తగ్గింపు, మినహాయింపు, రాయితీలకు సంబంధించి ప్రభుత్వానికి సమర్పించే ప్రతిపాదనలు దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇంటర్నేషనల్ ట్యాక్స్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఫౌండేషన్ బెంగళూరులో నిర్వహిస్తున్న 2 రోజుల న్యూ ఏజ్ టాక్సేషన్ సదస్సు ప్రారంభోత్సవంలో సీతారామన్ ప్రసంగించారు. స్వతంత్ర పన్ను విధాన పరిశోధనను ప్రజా చర్చలో భాగంగా మార్చాలని, విధానాన్ని పరిశీలించి మెరుగుపరచాలని మంత్రి విద్యావేత్తలకు, పరిశోధకులకు, మేధో సంస్థలకు పిలుపునిచ్చారు. తమ మంత్రిత్వ శాఖ చేపట్టిన బడ్జెట్ పూర్వ సంప్రదింపుల గురించి మాట్లాడుతూ వికసిత్ భారత్ 2047 దిశగా పయనిస్తున్న తరుణంలో రాబోయే 2 దశాబ్దాల్లో భారతదేశం ఎలాంటి పన్నుల వ్యవస్థను కలిగి ఉండాలనే దానిపై సంప్రదింపులు విస్తృతమైన చర్చలను లేవనెత్తాలని అన్నారు. పరపతి విధానంలోని అన్ని కోణాలను పరిశీలించి ప్రభావాలను అంచనా వేసి లాభ నష్టాలను గుర్తించి ఖజానాకు కలిగే రాబడి నష్టానికి ఆచరణీయమైన ప్రత్యామ్నాయాలను అందిస్తూ మంచి పన్ను విధానం రూపుదిద్దుకోవడానికి అవసరమైన ఎంపికలను రూపొందించే దిశగా మెరుగైన పన్ను పరిశోధన జరగాలని ఆర్థిక మంత్రి సూచించారు. అంతర్జాతీయ జలాల్లో

భారతీయ నౌకను పాకిస్తాన్ నౌక ఢీకొట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. ఇందుకు సంబంధించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఛార్జ్డీ అఫైర్స్ ను పిలిపించి ఇటువంటి ప్రవర్తన తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదంటూ తీవ్ర నిరసనను తెలియజేసింది. 1991లో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం సైనిక విన్యాసాలు, సేనల కదలికలకు సంబంధించిన ముందస్తు సమాచార మార్పిడి జరగాల్సి ఉండగా ఆ ఒప్పందాన్ని పాక్ తాజా చర్య ఉల్లంఘించిందని భారత్ పేర్కొంది. అంతర్జాతీయ జలాల్లో చోటు చేసుకున్న ఈ పరిణామం వల్ల భారత్కు పెద్దగా నష్టం వాటిల్లనప్పటికీ భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఒప్పందాన్ని గౌరవించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రిత్వశాఖ పాకిస్తాన్ అధికార ప్రతినిధికి తెలియజేసింది. ఇస్లామాబాద్లోని భారత ఛార్జ్డీ అఫైర్స్ సైతం పాకిస్తాన్ విదేశాంగ శాఖకు నిరసనను తెలపాలని విదేశాంగ శాఖ ఆదేశించింది. 3 లక్షల రూపాయలలోపు జరిపే ఎగుమతి లావాదేవీలకు రిజిస్టేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికెట్ ఆర్సీఎంసీ నుంచి మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోస్టల్, కొరియర్ సహా నూతనంగా ఆవిర్భవిస్తున్న చిరు ఎగుమతి వ్యాపారులకు ప్రభుత్వ అనుమతుల భారాన్ని తగ్గించేందుకు ఈ చర్య తీసుకుంటున్నట్లు వ్యాపార పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గత సాయంత్రం మక్కా వద్ద తిరగాడుతున్న ఒక హౌతీ డ్రోన్ ను తమ గగనతల సేనలు నిర్వీర్యం చేశాయని సౌదీ అరేబియా వెల్లడించింది. 2017లో కూడా హౌతీ దళాలు మక్కాపై దాడి చేసేందుకు ప్రయత్నించాయని కోయలిషన్ ఫోర్సెస్ టు సపోర్ట్ లెజిటిమసీ ఇన్ యెమెన్ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్ మలికి గుర్తు చేశారు. ఇకపై ఇటువంటి దాడులు జరగకుండా నిలువరించేందుకు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ సేనలు తగిన బలమైన చర్యలు తీసుకుంటాయని హెచ్చరించారు. సౌదీ హౌతీల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తాజా సంఘటన జరిగింది. ద్రోణి దాడి పట్ల విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు మక్కాని అత్యంత పవిత్ర తీర్థంగా భావిస్తారని, ఈ నేపథ్యంలో తాజా సంఘటన ఆందోళన కలిగిస్తోందన్నారు. ఆ ప్రాంతంలో శాంతి సుస్థిరతలు త్వరగా పూర్వస్థితికి చేరుకోవాలని భారత్ ఆకాంక్షిస్తోందని చెప్పారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. నీతి ఆయోగ్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించిన ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ IEMI 2025 ప్రకారం విద్యుత్ వాహనాల వినియోగంలో ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. విద్యుత్ వాహనాల వినియోగంలో వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో తదుపరి స్థానంలో వరుసగా మహారాష్ట్ర, కర్ణాటక, చండీగఢ్, గోవా నిలిచాయి. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సభ్యుడు రాజీవ్ గౌబా మాట్లాడుతూ 2047 నాటికి సంపూర్ణ వికసిత్ భారత్ ఆశయ సిద్ది దిశగా విద్యుత్ వాహనాల వాడకం ఆర్థిక పరంగా, పర్యావరణ పరంగా, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైందన్నారు. 2040 నాటికి కొత్తగా ముడయే కాలలో 40% విద్యుత్ ఆధారితంగా నడిచేవే ఉండగలవని అన్నారు. వివిధ సందర్భాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన బహుమతులు, మొమెంటోల ఈ ఆక్షన్ రేపు ప్రారంభమవుతుంది. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని, హస్తకళల వైభవాన్ని చాటే పెయింటింగ్లు, వస్తాలు, విగ్రహాలు, చారిత్రక ప్రాముఖ్యం కలిగిన వస్తువులు వంటివి ఈ ఆక్షన్లో ఉంటాయని చెప్పారు. వీటి అమ్మకం ద్వారా లభించే ఆదాయాన్ని ప్రధానమంత్రి నమామి గంగే ప్రాజెక్టుకు అంకితం చేస్తున్నారని చెప్పారు. పవిత్ర గంగానది పరిశుభ్రత లక్ష్యంగా ప్రారంభించిన నమామి గంగే ప్రాజెక్టుకు ఇతోదకంగా సహాయపడేందుకు పౌరులు ముందుకు రావాలని, ఆక్షన్లు భాగస్వాములు కావాలని గజేంద్ర సింగ్ షెకావత్ పిలుపునిచ్చారు. పాకిస్తాన్కు చెందిన షెహజాద్ భట్టీ నెట్వర్క్ను అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం UAPA కింద గుర్తిస్తున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి అనేక అక్రమ చర్యలకు ఈ సంస్థ పాల్పడుతోందని తెలియజేసింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ గెజెట్ ప్రకటనను విడుదల చేసింది. ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ అవలంబించాలన్న ప్రధానమంత్రి నిర్ణయానికి అనుగుణంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు ప్రకటన తెలిపింది. 2013 జిరామ్ వ్యాలీ మావోయిస్టు దాడి కేసుకు సంబంధించి 10 మంది నిందితులకు మరణశిక్షను ఖరారు చేస్తూ ఛత్తీస్గఢ్ జగ్దల్పూర్లోని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. తీర్పుకు వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నిందితులకు 30 రోజుల గడువునిచ్చింది. ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాలో 2013 మే 25న మావోయిస్టులు చేసిన దాడిలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు సహా 27 మంది చనిపోగా 35 మంది గాయాల పాలయ్యారు.
గాజా సిటీలో ఇజ్రాయెల్ దాడి వల్ల ధ్వంసమైన అపార్ట్మెంట్ భవనంలో చిక్కుకుపోయిన వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. భవనం నేడు కుప్పకూలింది. ఇప్పటి వరకు 5 పిల్లలు సహా 20 పాలస్తీనా పౌరులు ఈ దుర్ఘటనలో మరణించగా 14 క్షతగాత్రులయ్యారని అధికారులు తెలియజేశారు. శిథిలాల్లో మరో 100 చిక్కుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి సహా పలు సంస్థలు సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నట్లు యుఎన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అధికారి తెలియజేశారు. ఈ రోజు అండమాన్ నికోబార్ ద్వీపాలు

0: వాతావరణ శాఖ ప్రకటన తెలియజేస్తోంది. ముఖ్యాంశాలు మరోసారి. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15,000గా ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. పన్ను రేటు తగ్గింపు, మినహాయింపు, రాయితీలకు సంబంధించి ప్రభుత్వానికి సమర్పించే ప్రతిపాదనలు దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అంతర్జాతీయ జలాల్లో భారతీయ నౌకను పాకిస్తాన్ నౌక ఢీకొట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. 3,00,000 రూపాయల లోపు జరిపే ఎగుమతి లావాదేవీలను రిజిస్టేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికెట్ నుంచి మినహాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముస్లింల పవిత్ర తీర్థం మక్కాపై హౌతీలు ద్రోణి దాడికి పాల్పడడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. నమస్కారం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మన రైతు మన గ్రామం. సమగ్ర సమాచారం.
3: ఈనాటి కార్యక్రమంలో జనుము సాగులో రైతు అనుభవాలు పరిచయ కార్యక్రమం వింటారు.
4: ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నాచారం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగి గత 50 సంవత్సరాలుగా దాదాపుగా వ్యవసాయం చేస్తూ నలుగురికి ఆదర్శంగా నిలిచిన డి సత్యనారాయణ గారు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి అసలు వ్యవసాయం గురించి మెలకువలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి సత్యనారాయణ గారు.
5: నమస్కారం అండి.
4: మీరు ప్రధానంగా వరి పండిస్తున్నారు. వరి తర్వాత ఏమేశారు?
5: వరి తర్వాత నీటి వనరు తక్కువగా ఉంది, దాని కారణంగా మేము జనుము పెసరగడ అవుతాయి. అది దున్నకుండా పలానా కొయ్యటానికి 3-4 రోజులు ముందుగా ఆ విత్తనాలు చల్లి అరిచల్లి తేమలో దాన్ని మొలిపించి ఆ రకంగా పంట తీయటం జరిగింది.
4: అంటే ప్రధానంగా మీరు వరి తర్వాత జనుము వేశారు. అంటే యాక్చువల్ గా అందరు ఏం చేస్తూ ఉంటారంటే పెసర, మినుము ఇలాంటి అపరాల పంటలు వేస్తూ ఉంటారు. అయితే మరి మీరు డిఫరెంట్ గా జనుము వేశారు కాబట్టి ఈ జనుము నుంచి మీరు విత్తనాలు తీస్తారు. మరి ఇది ఎంతకాలం పంట ఈ జనుము అనేది?
5: ఈ జనుము అనేది 120 రోజుల పంట అండి.
4: 120 రోజులు,
5: 4 నెలలు పైరులో చల్లుతాం కాబట్టి నవంబర్ లో చల్లితే మళ్ళా మార్చి చివరికి ఏప్రిల్ మొదట్లో వచ్చేస్తుంది.
4: మరి ఇది వర్షాధార పంటనా లేకపోతే 2-3 తడులు పెట్టాల్సి వస్తుంది అంటారా?
5: మంచిగా తేమ నిలుపుకునే నెలలు అయితే నీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఏదన్నా చెడు వాన కొంచెం తేలికపాటి వర్షం పడ్డా నాణ్యమే, ఆ రకంగా సరిపోతుంది. నీళ్లు పెడితే చచ్చిపోయే అవకాశం ఎక్కువ ఉంది.
4: అంటే తేమ వాతావరణం ఉంటే సరిపోతుంది అంటారు. అంటే మనం వరి తర్వాత ఈ మినుము గాని పెసర గాని వేసుకుంటే లాభం అంటారా, లేకపోతే జనుము వల్ల కూడా లాభాలు ఉన్నాయంటారా?
5: దాని వల్ల లాభం ఉంది కానీ ఈ కోతులు అది ఇబ్బంది. మినుము పెసర అయితే
4: వాటికి కూడా కోతులు ఇబ్బంది చేస్తాయి.
5: ఇబ్బంది చేస్తాయి, జనుముకి అంత ఇబ్బంది పెట్టవు, అది అనుకూలంగా ఉంటుంది కొంచెం, అందుకని వేయటం జరుగుతుంది.
4: దిగుబడి ఏ విధంగా ఉంటుందండి ఈ జనుముకి?
5: దిగుబడి 4 బస్తాల నుంచి 5 బస్తాల వరకు వచ్చిన రోజులు ఉన్నాయి.
4: ఎకరానికి
5: కనీసం 2 నుంచి 3-4 బస్తాలు వస్తా ఉంటాయి.
4: ఎలాంటి వాతావరణం ఉన్నా కానీ 2-3 బస్తాలు కంపల్సరీ వస్తుంది అంటారు.
5: వస్తుంది. అయితే వరి కొయ్యడానికి 4 రోజుల ముందుగా నేలలో తేమ ఉన్నప్పటికీ నానబెట్టి, ఓ రాత్రి నానబెట్టి మరుసటి రోజు సాయంత్రం కొంచెం ముక్కు వచ్చే దశలో చల్లుకోవడం వల్ల
4: 18 చల్లితే సరిపోతుంది.
5: గుచ్చేస్తుంది. 1-4 రోజులు ఉండి కోత కోసుకోవచ్చు. ఆ రకంగా అది మొక్క అంతా కూడా వస్తుంది. ఒక్కసారి పందరికేసుకుంటే పని ఆరటం త్వరగా అవుతుంది, అట్లాగే ఈ మొక్క కూడా దెబ్బ తినకుండా ఉంటది. ఆ రకంగా చేస్తాము.
4: ఈ 4 నెలల పాటు మీరు దీని ఏమైనా చూడాల్సి వస్తుందా?
5: ఏముండదండి, పురుగు ఏముండదు చూడడం.
4: ఈ పెసర మినుముకు కొంచెం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి కానీ వీటికి అవసరం లేదు. అంటే ఏమి ఆశించమంటారా, పురుగు గాని ఏది గాని తెగుళ్ళు గాని?
5: ఇప్పటి వరకు మేము ఎప్పుడు కూడా పురుగు మందే వాడడం, కాకపోతే ఎప్పుడన్నా వస్తే గెల పురుగు వచ్చి పచ్చ పురుగు లాంటిది లోపల గింజల్ని లేత గింజల్ని తినే అవకాశం ఉంటది. కానీ మాకు అంత అవసరం ఏర్పడలేదు ఎప్పుడు కూడా రబీలో. అదే విషయం.
4: ఈ పంట చేతికి వచ్చే సమయంలో ఏమైనా వాటర్ గాని అలాంటి ఏం అవసరం లేదు అంటారు?
5: ఏం అవసరం లేదు.
4: దీన్ని ఎట్లా నూర్పిడి చేస్తారు? మరి ఈ గింజల్ని ఏ విధంగా సేకరిస్తారు మీరు?
5: పూర్తిగా

0: కొండ కూడా పై భాగాల్లో కోసుకొని కోడలతో కోసేసుకుని పెట్టేసి పట్టాల మీద వేసేసి ట్రాక్టర్ తో తొక్కేస్తే అంత ఈజీగా అయిపోద్ది. తర్వాత ఫ్యాన్ పెట్టి తూరుపారు పోసేసి విత్తనం తయారైపోయింది.
1: ఆ తయారైన విత్తనాల్ని మీరు ఏమైనా జాగ్రత్త పరుస్తారా, వెంటనే అమ్మేస్తారా?
0: జాగ్రత్త పరచొచ్చు, దాన్ని పురుగు గాని ఏది ఆశించదు, దాని బెజ్జం కూడా ఏది పెట్టలేదు. జనవ విత్తనం ఎంతకాలమైనా ములుస్తుంది, 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నాటి జన్మిస్తున్నామైనా కంపల్సరీగా మొలుస్తుంది. అందుకని మేము కొంత నిల్వ చేసుకుని కొంత అమ్మకానికి ఎక్కువ
1: విత్తనాల వరకు మీరు ఉంచుకొని మిగిలింది
0: అమ్మేస్తాం.
1: ఎక్కడ మార్కెట్ అండి ఇది?
0: దీని మార్కెట్ నర్సంపేట బాగా ఉంటది, వరంగల్ దగ్గర నర్సంపేట తీసుకెళ్లి అక్కడ ట్రేడర్స్ వాళ్ళు ఉంటారు, అక్కడ అమ్ముతాం.
1: ఏ విధంగా ఉంటుంది మార్కెట్ ధర?
0: ధర లోగడ తక్కువ ఉండేది, 3000 3500 అట్లా ఉండేది. ఇప్పుడు 5000 4500 ఆ రేంజ్ లో
1: డిమాండ్ అయితే బాగా
0: బాగా ఉంది. ఎందుకనంటే దీన్ని ట్రేడర్స్ కానీ వ్యవసాయ శాఖలో ఈ పచ్చిరొట్ట పైరు పెంచడానికి వీటికి రైతులకి ఇవ్వటం వల్ల దీని డిమాండ్ పెరిగింది, దీని అవసరం పెరిగింది.
1: ఈ జనుము అనేసరికి తింటానికి పనిచేయదు, దేనికి పనిచేయదు, ఒకటి పచ్చి రొట్టెకు మాత్రం పనిచేస్తుంది అంటారు?
0: అవును, పచ్చి రొట్టెకే పనిచేస్తుంది. ఈ జనుముతో కూడా జిగురు లాంటివి తయారు చేసి రిగ్గుల్లో వాటిలో వాడుతున్నట్టుగా, ఇది గోరుచిక్కుడు వాడుతున్నట్టుగా సమాచారం ఉంది.
1: అంటే ఇప్పుడు మీకు ఇది ఈజీ పంట, అంటే సస్యరక్షణ చర్య లేవు, వాటర్ లేదు, ఏం అవసరం లేకుండా పండించే పంట, దిగుబడి బాగానే వస్తుంది, ఆదాయం కూడా బాగానే వస్తుంది అని చెప్తున్నారు. మరి తోటి రైతులు ఎందుకు వేయటం లేదు, అంటే మార్కెట్ తెలియకనా లేకపోతే ఎందుకు లే అనేసి
0: వేస్తున్నారు? ఈ సంవత్సరం కొంచెం తేమ నీళ్లు ఉన్నాయి కనుక జొన్న వేరే పైర్ల మీదకి వెళ్ళారు కొంచెం. ఈ సంవత్సరం కూడా వేసారు కొంతమంది.
1: ఇప్పుడు మీరు కొసలు కోసేసి తూర్పాలు పట్టేసి ఇతనులు తయారు చేస్తాం అంటున్నారు, మిగతా పంటను ఏం చేస్తారు, తొక్కిచ్చేస్తారా?
0: పశువులు మేస్తే తొక్కిచ్చేస్తే
1: ఎరువుగా కూడా పనిచేస్తుంది అంటారు.
0: దాంట్లో వచ్చే పుళ్ళు ఇదంతా కూడా పశువులు మేస్తారు.
1: పశువులకు అటు పశువుల దానాకు పనిచేస్తుంది, ఇటు వాటర్ పెట్టేసి దున్నడం వల్ల మీకు పచ్చి రొట్టెలా కూడా పనిచేస్తుంది అంటారు. ఈ జనుముకును పెసలు మినుములు వేస్తున్నారు కదా, మీరు జనమేస్తున్నారు, ఈ రెండింటి గల తేడా ఏంటి? కోతుల బాధ అన్నారు, కోతుల బాధ కాకుండా ఇంకా
0: బాధ అంటే,
1: అంటే ఈ మినుములు పెసలకు కూడా డిమాండ్ బాగుంది కదా,
0: ఇక్కడ పైరు అంత ఎత్తుగా పెరగటం సాధ్యం కావట్లేదు.
1: మీ వాతావరణ పరిస్థితి
0: తల్లి వాలి ఇచ్చినప్పుడు నీరు నిలబడినప్పుడు పంట దెబ్బతినే అవకాశం ఉంది, తేలి తడి ఇవ్వటం కష్టం అవుతా ఉంది. దాని వల్ల కూడా స్ప్రింక్లర్లు వేరే రైన్ గన్నులు లాంటివి వాడితే మాత్రం అవి కూడా
1: దాంట్లో కూడా ఆదాయం బాగుంటుంది అంట.
0: 2-3 తళ్ళు ఇవ్వగలిగితే దాంట్లో కూడా మంచి ఆదాయం ఉంటుంది.
1: అది అంటే మీ ప్రాంతానికి వాతావరణమును అలాగే ఈ నీటి వసతి కాస్త తక్కువ ఉండడం వల్ల దీనికి వెళ్ళారు మీరు. అంటే రైతు సోదరులకు మీరు చెప్పేది ఏంటంటే, ఈ పెసరామిను వేయకుండా ఏమీ పంట లేదు అనుకోకుండా ఈ జనుము వేసి కూడా ఈ సూర్యాపేట మార్కెట్ లో మార్కెట్ చేసినట్లయితే డిమాండ్ ఉంది కాబట్టి అధిక ఆదాయాన్ని కూడా పొందవచ్చు అని చెప్తున్నారు. గత 50 సంవత్సరాల నుంచి కూడా వ్యవసాయంలో ఉన్నారు, అప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారు, వరి కావచ్చు, అపరాలు కావచ్చు, ఏవైనా, అప్పటికి ఇప్పటికి గల తేడా ఏమైనా చెప్తారా ఇప్పటి యువ రైతులకు? ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, మంచి మంచి చదువుకున్న వాళ్ళు కూడా వచ్చేసి ఈ కూరగాయలు పండించడం, కాటన్ పండించడం అవి చేస్తున్నారు కదా, దానికి దీనికి గల తేడా అప్పటికి ఇప్పటికి?
0: అప్పటికిప్పుడే తేడా అంటే, అప్పుడు సేంద్రీయ వ్యవసాయంతో వ్యవసాయం చేసేవాళ్ళు పంట నిఖరంగా వస్తుంది, నిఖరంగా పురుగు తగలకుండా మనం పంట తీసుకోవడానికి వీలయ్యేది, ఆహారం తీసుకోవడం వల్ల మనుషులు కూడా స్ట్రెంగ్త్ గానీ ఏదన్నా గానీ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇవాళ అందరం కూడా డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడటం వల్ల. అవి తగ్గించి సేంద్రీయ వ్యవసాయం కొంత చేసి దాన్ని కొంత ఉపయోగించైనా సరే పంటలు తీసుకుంటా ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1: మరి విన్నారు కదా, రసాయన ఎరువుల కన్నా సేంద్రీయ ఎరువులు అయితే అటు మరి మనుషుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు అని చెప్తున్నారు. ధన్యవాదాలండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు జనుము సాగులో రైతు అనుభవాలు పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయం.

0: కార్యక్రమంలో మరొక అంశం, కాలేయానికి సంబంధించిన వ్యాధులు వివరాలు వింటారు.
1: కాలేయానికి సంబంధించి వ్యాధుల మూలంగా మెదడు క్షీణించే స్థితిని హెపాటిక్ ఎన్సిఫెలోపతి అంటాం. ఈ వ్యాధిలో మెదడు యొక్క పనితీరు క్షీణిస్తూ పోతుంది. దీనికి కారణం సాధారణంగా కాలేయం ద్వారా నిర్మూలించబడే విష పదార్థాలు కాలేయంలో పేరుకుపోయి రక్త ప్రసరణ ద్వారా మెదడు క్షీణించడానికి ఇవి కారణమవుతూ ఉంటాయి. మధుపానం, మందు, దీర్ఘకాలికంగా కాలేయ జబ్బులతో బాధపడుతున్న వారిలో మానసిక ఒత్తిడి వంటి ప్రేరేపిత కారణాల మూలంగా మెదడు క్షీణించే పరిస్థితి ఏర్పడవచ్చు. స్వభావం, ప్రవర్తన, మానసిక స్థితిలో మార్పులతో రోగులు అయోమయంగా ఇంకా మత్తుగా ఉంటూ ఉంటారు. శారీరక పరీక్ష, ఎలక్ట్రో ఎన్సిఫెలోగ్రఫీ, ఇంకా రక్త పరీక్షల ఫలితాలతో వైద్యులు ఈ స్థితిని నిర్ధారిస్తారు. ప్రేరేపిత కారణాలను తొలగించడం, ఆహారంలో మాంసకృత్తులు తగ్గించడం ద్వారా ఈ లక్షణాలను రాకుండా కాపాడుకోవచ్చు మనకి మనం. ప్రేగుల నుండి రక్త ప్రసరణలోకి పీల్చబడ్డ పదార్థాలు కాలేయం గుండా వెళుతూ ఉంటాయి. కాలేయంలో సాధారణంగా వీటిలోని విష పదార్థాలు తీసివేయబడతాయి. చాలా వరకు ఈ విష పదార్థాలు మాంసకృత్తుల జీర్ణక్రియలో అవి విచ్ఛిన్నమైనప్పుడు సాధారణంగా ఏర్పడినవే. హెపాటిక్ ఎన్సిఫెలోపతిలో విష పదార్థాలు నిర్మూలించబడవు. దీనికి కారణం కాలేయం పనితీరు బలహీనపడి ఉండడమే. కాలేయం వ్యాధి కారణంగా కాలేయానికి రక్తాన్ని సరఫరా చేసే ప్రవేశ శిరల వ్యవస్థ, ఇంకా సాధారణ లేదా దైహిక వ్యవస్థకు మధ్య ఏర్పడ్డ శిరల ద్వారా విష పదార్థాలు కాలేయాన్ని చేరకుండానే రక్త ప్రసరణలోకి చేరిపోతూ ఉంటాయి. కారణం ఏదైనా పర్యవసానం ఒక్కటే, విష పదార్థాలు మెదడుకు చేరి దాని పనితీరును ప్రభావితం చేస్తాయి. మెదడుకు ఏ పదార్థాలు విషపూరితమైనవో ఖచ్చితంగా తెలియదు. అమ్మోనియా వంటి రక్తంలోని మాంసకృత్తుల విచ్ఛిన్న పదార్థాలు ముఖ్యంగా ఈ పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. దీర్ఘకాలిక కాలేయ వ్యాధి ఉన్న వారిలో మెదడు క్షీణించే స్థితి సాధారణం. తీవ్రమైన ఇన్ఫెక్షన్, ఇంకా ఆల్కహాల్ కాలేయానికి అధికంగా హాని కలిగిస్తుంది. అధికంగా మాంసకృత్తులు ఆహారంలో తీసుకోవడం మూలంగా రక్తంలో వీటి అంత్య ఉత్పత్తులు అధికమై మెదడు క్షీణస్థితికి కారణమవుతూ ఉంటాయి. అన్నవాహికలో ఉబ్బిన, మెలిపడిన సిరల నుండి రక్తస్రావం జరగడం వంటి జీర్ణ వ్యవస్థలో రక్తస్రావం మూలంగా కూడా రక్త ప్రవాహంలో మాంసకృత్తుల అంత్య ఉత్పత్తులు అధికమై మెదడుపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంది. నిర్జలీకరణ, రక్తంలో లవణాల అసమతుల్యత, కొన్ని మందులు మూత్ర విసర్జన అధికంగా చేసేవిగా మెదడు క్షీణస్థితిని ప్రేరేపించవచ్చు. కాబట్టి ప్రేరేపిత కారణాన్ని నిర్మూలిస్తే మెదడు క్షీణదశను నివారించుకోవచ్చు. రోగి తీసుకునే ఆహారంలో మాంసకృత్తులను తగ్గించడం వలన మెదడు క్షీణించే లక్షణాలను తగ్గించడానికి దోహదపడి అవి నిర్మూలించబడతాయి. అయితే లక్షణాలు అది ఏ విధంగా నిర్ధారించుకోవాలి అనే విషయానికి వస్తే, ముఖ్యంగా తగ్గిన అప్రమత్తత, అయోమయ స్థితి, ఇంకా క్షీణించిన మెదడు పనితీరు అనేవి మనం గమనించాలి. ప్రారంభ దశలో యుక్తిగా ఆలోచించలేకపోవడం, స్వభావం, ప్రవర్తనలో మార్పు కనబడుతుంది. రోగి యొక్క మానసిక స్థితి మారవచ్చు, వివేకం క్షీణించవచ్చు, సాధారణ నిద్ర తీరు దెబ్బతిన కూడా జరుగుతుంది. మెదడు క్షీణస్థితి ఏ దశలో ఉన్నా రోగి యొక్క శ్వాసలో ఒక విధమైన తీపి వాసన వస్తూ ఉంటుంది. జబ్బు ముదురుతూ ఉండగా రోగి చేతులు చాచినప్పుడు అవి స్థిరంగా ఉండగా టపటపా కొట్టుకుంటూ ఉంటాయి. అంతేకాకుండా రోగి నిద్రమత్తుగా ఇంకా అయోమయంగా ఉంటూ కదలికలు, మాటలు మందకొడిగా ఉంటూ ఉంటాయి. స్థితి నిర్ధారణ రాహిత్యము సాధారణంగా కనబడుతుంది. అసాధారణంగా మెదడు క్షీణస్థితిలో ఉన్న రోగి కలవరపడినట్లుగా, ఉద్రేకపడుతున్నట్లుగా చేస్తూ ఉంటారు. మూర్ఛలు కూడా అసాధారణమని మనం తెలుసుకోవాలి. క్రమక్రమంగా రోగి స్మారక స్థితి నుంచి అపస్మారక స్థితికి జారిపోతూ ఉంటాడు. ప్రారంభ దశలో మెదడు క్షీణస్థితిని నిర్ధారించడానికి ఒక ఎలక్ట్రో ఎన్సిఫెలోగ్రామ్ ఈఈజీ పరీక్ష దోహదపడవచ్చు. తీవ్రత తక్కువ ఉన్న కేసులలో ఒక ఈఈజీ మెదడు తరంగాలు సాధారణంగా తగ్గినట్లు, రక్త పరీక్షలు మామూలుగా అమ్మోనియా శాతం అసాధారణంగా ఎక్కువ స్థాయిలో చూపిస్తూ ఉంటుంది.

0: కానీ ఎన్సిఫెలోపతిలో నిర్ధారించడానికి ఎప్పుడూ స్థాయిలను కొలవడం విశ్వసనీయంగా చెప్పుకోకూడదు. చికిత్సా విషయానికి వస్తే సంక్రమితం లేదా మందు వంటి ఎన్సిఫెలోపతి కలుగజేసే ప్రేరేపిత కారణాల కోసం వైద్యుడు చూపిన వాటిని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తాడు. మామూలుగా వ్యక్తి తీసుకునే పథ్యాన్ని నియంత్రించడం ద్వారా ప్రేగుల నుండి వెలువడుతున్న విష పదార్థాలను నిర్మూలించడానికి కూడా వైద్యుడు ప్రయత్నం చేస్తాడు. ఆహారంలో మాంసకృతులు తగ్గించి తద్వారా రక్త ప్రసరణలో మోతాదు నియంత్రించడానికి ప్రయత్నం చేయాలి. పథ్యంలో మాంసకృతులను తగ్గించడం లేదా నిర్మూలించడం, పిండి పదార్థాలను నోటితో లేదా సిరడకుండా ఇవ్వడం వంటివి కెలరీల యొక్క ముఖ్యమైన మూల శక్తి. ఆ తర్వాత మెదడు క్షీణస్థితి మరింత దిగజారకుండా తగినంత మాంసకృతులను ఇవ్వడానికి జంతువుల ద్వారా వచ్చే మాంసకృతుల కన్నా కూరగాయల ద్వారా లభించే మాంసకృతుల మోతాదును పెంచి వైద్యుడు ఇస్తూ ఉండాలి. పీచు ఎక్కువగా ఉన్న కూరగాయలు, పథ్యం ఎక్కువ ఉంటే తీసుకోవడం మూలంగా ప్రేగుల ద్వారా ఆహారం త్వరగా ప్రసరించి ప్రేగులలో ఆమ్లత్వం మారి తద్వారా అమ్మోనియా యొక్క చూషణం కూడా తగ్గిపోతుంది. లాక్టులోస్ అనే కృత్రిమ చక్కెర నోటి ద్వారా సేవించడం మూలంగా ఈ విధమైన లాభం రోగి పొందవచ్చు. ఇది ప్రేగులలోని ఆమ్లతను మార్చి విరేచనకారిగా పనిచేసి ఆహారం త్వరగా ప్రేగులలో స్రవించేలా చేస్తుంది. మలద్వారం ద్వారా విరేచనకారిని పంపి శుభ్రపరచవచ్చు. అప్పుడప్పుడు లాక్టులోస్ అనే చక్కెర పదార్థం సహించని వ్యక్తికి నోటి ద్వారా సూక్ష్మ క్రిమినాశక మందులు ఇవ్వవలసి ఉంటుంది. చికిత్సతో మెదడు క్షీణస్థితిని పూర్వ సాధారణ స్థితికి తరచుగా తీసుకుని రావచ్చు. నిజానికి ముఖ్యంగా పూర్వ సాధారణ స్థితికి రాగల కారణం చేత మెదడు క్షీణస్థితి ప్రేరేపించబడినట్లయితే పూర్వ స్వస్థత సాధ్యమే అని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ దీర్ఘకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న వారిలో మాత్రం భవిష్యత్తులో మళ్లీ ఈ ఎన్సిఫెలోపతి సమస్య తలెత్తే ప్రమాదం ఉంటుంది. తీవ్రంగా కాలేయం ఉబ్బడం వలన 80% వరకు రోగులలో అపస్మారక స్థితిలోనికి వెళుతూ ఉంటారు. వీరికి విస్తృతమైన చికిత్స చేసినప్పటికీ ప్రాణాపాయ స్థితి ఏర్పడుతుంది కొన్ని సందర్భాలలో.
1: మీరింతవరకు కాలేయానికి సంబంధించిన వ్యాధులు వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయం.

0: జానపద గేయం విన్నారు.
1: మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం విన్నారు.

0: వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ఈ అంశం గురించి ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖ అధికారి శ్రీ పల్లకి ఆదిరెడ్డి గారితో పరిచయం అంటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ గురించి ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖ అధికారి శ్రీ పల్లకి ఆదిరెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
2: భారత ప్రభుత్వం వారు ప్రజల సంక్షేమం కోసం అనేక రకాలైన కార్యక్రమాలని అమలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ముఖ్యంగా రైతుల ప్రయోజనార్థం వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అనే కార్యక్రమాన్ని రూపొందించి, తద్వారా రైతులకు వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పుల పట్ల అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ నేపథ్యంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం ఏమిటి, దాని ముఖ్య ఉద్దేశం ఏమిటి వంటి అనేక అంశాలని వివరించడానికి ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖ అధికారి పి ఆదిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్.
3: నమస్కారం అండి.
2: వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అనే ఈ కార్యక్రమం ఏమిటి, దీన్ని ఏ ఉద్దేశంతో రూపొందించారో చెప్తారా?
3: మాన్య ప్రధానమంత్రి గారు కొత్తగా ఈ సంవత్సరం నుంచే మనకి ఈ కార్యక్రమం అనేది రూపొందించడం జరిగింది. వికసిత్ కృషి సంకల్ప అభియాన్ అనే కార్యక్రమం, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు కొత్తగా మనకి ఖరీఫ్ సీజన్ మొదలవబోతుంది కాబట్టి దాంట్లో భాగంగా వాళ్ళు కొత్త కొత్త ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే రైతులకు అందుబాటులో ఉందో దాన్ని రైతుల వద్దకు తీసుకెళ్లడం, అలాగే వాళ్ళు పండించే పంటలు ఆ ప్రాంతంలో వాళ్ళు పండించే పంటల్లో మెరుగైనటువంటి యాజమాన్య పద్ధతులు ఏదైతే ఉన్నాయో అవి శాస్త్రవేత్తల బృందాలు, అట్లాగే వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, వ్యవసాయ అనుబంధ శాఖలు ఏదైతే ఉన్నాయో ఈ అధికారులతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్తలు గాని, అలాగే కృషి విజ్ఞాన కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్తలు, వీరందరి బృందము ఒక్కొక్క గ్రామంలో వాళ్ళు వెళ్లి ఈ కార్యక్రమం అనేది చేపట్టడం దీని ముఖ్య ఉద్దేశం. ఇది మన ప్రధానమంత్రి గారి ఇదేంటంటే దాదాపుగా 1.5 కోట్ల మంది రైతుల్ని ఈ ప్రోగ్రాం ద్వారా డైరెక్ట్ గా రైతులతో మాట్లాడాలి శాస్త్రవేత్తలు. దాదాపుగా 700 జిల్లాల్లో ఇది అమలు చేస్తూ ఉన్నారు. దాంట్లో 2000 మంది మన కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్తల బృందాలు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అందరూ ఇప్పుడు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ఇది అసలు ఈ వికసిత్ కృషి సంకల్ప అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట.
2: మరి మన ప్రకాశం జిల్లాలో మన ప్రాంతంలో ఈ కార్యక్రమ వివరాలు ఏ విధంగా ఉన్నాయండి?
3: మన జిల్లాలో, మన ప్రకాశం జిల్లాలో మనకి 29 మే నుంచి మనకి జూన్ 12 వరకు ప్రోగ్రామ్ షెడ్యూల్. దీనిలో భాగంగా మనకి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో, అన్ని ప్రాంతాల్లో ప్రతి సబ్ డివిజన్ కవర్ అయ్యే విధంగా ఈ షెడ్యూల్ అనేది రూపొందించడం జరిగింది. దాంట్లో భాగంగా మన కృషి విజ్ఞాన కేంద్రం దర్శి వారు నోడల్ వ్యవస్థగా ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు.
2: మరి ఈ కార్యక్రమం ద్వారా మన రైతులకు గాని లేదా ప్రజలకు గాని ప్రభుత్వ పథకాలు ఏవే అందుతున్నాయి వంటి అంశాల గురించి ఏ విధంగా ప్రచారం చేస్తున్నారండి?
3: ముఖ్యంగా మనకి ఈ కార్యక్రమం ద్వారా ఈ కృషి సంకల్ప అభియాన్ లో మనము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తోటి అనుసంధానమయ్యి అమలు చేస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాము. దాంట్లో భాగంగా ముఖ్యంగా మనం చూసినట్లయితే మొదటిది మనకి ప్రధాన మంత్రి కిసాన్ యోజన, మనకి మీకు అందరికీ తెలిసిందే పీఎం కిసాన్ అంటారు దాన్ని. దానిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పెట్టుబడికి సహాయంగా 6,000 రూపాయలు అనేది ప్రతి రైతుకు అందజేస్తా ఉంది. దానికి రాష్ట ప్రభుత్వం కూడా వారి యొక్క కొంత మనీ దానికి కూడా జత చేసి ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం నుంచి ఈ రెండు కలిపి, కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట ప్రభుత్వం కలిపి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ అని చెప్పి మన రాష్ట ప్రభుత్వం వారు కూడా దాని

పేరు పెట్టారు. అతి త్వరలో ఖాతాల్లోకి నేరుగా జమ చేసే ఏర్పాట్లు అయితే జరుగుతా ఉన్నాయి. దాంట్లో భాగంగా ప్రతి ఒక్క రైతుని కూడా ఫార్మర్ ఐడి అనేది ఒకటి మనకు ఎలా అయితే ఆధార్ ఉందో అలాగే ప్రతి ఒక్క రైతు సంబంధించిన ఖాతా నెంబర్ ని ఒక భూ ఆధార్ లాగా పరిగణించి వారికి కూడా ఈ 11 సంఖ్యల నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. దాంట్లో నమోదైనటువంటి ప్రతి ఒక్క రైతు కూడా ఈ పథకానికి అర్హులన్నమాట. అది అతి త్వరలో అది అమలు చేయబోతున్నాం. రెండోది కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండు సమన్వయంతో మనకి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇది మనకి బిందు సేద్యము, తుంపర సేద్యం ఇవన్నమాట. ఇవి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండు భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న పథకం. దీంట్లో భాగంగా మనకి కొత్తగా ఈ సంవత్సరం నుంచి ప్రకాశం జిల్లాను కూడా వెనకబడిన జిల్లాలతో గుర్తించి రాయలసీమ జిల్లాలతో పాటుగా మనకి 10 ఎకరాల వరకు కూడా రైతులకు 90% రాయితీతోటి ఈ బిందు సేద్య పరికరాలు ఇవ్వడానికి మనకి ఏర్పాటు చేస్తున్నారు. ఆల్రెడీ ఇది గవర్నమెంట్ దగ్గర ఓకే అయిపోయింది, జీవో కూడా వచ్చింది. ఇప్పుడు త్వరలో ఆ యాప్ అనేది పూర్తయిన వెంటనే దీన్ని జూలై నెలలో అమల్లోకి తీసుకొచ్చేదానికి ఇది చేస్తున్నారు. దీని గురించి కూడా మనం విస్తృతంగా ప్రచారం చేస్తున్నాము. అట్లాగే దీనిలో భాగంగా ఎస్సీ ఎస్టీ రైతులకి ఉచితంగా ఈ బిందు తుంపర సేద్య పరికరాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం వారు దీన్ని రైతులకు ఇంకా అందుబాటులోకి ఎస్సీ ఎస్టీ చిన్న సన్నకారు రైతులందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇది ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఇంకొక పథకం మనకి ఉద్యాన పంటల్ని బాగా ప్రోత్సహించాలి. ఎందుకంటే రైతుకి ఒక ఉన్న ఎకరా పొలంలో ఎక్కువ ఆదాయం తెచ్చే పంటలు ఉద్యాన పంటలు కాబట్టి వాటిని బాగా అభివృద్దిలో తీసుకురావాలనే ఉద్దేశంతో సమీకృత ఉద్యాన అభివృద్ది మిషన్ అని చెప్పేసి మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, ఇది కేంద్ర ప్రభుత్వం వారి పథకం అన్నమాట. దీనిలో భాగంగా మనకి పండ్ల తోటలు అలాగే కూరగాయలు, హైబ్రిడ్ కూరగాయల పంటలు అలాగే పూల తోటలు ఇవి వేసే రైతులకి ప్రోత్సాహకంగా మనము వారికి ప్రభుత్వం తరఫున రాయితీ వేయడం జరుగుతుంది. అది మనం కానీ చూసినట్లయితే పండ్ల తోటలు మనకి మామిడి, బత్తాయి, నిమ్మ, జామ అలాగే సపోటా, ఇతర మనకి నీరు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మనకి సీతాఫలం, నేరేడు, రేగు, చింత ఇలాంటి పంటలు వేసుకున్నందుకు ఆ రైతులకి మనం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఒక పథకం ఆల్రెడీ ఉంది. దాంట్లో ఏంటంటే 5 ఎకరాల లోపు పొలం ఉండి ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న వాళ్లకి ఉపాధి హామీ పథకం ద్వారా 3 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఇస్తూ దాంట్లో వాడికి రాయితీ ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా పెద్ద రైతులు ఎవరైతే ఉంటారో, దాంట్లో అర్హత లేని రైతులు ఎవరైతే ఉంటారో ఉద్యాన శాఖ తరపు నుంచి మేము వారికి రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్ గా ఏదైతేనేమి ఉద్యాన పంటలు ఎక్కువగా విస్తీర్ణం పెరగాలనేది ప్రభుత్వ ఉద్దేశం. దీంట్లో భాగంగానే మనకి నీటి కుంటలు, బోర్లలో నీళ్లు తక్కువగా వచ్చే ప్రాంతాల వారికి అనుగుణంగా ఈ ఫార్మ్ పాండ్స్ ఏర్పాటు చేసుకుని దానికి ఒక షీట్ వేసుకుని చుట్టూ ఫెన్సింగ్ వేసుకోవడానికి దానికి కూడా మనం ప్రభుత్వం తరపు నుంచి 150,000 దాని ఒక ఖర్చు అవుతుందని దాంట్లో 50% రాయితీ అంటే మనం 75,000 రైతుకి ఇస్తాం అన్నమాట. ఇది కూడా ఒక మంచి చక్కని పథకం. మన పశ్చిమ ప్రాంత ప్రకాశం రైతులకి చాలా ఉపయోగమైనటువంటి పథకం అన్నమాట. ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి మనం యంత్ర పరికరాలు కూడా ఇస్తున్నాము. యంత్ర పరికరాల్లో భాగంగా చిన్న ట్రాక్టర్లు, అట్లాగే సాళ్ల మధ్యలో సేద్యం చేసుకోవడానికి చిన్న పవర్ టిల్లర్లు, అట్లాగే పురుగు మందులు గాని తెగులు మందులు ఇలాంటివి పిచికారీ చేసుకోవడానికి తైవాన్ స్ప్రేయర్లు, అట్లాగే ట్రాక్టర్ కి అటాచ్డ్ గా ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్లు ఇవన్నీ కూడా మనకి 50% రాయితీలో ఉద్యాన యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు అందిస్తా ఉన్నాము. ఇవి కాకుండా వ్యవసాయ శాఖలో కూడా తీసుకుంటే కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొత్తగా డ్రోన్లు, వికసిత్ కృషి సంకల్ప అభియాన్ భాగంగా ప్రతి గ్రామంలో కూడా ఈ డ్రోన్ ప్రదర్శన అనేది చేపట్టడం జరుగుతూ ఉంది సార్. అక్కడ మనకి రైతులందరికీ చూపిస్తున్నాము ఈ డ్రోన్ ఎలా ఉపయోగించాలి, ఈ డ్రోన్ ద్వారా మనం మందులు పిచికారీ చేసినప్పుడు పంటల మీద అది ఎలా కవర్ అవుతుంది, ఎంత బాగా దానికి ఒక ఉపయోగం ఉంది, టైం ఎంత మనకి సేవ్ అవుతుంది, అట్లాగే నీళ్లు ఎంత సేవ్ అవుతున్నాయి, అది ఎంత ఎఫెక్టివ్ గా ఉంది, ఇటువంటి అంశాలు వాళ్ళకి అక్కడ డెమో లాగా ప్రోగ్రామ్ లో కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ డ్రోన్ అనేది మనం ప్రదర్శించడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇప్పుడు మండలానికి ఒక డ్రోన్ అనేది ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫేజ్ లో భాగంగా ఒక రైతుకి ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు సర్టిఫై అయి ఉన్నారు. అలాంటి వారికి బ్యాంక్ లోన్ ఇప్పించేసి అది 10 లక్షల రూపాయలు దాని ఖర్చు అవుతుంది. దాంట్లో 80% వారికి లోన్ ఇప్పించి వారికి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 50% ప్రభుత్వ సబ్సిడీ పోతుంది. ఆ మిగిలిన 30% ఏదైతే ఉందో అది రైతులు నిదానంగా బ్యాంక్ కి చెల్లించుకుంటూ దాన్ని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. దీనికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దాదాపుగా ఎకరాకి 300 నుంచి 400 రూపాయలు తీసుకుని వారు ఈ డ్రోన్ ద్వారా మందులు పిచికారీ చేస్తున్నారు. ఇప్పటికీ
దాని యొక్క ప్రభావం గాని దాని యొక్క రైతుల స్పందన గాని

0: చాలా బాగుంది. ఇంకా భవిష్యత్తులో దీన్ని ఇంకా బాగా ఎక్కువగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ లో దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తా ఉన్నాము.
1: ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అధికారులు ఎంతమంది వెళ్తూ ఉంటారండి గ్రామాలకి?
0: ఈ కార్యక్రమంలో సార్ ఇప్పుడు ఒక శాస్త్రవేత్త, మన కేంద్రీయ పరిశోధన సంస్థలో ఉన్నటువంటి ఒక శాస్త్రవేత్త వస్తారు, అలాగే కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ఒక శాస్త్రవేత్త వస్తారు, తర్వాత లోకల్ గా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారి, ఉద్యాన అధికారి, అట్లాగే పశుసంవర్ధక అధికారి, వీరు ఖచ్చితంగా వీరు ప్రతి గ్రామంలో కూడా వారు పాల్గొని వారి వారి శాఖలకు సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వివరించడం జరుగుతుంది. శాస్త్రవేత్తలు వచ్చేసి వాళ్ళు ఈ రైతులు పండిస్తున్నటువంటి పంటల్లో పురుగులు, తెరుగుళ్ల యాజమాన్యం, అట్లాగే వీటిలో ముందస్తు జాగ్రత్తలు, ఇంకా కొత్త సాంకేతికత ఏది అందుబాటులో ఉంది, ఆ పంటల్లో మంచి కొత్త రకాలు వంగడాలు ఏవైతే అందుబాటులో ఉన్నాయో వాటి గురించి శాస్త్రవేత్తలు తెలియజేయడం జరుగుతుంది.
1: మరి ఈ కార్యక్రమం పట్ల ప్రజల నుంచి ఎటువంటి స్పందన తెలుస్తుందండి?
0: ఇందులో ఒక మంచి విషయం ఏంటంటే ఈ వికసిత కృషి సంకల్ప అభియాన్ లో భాగంగా ఇవన్నీ మనం చెప్పిన తర్వాత రైతుల స్పందన కూడా అక్కడ మేము తీసుకుంటున్నాం సార్. 6 నుంచి 7 రైతులు రిటర్న్ గా ఫార్మ్స్ ద్వారా వారి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము, అలాగే కొంతమంది రైతులకి అక్కడ మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నాము. దాని ఏంటంటే వారికి ఆ ప్రాంతంలో ఆ గ్రామంలో ఉన్న సమస్యలేంటి, ప్రభుత్వం నుంచి వారికి ఏం చేస్తే ఇంకా బాగుంటుంది, వారికి ఏం కావాలి అనేది వారి ద్వారానే వీడియో రూపంలో దాన్ని రికార్డు చేసి పంపిస్తున్నాము. దీని ద్వారా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవాలనుకుంటుంది అనమాట, గ్రామాల్లో ఇంకా రైతులకి ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా ఏమి వాళ్ళకి కావాలి అనేది అనుకుంటున్నారు. దాన్ని చేయడం, దీని పట్ల రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంటే కేవలం మీరు ఏదో అధికారులు చెప్పేసి వెళ్లిపోకుండా మా యొక్క అభిప్రాయం కూడా మేము గవర్నమెంట్ కి దృష్టికి తీసుకెళ్లేదానికి అవకాశం కల్పిస్తున్నారు సార్. ఈ ప్రోగ్రాం చాలా బాగుందని చెప్పి రైతుల ద్వారా కూడా మంచి స్పందన వస్తుంది సార్ ఈ కార్యక్రమానికి.
1: మరి వికసిత్ కృషి సంకల్ప అభియాన్ ఈ కార్యక్రమంలో ఉన్న సాంకేతిక అంశాలు ఏంటంటే,
0: మనకి ఇప్పుడు ఖరీఫ్ సీజన్ మొదలవబోతుంది కాబట్టి అన్ని పథకాలు చెప్పే దాంట్లో భాగంగానే కొన్ని సాంకేతిక అంశాల మీద ఎక్కువ దృష్టి పెట్టాము. దాంట్లో వచ్చేసి మనకి ముఖ్యంగా ఈ పచ్చి రొట్టె ఎరువులు వాడకం, ఇప్పుడు మనం వ్యవసాయ శాఖ ద్వారా జనుము, జీలుగ, పిల్లి పెసర ఇటువంటి వారి రైతులకి మనం రాయితీలో ఈ విత్తనాలు ఇస్తున్నాము. ఈ తొలకరిలో వాటిని భూమిలో చల్లి 30 నుంచి 40 రోజుల వ్యవధిలో వాటిని భూమిలో కలియదనుకుంటే మనకి పశువుల ఎరువు వేసే అవసరం అనేది తగ్గిపోతుంది, భూమి కూడా మంచి సారవంతంగా తయారవుతుంది, నీళ్లను ఎక్కువగా ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది, మంచి సారవంతంగా తయారవుతాయి కాబట్టి ముఖ్యంగా దాని గురించి అవగాహన కల్పిస్తున్నాము. అట్లాగే రెండోది, మనకి ఏదైతే ఎరువులు వినియోగం అనేది చాలా విచ్చలవిడిగా ఎక్కువగా రైతులు ఒకరిని చూసి ఒకరు ఆతృతతోటి ఎక్కువగా ఈ కాంప్లెక్స్ ఎరువులు వేయటం జరుగుతూ ఉంది, దానికి మన కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సబ్సిడీ రాయితీ అనేది చాలా అందించడం జరుగుతుంది. ప్రభుత్వం వాటి భారం తగ్గించుకోవడానికి ఈ జీవన ఎరువుల్ని ప్రోత్సహిస్తా ఉంది. జీవన ఎరువులు అంటే మనకి భూమిలో ఆల్రెడీ నిక్షిప్తంగా నిల్వలు ఉన్నాయి, మనం వేసినటువంటి ఇన్ని సంవత్సరాల నుంచి ఎరువులు, భాస్వరం గాని, నత్రజని గాని, పొటాష్ గాని, అవి కొంత మొక్కకు ఉపయోగపడకుండా నిల్వ ఉన్నాయన్నమాట. ఈ జీవన ఎరువులు మనం గాని భూమిలో మనం ఎక్కువ పెరిగేటట్టుగా చేస్తే బ్యాక్టీరియా తద్వారా ఆ భూమిలో ఉన్నటువంటి వాటిని కూడా మొక్కకు అందుబాటులోకి తీసుకొస్తాయి అన్నమాట. మనం వేయాల్సింది తగ్గిపోద్ది. మన కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ దీనికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. ఈ మధ్య కాలంలో వ్యవసాయ అధికారులకి మాకు కూడా ఒక శిక్షణ కార్యక్రమం చేశారు. మేము ఈ రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి మా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు వాళ్ళకి దీని మీద అవగాహన అనేది పెంచబోతా ఉన్నాము. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీని మీద ఒక మిషన్ స్టార్ట్ చేసింది, నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అని చెప్పేసి ఒకటి మొదలు పెట్టింది. సో దాన్ని కూడా ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం, రైతుల్లోకి ఎక్కువగా తీసుకెళ్లడానికి ఈ వికసిత కృషి సంకల్ప అభియాన్ అనేది బాగా ఉపయోగపడుతుంది.
1: కేంద్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం గురించి ఎన్నో విషయాలని, అలాగే మన ప్రాంతంలో ఏ విధంగా అమలవుతున్నది అన్న తీరును కూడా వివరించారు ఎర్రగొండపాలెం ఉద్యానవన శాఖ అధికారి పి ఆదిరెడ్డి గారు. ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ గురించి ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖ అధికారి శ్రీ పల్లకి ఆదిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ పి ప్రశాంత్ కిరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 8 గంటలు కావస్తుంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా హంసవాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి తిరుమల శ్రీవారి తారకర్ణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పి వెంకట చలపతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం టి శైలజ గారు, శ్రీయుతులు కె రామాంజనేయులు, వై ఈశ్వరయ్య, కె వాసుదేవ కుమార్. వినండి హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: ఓం నమో వేంకటేశాయ భవ్యస్వరూపాయ నమో నమః.
3: శుభ సాయం అంటూ చక్కగా అదిగో వెంకటనాథుడు అద్భుతమైనటువంటి తన యొక్క స్వరూప స్వభావ విశేష లావణ్యాలతో సమస్తమైనటువంటి విశ్వాన్ని అలరిస్తూ వస్తున్నటువంటి దివ్య క్షణాలలో 2 రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలు భక్తులు గోవింద నామస్మరణ పూర్వకంగా తమ చెవులను రిక్కించి ఆ భగవంతుని యొక్క దివ్య ఘంటా నాదాలతో కూడిన విశేషాలకు తమ యొక్క హృదయాన్ని అర్పించి చక్కగా ఆ భగవంతుడిని సేవిస్తున్న సాయంకాల క్షణాలు. అదిగో కాలస్వరూపుడుగా భగవానుడు ఈ పరాభవనామ సంవత్సరం చక్కగా హైందవ సమయాన్ని అనుసరించి ఇప్పుడు ప్రస్తుతం 34 గడియల 57 విఘడియల ఈ సమయంలో లౌకిక సమయాన్ని అనుసరించి 8 గంటల 1 నిమిషం సాగుతున్న ఈ శుభముహూర్తంలో అయ్యవారు, అందమైన అయ్యవారు అద్భుతమైనటువంటి కళాస్వరూపంగా సరస్వతి దివ్య మాతృ రూపంలో ప్రత్యక్షమై అడుగడుగు దండాలు అర్పించేటువంటి భక్తులను అలవోకగా అక్కున చేర్చుకునేటువంటి అద్భుత స్వరూపంతో అదిగో కదలి వస్తున్నాడు కడలి కన్యక హృదయాధినేత. అందమైనటువంటి ఈ సాయంకాల సమయంలో దేవదేవా మమ్మలను కాపాడు రక్షించు అంటూ ఉంటే అదిగో అమ్మవారి రూపంలో ప్రత్యక్షమైనాడు హంసవాహనం మీద అయ్యవారు. చతుర్దశ మహాలోక శరీరాం భక్తవత్సలాం ఆ బ్రహ్మస్తంభ పర్యంతం ప్రోతాం చిచ్చక్తిమాశ్రయే అంటూ మహర్షులు ఆ భగవతిని అంటే పరమాత్మలో ఒక భాగమైనటువంటి శక్తి రూపాన్ని చిచ్చక్తి స్వరూపంగా జ్ఞానశక్తి స్వరూపంగా ఉపాసిస్తారు. అటువంటి జ్ఞానశక్తి స్వరూపమే 14 లోకాలే తన యొక్క శరీరంగా కలిగినటువంటిదై భక్త వాత్సల్యంతో బ్రహ్మగారు మొదలుకొని తోటకూర కాడ వరకు ఉండేటువంటి సమస్త ప్రాణులను కూడా వాళ్ళ లోపల తానే ఉంటూ లోపల బయట అంతా కూడా తానే అయి అలవుతాయి విశ్వరూపంతో చక్కగా క్రీడిస్తూ ఉన్నారు. అందుకని ఆ బ్రహ్మ భువనాల్లో పునరావర్తియోర్జున అంటారు. సాక్షాత్తు భగవానుడు కృష్ణుడుగా ఆయన. ఎందుకంటే మొత్తం 14 లోకాలు కూడా ఎవరి యొక్క ప్రభావంతో ఎవరి యొక్క ఉదరంలో తిరుగుతోందో అటువంటి ఉదరం తిరుగుతున్నటువంటి ఉదరంలో తిరుగుతున్నటువంటి విశ్వంభరుడు, విశ్వోదరుడు, విశ్వరూపుడు, విశ్వనాయకుడు, బ్రహ్మాండ నాయకుడుగా ఇక్కడ అద్భుతమైనటువంటి సప్తగిరి సుందర సార్వభౌముడుగా ఎవరినైతే కొలుస్తున్నారో 2 రాష్ట్రాల ప్రజలుగా ఈనాడు అందరూ అనుకుంటున్నా మేమందరం ఒక్కటే సుమా భక్తులుగా భగవానునికని వాళ్ళు నిరూపిస్తూ తమ హృదయాలను ఎవరైతే ఆ పరమాత్ముడికి అర్పిస్తున్నారో అటువంటి ఆ సమస్త భక్తులను కూడా అలవోకగా అలరించేటువంటి దేవదేవుడు అదిగో ఈనాడు ఇప్పుడు ఈ క్షణంలో శ్రేష్టమైనటువంటి తిరుమల గిరుల మీద అద్భుతమైనటువంటి రాజమాడ వీధులలో పడమరమా

0: మాడవీధిలో చక్కగా ప్రవేశించి పడమర మాడవీధిలో చక్కగా ప్రవేశించి వసంత మండపం ముందు నుంచి కదులుతున్నటువంటి ఈ వైనాన్ని మనం చక్కగా కనులారా దర్శిస్తున్నాం. ప్రభో దేవదేవ మంగళనాయక మంగళస్వరూప అంటూ ఆయన్ను కీర్తిస్తున్నారు భక్తులు. ఒక్కసారి చూస్తుంటే చాలు, అందమైనటువంటి హంస అద్భుతమైనటువంటి బంగారు వన్నెతో బంగారు తామర తూడును అలవోకగా తన ముక్కున కరుచుకొని నల్లనయ్యను నల్లని అయ్యవారిని తెల్ల గొడుగుల కింద చక్కగా విచ్చినటువంటి కన్నులతో నల్లని అయ్యవారు తెల్లని కన్నులతో తెల్లని స్వరూపమైన జ్ఞానంగా తాను తన యొక్క రూపాన్ని ఈనాడు విశ్వానికి అందిస్తూ వస్తున్నాడు. అందుకనే ఆయన్ని కీర్తిస్తూ అంటారు పెద్దలు, దైవత దైవత మంగళ మంగళ పావన పావన కారణ కారణ వెంకట భూధర మౌళి విభూషణ మాధవ భూధవ దేవ జై భవ మాధవ భూధవ దేవ జై భవ. ప్రభో మాధవ రమాధవ భూదేవిని చక్కగా హృదయంలో పెట్టుకుని సాక్షాత్తు ఆ వరాహ స్వరూపంగా తన యొక్క తొడ మీద కూర్చోబెట్టుకున్నటువంటి ప్రభు మీకు జయం కలుగులాక అని ఆశీర్వదిస్తున్న సమయంలో, అదిగో అందుకోండి స్వామి చలపతి గారు అద్భుతమైన ఆ అమ్మవారి విశేషాలను అలవోకగా అందించండి మన భక్తులందరికీ కూడా. గోవింద.
1: ధన్యవాదాలు ప్రశాంత్ శర్మ గారు, చాలా చక్కగా బ్రహ్మోత్సవ శోభను ఇప్పటి వరకు మీరు అందించారు. స్వామివారు ఈ వెంకటాచల క్షేత్రంలో భక్తుల పాలిట కొంగు బంగారమై దివ్యమైన తన దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ బ్రహ్మోత్సవాలలో వైభవోపేతమైన దర్శనాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే అని ఆ పరంధాముని దివ్యమైన స్వరూపాన్ని కీర్తిస్తూ ఉంటారు. నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా భాషించేటటువంటి ఈ వెంకటాచల క్షేత్రం భూలోక వైకుంఠం నిత్యము కూడా ఆ పరంధాముని యొక్క దివ్యమైనటువంటి దర్శన భాగ్యం కోసం నిరీక్షణ చేసేటటువంటి భక్త కోటితో గోవిందరామస్మరణతో పులకరించేటటువంటి తిరువీధులలో తాను బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు రాత్రి చక్కగా హంసవాహనాన్ని అధిరోహించినటువంటి పరమాత్మ దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. ఇవిటయ్యా స్వామివారి యొక్క వాహనం గరుత్మంతుడు కదా, స్వామివారు హంసను అనుగ్రహించి హంసవాహనాన్ని అధిరోహించారేమిటి అనంటే ఆయన పరబ్రహ్మ సర్వాధార సర్వసాక్షి సర్వాపేక్షియో అతిసుందర సర్వోత్తమశ్చ సర్వజ్ఞ సర్వస్వామీ చ సర్వదః సర్వశక్త అగ్నేయచర్య వ్యక్తో అవ్యక్త సనాతన శేషో అశేషశ్చ నిర్లిప్తో బ్రహ్మణ్య శాశ్వత శుభ అని అంటారు. సమస్త జగత్తుకు కూడా విశ్వమంతటికీ కూడా ఆధారమైనటువంటి విశ్వాధారుడవే, విశ్వమందు సర్వకార్యములకు కూడా సాక్షీభూతుడైనటువంటి వాడే, తమ అస్తిత్వానికి జీవరాశులన్నింటి చేత కూడా అపేక్షింపబడేటటువంటి పరంధాముడు ఆయన చక్కగా అత్యంత సుందరాకారుడై లోకమునకు ఆద్యంత శ్రేష్ఠుడై సమస్తమును కూడా సమగ్రంగా తెలిసినటువంటి జ్ఞానస్వరూపుడు జ్ఞాన విజ్ఞాన సంపన్నుడైనటువంటి పరమాత్మ విశ్వమునకు అధిపతి అయినటువంటి వాడు, కోరిన కోరికలన్నింటినీ కూడా అనుగ్రహింపజేయగలిగేటటువంటి వాడు, సమస్త కార్యములను నిర్వహించగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వాడు, అలాంటి ఆ పరమాత్మ ఆయన చేసేటటువంటి కార్యములు తెలుసుకోవడానికి వీలు లేనటువంటి వాడు, ఇంద్రియములకు కనిపించనటువంటి వాడు, అలాంటి ప్రాచీనుడమైనటువంటి ఆ స్వామి బ్రహ్మశబ్దం చేత పిలువబడేటటువంటి వాడు. ఆయన వాహనమేమిటయ్యా? హంస. ఆ హంస వాహనాన్ని అధిరోహించినటువంటి పరబ్రహ్మ తిరువీధులలో చక్కగా దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. అలాంటి దివ్య దర్శన భాగ్యాన్ని పొంది వీణాపాణి చేత ధరించినటువంటి ఆ దివ్యమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహింపజేస్తున్నటువంటి వాడుగా ఆశ్రయించినటువంటి వారి అందరినీ కూడా కటాక్షిస్తూ బ్రహ్మోత్సవాలలో చక్కటి దర్శన భాగ్యాన్ని అంటే సత్యాసత్యములను ధర్మాధర్మములను వివేచించేటటువంటి జ్ఞానాన్ని అనుగ్రహింపజేస్తూ ఆయన ఈ తిరువీధులలో దర్శనాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. ఎందుకయ్యా అంటే ప్రతి జీవికి కూడా లౌకికమైనటువంటి విషయ వాంఛలు మాత్రమే కాదు, ఆధ్యాత్మికమైనటువంటి చింతన వైపు కూడా జీవితాన్ని మరల్చాలి, ఆధ్యాత్మిక దృష్టితో పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని గ్రహించాలి అని చెప్పి

పరమాత్మ యొక్క వైభవాన్నంతటినీ కూడా, అంటే తమ యొక్క జీవితాలను ఆధ్యాత్మిక వైపు మరణించడానికి సార్థకం చేసుకోవడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహింపజేస్తున్నటువంటి పరంధాముడిగా తాను వంశవా

0: మహర్షి బృందములతో దివ్య శోభతో తిరువీధులన్నీ కూడా శోభిల్లుతూ ఉన్నాయి. తిరుమలేశుడు దివ్య తేజస్సుతో అలరారుతూ ఉన్నాడు. గజరాజులు, హయరాజులు, వృషభాలు భక్తి ప్రపత్తులతో సేవిస్తూ, భక్తి ప్రపత్తులతో చక్కటి సంకీర్తనలతో ఆ పరమాత్మను సేవిస్తూ ఉంటే, అక్కడ ఆ నృత్యముల మధ్య, గీతముల మధ్య, వాద్య విశేషముల మధ్య, భాజా భజంత్రీల నడుమ పరమహంస చక్కగా విహరిస్తూ దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. అలా స్వామివారు తన దివ్యమైనటువంటి దర్శనం చేత భక్తకోటి యొక్క అజ్ఞానాన్నంతటినీ కూడా తొలగింపజేస్తూ జ్ఞానమును అనుగ్రహింపజేసేటటువంటి విధంగా చక్కటి దర్శనాన్ని హంసవాహనం మీద అధిరోహిస్తూ ఉన్నాడు. అలాంటి హంసవాహన వైభవాన్ని చక్కగా మనం ప్రశాంత శర్మ గారి మాటల్లో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. స్వామి, ఆ వాహన విశేషాలన్నింటినీ కూడా మీరు చక్కగా తెలియజేయండి. ఏడుకొండలవాడ వెంకట రమణ, గోవింద గోవింద.
1: కృతజ్ఞతలు వెంకటాచలపతి గారు. అదిగో అందమైనటువంటి అమ్మవారుగా కనబడుతున్న అయ్యవారు శ్రేష్టమైనటువంటి తన నీతి మీద చక్కగా దిద్దినటువంటి అద్భుతమైనటువంటి ఆ తిరునామంతో సాక్షాత్తు నాసాగ్రే నవమౌక్తికం అని అమ్మవారిని రూపంలో అయ్యవారిని కొలుస్తాడు కృష్ణుడుగా. అటువంటి కృష్ణుడు కృష్ణ ఆనంద స్వరూప అని, ఆనందం జ్ఞానం ద్వారా వస్తుంది. ఆ జ్ఞానము సాక్షాత్తు ఇక్కడ సరస్వతి రూపంలో కనబడుతోంది. ఇప్పుడు చూడండి, అక్కడ హంస ఎప్పుడూ తెల్లగా ఉంటుంది, కానీ ఇక్కడ విచిత్రం విశేషం. స్వర్ణమయమైనటువంటి రెక్కలతో కూడిన ముక్కుతో చక్కగా తామరతూడును పట్టుకున్నటువంటి అందమైన పక్షిగా హంస కనబడుతుంటే, నల్లనయ్య అందమైనటువంటి తన యొక్క నుదుటి మీద చెక్కినటువంటి కస్తూరి నామంతో పైన కలికితురాయి కిందుగా వేలాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆ రతనాల వరుసలు మెరుస్తూ ఉండగా, మెడలో ధరించినటువంటి అందమైనటువంటి పరిమళ భరితమైన పుష్పాల సరాలు, అద్భుతమైనటువంటి గజపుష్ప మాలల యొక్క విన్యాసం, శ్రేష్టమైనటువంటి విద్యుత్ కాంతులలో మెరిసిపోతూ భక్తుల హృదయాలను కట్టి లేపుతూ ఉంది భగవంతుణ్ణి చూడమని. అలాగే తన దగ్గర తనను పిలుస్తూ తలుస్తూ కొలుస్తూ ఉన్న భక్తులను అలవోకగా అందంగా అక్కున చేర్చుకునేటువంటి అయ్యవారు అమ్మవారుగా కనబడుతున్నారు. ఎలా ఉన్నారో చూడండి. మహర్షులు ఆమెను కీర్తిస్తూ సరస్వతీమాతను అంటారు, సుభక్షోజ కుంభం సుధాపూర్ణ కుంభం ప్రసాదావలంబం ప్రపుణ్యావలంబం సదస్యందు బింబం సదానోష్టబింబం భజే శారదంబం అజస్రం మదంబం. భక్తులందరూ కూడా అరమోర్పు కన్నులలో అద్భుతమైనటువంటి ఆ సరస్వతీమాత మూర్తిని తమ హృదయంలో చక్కగా ధరిస్తున్నారు. అనేక రకాలైన రతనాలు పొదిగినటువంటి బంగారు వీణ మెట్లతో కూడి చక్కగా ఇక్కడ అమ్మవారు ఆ హంస వాహనం మీద ఉంటే, ఆ అద్భుతమైన ఆధ్యాత్మిక పరిమళాలు చక్కగా అమ్మవారి యొక్క స్వరూపం నుంచి వెదజల్లబడుతోంది. ఇక్కడ మనం మామూలుగా సరిగమల సప్తస్వరాలతో కూడినటువంటి ఒక వాద్య విశేషంగా మనం చూస్తాము వీణాను. ఇక్కడ వీణాపాణిగా అమ్మవారు ఉన్నారంటే దాని అర్థం ఏమిటంటే, జ్ఞానమైనటువంటి దాని యొక్క సహాయంతో యోగ శాస్త్రాన్ని అనుసరించి ప్రతి ఒక్క జీవి యొక్క వెన్నెముక వీణగా చెప్పబడతారు. ఆ వెన్నెముకలో ఉండేటువంటి వరుసలో ఆ సాగిపోతున్నటువంటి ఆ యొక్క చిచ్చక్తి జ్ఞానశక్తి యొక్క ప్రభావం శ్రేష్టమైనటువంటి పరమాత్మను దర్శించేటువంటి ఫలితాన్ని అందిస్తుంది. ఆ అందించేటువంటి దానికి సంకేతంగా అమ్మవారు అద్భుతమైనటువంటి వీణను తన యొక్క సాంకేతికమైన రూపంలో, ఆధ్యాత్మిక సాంకేతిక రూపంలో ధరించి ఉన్నారు. అలాగే హంస, ఆ హంసను అధిరోహించి వస్తోంది అంటే, హంస అనేటువంటి మాటకు హంస హంస పరమహంస సోహం హంస సోహం హంస అంటుంది చక్కగా.

నమక చమకాలతో కూడినటువంటి వేద భాగం. ఏమంటే సాక్షాత్తు జ్ఞానమే ఇక్కడ సరస్వతి అనే మాటకు అర్థం జ్ఞానస్వరూపిణి అని అర్థం. అందుకనే చిచ్చి

0: ఆకారం లేదు. నిరాకారమైన జ్ఞానం సాకారమైనటువంటి ప్రపంచాన్ని దర్శిస్తోంది. దాన్ని చూపిస్తూ ఇక్కడ సోహం భావం అని చక్కగా వేదం చెబుతారు. హంస హంస పరమహంస, అందుకనే పరమహంస అనేటువంటి మాటతో హంసపక్షికి ఉన్నటువంటి గొప్పతనాన్ని చెబుతారు. హంస అనేది ఒక బాతులాగా ఉండే పక్షిని కొన్ని చోట్ల చెబుతారు, కానీ అది ఆకారం మాత్రమే. అది అయితే హంసకు బాతుకు ఉండే తేడా ఏమిటి అంటే, హంస అనేది పాలను నీళ్లను వేరే చేసేటువంటి శక్తి కలిగినటువంటిది. అటువంటి అందుకనే ఇక్కడ విశ్వరూపంలో ఉన్నటువంటి దాంట్లో ఉన్న పరమాత్మను దర్శించే శక్తి కలిగినటువంటి ఆధ్యాత్మిక వేత్తను పరమహంస అంటారు. అందుకనే మనం రామకృష్ణ పరమహంస మొదలైన వారి యొక్క పేర్లలో వింటున్నాం పరమహంస శబ్దం. అటువంటి పరమహంస శబ్దాన్ని ఇక్కడ హంస అంటే ప్రాణశక్తి అని అర్థం. ప్రాణశక్తితో నిండినటువంటి సమస్త విశ్వము జ్ఞాన రూపంతో ఇక్కడ ప్రకాశిస్తోంది. అలా ప్రకాశిస్తున్నటువంటి జ్ఞానశక్తి యొక్క ఆరాధనే ఈనాడు ఇప్పుడు ఈ క్షణంలో మనం అందరం చేస్తూ చూస్తూ ఆనందిస్తున్నటువంటి ఈ సరస్వతి వాహన సేవ అంటే హంస వాహన సేవ. జ్ఞాన వాహనం జ్ఞానానికి సంకేతం హంస. అటువంటి హంస మీద సాక్షాత్తు ఆ పరమాత్మ ఇక్కడ మనకు సగుణ సాకార రూపంలో సప్తగిరి సుందర సార్వభౌముడుగా అది కూడా దివ్యమైన చిచ్చక్తి రూపంలో ఇక్కడ వస్తున్నాడు. అందుకనే చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడ ఆత్మిక అంటూ చక్కగా విశ్వ లలితా సహస్రనామం కీర్తిస్తుంది. అటువంటి అనేక విశేషాలతో కూడిన అద్భుత వైభవ విశేషాన్ని మనం చక్కగా అందుకుందాం. స్వామి చలపతి స్వామి వారు అందుకోండి.
1: ధన్యవాదాలు ప్రశాంత్ శర్మ గారు. చక్కటి హంసమంత్ర వైభవాన్ని మీరు ఇప్పటి వరకు మాకు అందించారు. హంసమంత్రము అనేటటువంటిది యోగ శాస్త్రంలో చాలా చక్కగా వివరిస్తూ అంటారు, హకారేతి బహిర్యాతి సకారేణ విషేత్ పునః హంస హంసేత్యమం మంత్రం జీవో జపతి సర్వదా. మీరు చెప్పినటువంటి ఆ హంస మంత్ర వైభవాన్ని ఇంకొద్దిగా వివరణకు వెడితే, ప్రతినిత్యము కూడా జీవుడు తీసుకునేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏవైతే ఉన్నాయో ఆ జీవుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే హంస మంత్రంగా చెప్పబడింది అని అంటారు. ఎలాగయ్యా అనంటే, హకారేణ బహిర్యాతి, శ్వాసను మనం బయటకు వదులుతున్నప్పుడు అది హకారముతో వచ్చినటువంటి, హకారాన్ని ఉచ్చరిస్తే వచ్చినటువంటి శబ్దంలాగా హకారముతో శ్వాసను బయటకు వదులుతామట. అలాగే సకారముతో శ్వాసను లోపలికి తీసుకుంటూ ఉంటాం. అలా సకారముతో శ్వాసను తీసుకుంటూ ఎల్లప్పుడూ కూడా జీవుడు సోహం అనేటటువంటి మంత్రమును శ్వాస ప్రశ్వాసలతో నిరంతరము కూడా జపిస్తూ ఉంటాడు అని శ్వాస విధానాన్ని చెబుతారు. అలా ఉచ్ఛ్వాస నిశ్వాసములకన్నింటికీ కూడా కారకుడైనటువంటి వాడెవడయ్యా అనంటే, హంసవాహనాన్ని అధిరోహించినటువంటి ఆ పరమాత్మయే. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేతనే ఉచ్ఛ్వాస నిశ్వాసములన్నీ కూడా ప్రాణములకు ఆధారభూతుడైనటువంటి ఆ పరంధాముని యొక్క అనుగ్రహం వల్లే కలుగుతూ ఉంటాయి. మరి ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఎలా ఎన్ని జరుగుతూ ఉంటాయి, ఎలా జరుగుతూ ఉంటాయి, ఈ సోహం మంత్ర జపమేమిటి అనంటే, మానవుడు రోజుకు 21,600 పర్యాయములు తన యొక్క శ్వాస ప్రక్రియను జరుపుతాడు అని అంటారు. అనగా హంస మంత్రాన్ని 21,600 సార్లు ఆయన జపం చేస్తూ ఉంటాడు ప్రతి మానవుడు కూడా. ఇదే హంసతత్వాన్ని తెలియజేస్తుంది. అంటే ఇక్కడ హంసతత్వము అనేటటువంటిది మానవుని యొక్క సకల నాడుల్లో కూడా ఈ హంస కళ అనేటటువంటిది నిండి ఉంటుంది. ఇక్కడ హ అనేటటువంటిది ప్రత్యేగాత్మ కళగా చెబితే, స అనేటటువంటిది ప్రకృతిగా, అలాగే విసర్గ ఉన్నటువంటి అంటే ఈ రెండింటినీ కలిపేటటువంటి బిందువు మధ్యలో చేరగా హంస అనేటటువంటి స్వరూపము. కనుక శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడులు కూడా ఇందులో ప్రధానంగా ఇడ పింగళ సుషుమ్న అనేటటువంటి 3 నాడులున్నాయి. అందులో బాహ్య ఇడ పింగళ నాడుల్లో జరిగేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏవైతే ఉన్నాయో అక్కడ హంస సంచారము అనేటటువంటిది ఏర్పడి అది అంతరమైనటువంటి ఇడా పింగళ నాడుల ద్వారా సుషుమ్నను చేరి హంస కళలు అనేటటువంటి పేరున మూలాధారాది చక్రాలను తాకుతుంది. అక్కడ ఆ మూలాధారమునందు కూడా ఏ ఏ అధిష్టానానికి ఎంతెంత జపం అనేటటువంటిది కూడా మహర్షులు మనం చెబుతూ అంటారు. మూలాధారంలో గణపతికి 600, స్వాధిష్టాన చక్రమునందు బ్రహ్మకు 6,000, మణిపూరకమునందు విష్ణువులకు 6,000, అనాహత చక్రమునందు రుద్రుడికి 6,000, విశుద్ధ చక్రమునందు మహేశ్వరునికి 1,000, ఆజ్ఞాచక్రమునందు సదాశివునికి 1,000, సహస్రారమునందు గురుమూర్తికి 1,000 హంసల జపము అని చెప్పి వెరసి 21,600 జపములు నిరంతరము కూడా హంసలు అవి అర్పణమవుతూ ఉంటాయి అని అంటారు. ఇలా ఆయా చక్రముల స్థానముల వద్ద హంస కళలు చేరి అవి స్పర్శలు చేస్తూ ఉంటాయి అని అన్నారు ఈ శ్వాసప్రియ.

0: శ్వాస క్రియ అప్రయత్నంగా క్రమబద్ధంగా జరుగుతూ ఉంటుంది. అలాంటి ఆ శ్వాసను లోపలికి తీసుకున్నప్పుడు సు అనేటటువంటి శబ్దము, శ్వాసను విడిచేటప్పుడు హమ్ అన్నటువంటి శబ్దము, ఈ సోహం భావనతో జరిగేటటువంటి హంసమంత్రం కనుక హంస శబ్దానికి ప్రాణము అని అర్థము. అలా ఈ శ్వాసను తీల్చుకున్నప్పుడు హకారము సకారములు అనేటటువంటి హంసమంత్రము సోహం భావనతో జ్ఞానమును తద్వారా మోక్షమును కూడా కలిగింపజేస్తాయి అని ఆ హంసమంత్ర వైభవాన్నంతటిని కూడా చాలా చక్కగా చెప్పారు. అలా హంసవాహనారూఢుడై ధవళ వస్త్రకాంతితో ప్రకాశిస్తున్నటువంటి స్వామి తిరువీధులలో తన చల్లని చూపులతో ఆశ్రయించినటువంటి భక్తకోటి యొక్క రజో తమో గుణాలనన్నింటినీ కూడా తొలగింపజేస్తూ తిరువీధులలో వీణాపాణి అయి సరస్వతీదేవి స్వరూపంగా కుంభావ సరస్వతిగా దర్శనాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. జ్ఞానప్రదాత అయినటువంటి పరమాత్మ జ్ఞాన విజ్ఞానములకు వివేకానికి అధిదేవత, అలాగే శరీరంలో ఉన్నటువంటి జ్ఞాన విజ్ఞానములకు వివేకానికి స్థానం ఏమిటయ్యానంటే ఆ మెదడు. ఆ మెదడు అలాగే దానికి అమరి ఉన్నటువంటి వెన్నుపామును తెలియజేస్తున్నటువంటి విధంగా ఇప్పుడే మనం తెలుసుకున్నాం ఆ వీణ యొక్క తంత్రులు, వీణ యొక్క మెట్లు, అలాగే అవి వెన్నుపాముతో ఉన్నటువంటి సంబంధము. అలా ఆ వీణను చేత ధరించినటువంటి స్వామి వీణ యొక్క ఆ స్వరూపాన్ని, అంటే మన యొక్క మెదడు నుంచి వెన్ను వరకు ఉన్నటువంటి స్వరూపం ఎలాగైతే ఉంటుందో అదేవిధంగా వీణ స్వరూపం, వీణ చివరి భాగం ఆ వెన్నుపాముకు చివరిలో ఉన్నటువంటి కుండలీ శక్తిని సూచించేటటువంటి విధంగా ఉంటుంది. అలాంటి తత్వాన్ని ప్రకటింపజేస్తూ చక్కగా చేత వీణను ధరించి హంసవాహనారూఢుడై స్వచ్ఛమైనటువంటి మనస్సుతో సోహం భావనతో తనను ఆశ్రయించినటువంటి వారికి తన యొక్క కటాక్షం అనుగ్రహింపజేస్తానని ప్రకటింపజేస్తూ తిరువీధులలో వైభవమైన దర్శనాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నారు. అలాంటి వాహన సేవా విశేషాలను ప్రశాంత శర్మ గారి మాటల్లో మనం మరిన్ని తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
1: ఓం నమో వెంకటేశాయ సరస్వతీశ్వరూపాయ నమో నమః. అదిగో అందమైనటువంటి అమ్మవారిగా వస్తున్న అయ్యవారి ఎదురుగుండా చక్కగా నెమలి ఈకలతో కూడినటువంటి విశేషాలను ధరించిన కళాకారులు అద్భుతంగా ఆహ్వానం పలుకుతూ ఉత్తరమాడ వీధిలో సాగుతున్నటువంటి స్వామివారి యొక్క దివ్య కళా వైభవాన్ని తాము దర్శిస్తూ, కళా అంటే అంశానర్థం పరమాత్మ షోడశ కళా ప్రపూర్ణుడైనటువంటి చంద్రుడుగా ఆకాశంలో నుంచి కళలను, అంశాలను, కాంతిని అనేక రూపాలలో ఇస్తూ ఉన్నాడు. అలాగే పగటిపూట సూర్య రూపంలో ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క వైభవం. అటువంటి వైభవానికి తానాచిగా ఉన్నటువంటి ఈ శ్రేష్టమైన తిరుమల గిరి శిఖరాల మీద ఉన్నటువంటి ఆ అద్భుతమైన మణి వెంకటగిరి శిఖర శిరోమణి, ఆ సాక్షాత్తు అదిగో నాయకమణిగా వెలుగుతున్నటువంటి అద్భుతమైన మణి మా వెంకట శిరోమణి. అటువంటి స్వామి అందుకనే ఆయన్ని కీర్తిస్తూ ఆరంభంలోనే అంటారు, శ్రీహంసే సుఖమాసీనం శ్రీయపతి మజం విభుం క్షీరవత్ పుణ్యమాధృత్య రక్షకం తం భయామ్యహం. ఇది హంసలో ఉండేటువంటి లక్షణం. ఏమిటయ్యా హంస గొప్పదనము అంటే, పాలు నీళ్లు కలిపి రెండు గన దాని ముందు పెడితే పాలను మాత్రమే పీల్చి నీళ్లను వదిలేసే స్వభావం హంసదట. ఇక్కడ ఈ వెంకటగిరి మీద ఉన్నటువంటి వెంకట హంస, ఈయన కూడా హంసే. ఈయన ఏం చేస్తున్నాడట, అదే అంటున్నాడు, హంస వాహనం మీద ఉన్నటువంటి మా శ్రీయప్పతి రమారమణి యొక్క అందమైనటువంటి భర్తగా ఉన్నవాడు ఎవరంటున్నామో ఆయనకి అసలు పుట్టుకే లేదయ్యా. అజం విభుం అంతటా కూడా ఆక్రమించి ఉన్నాడు. అయితే ఈయనేం చేస్తాడయ్యా, హంస అంటే మీరు ఆపం చేస్తున్నారు, ఈయనేం చేస్తాడంటే భక్తులలో ఉండేటువంటి పుణ్య పాపాలనే రెండు, పాలు నీళ్లు కలిసినట్టుగా కలిసిపోయిన పుణ్యపాపాలను వేరు చేసి పుణ్యం మాత్రం తాను స్వీకరించి చక్కగా పాలను మాత్రమే స్వీకరించి నీళ్లను హంస వదిలేసినట్టుగా పాపాలను తాను ధ్వంసం చేసి పేరులోనే దాచుకున్నాడు వెంకటుడు అని. వేమ్మంటే పాపము, కట అంటే దాన్ని నాశనం చేసేవాడు. కాబట్టి పాపాన్ని నాశనం చేసి పుణ్యమలైన దాన్ని తీసుకొని పుణ్యఫలాలను భక్తులకు ఇస్తున్నాడయ్యా, అదే మా వెంకట హంస చేసే పని అంటారు. అటువంటి ఆ వెంకట నాయకుడు ఆయన్ను అద్భుతంగా వర్ణిస్తూ పొంగిపోతాడండి మా అన్నమయ్య.

0: ఏమంటే విశ్వం అనేటువంటి దాన్ని చాలా గొప్పదైనటువంటి విశేషంగా వర్ణిస్తూ అంటాడు, దిబ్బలు పెట్టు చూతేలి నదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస, దిబ్బలు పెట్టు చూతేలి నదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస, అనువున్న కమల విహారమే నిలవై వనరి ఉన్నది ఒక హంస, మణియడి జీవుల మానస సరసుల ఉనికినున్నది ఒక హంస, పాలు నీరు వేర్పరిచి పాలలో ఓలలాడనిదే ఒక హంస, పాలు పడిన ఈ పరమహంసముల ఓలినున్నది ఒక హంస, తడవి రోమ రంధ్రంగుల గుడ్లను ఉడుగగా పొదిగనొక హంస, పడు వెంకటగిరి మీదట ఒడలు పెంచనిది ఒక హంస. ఆయన్ను హంస స్వరూపుడుగా వర్ణిస్తూ అద్భుతమైనటువంటి తన చాకచక్య నైపుణ్యాన్ని చూపిస్తాడు మహానుభావుడు అన్నమయ్య. ఏమంటే సమస్తమైన విశ్వము కూడా అదిగో వెంకటగిరినాథుడుగా ఉండేటువంటి హంస పెట్టినటువంటి గుడ్లండి, దాన్ని చక్కగా పొదిగి అద్భుతమైనటువంటి ఈ వెంకటగిరి మీద అన్నిటినీ కూడా సమీక్ష చేస్తూ ఉన్నాడు హంస స్వరూపంతో ఉన్నటువంటి ఆ మహానుభావుడు. అదిగో సమస్తమైన జీవుల మనస్సుల మనో సరస్సు, మానస సరస్సులు అంటారు. హంసలు ఎక్కడుంటాయంటే మానస సరస్సులో, హిమాలయాల్లో ఉంటుందన్నారు. మరి ఈ హంస ఎక్కడుందయ్యా అంటే భక్తుల మనస్సులు అనేటువంటి సరస్సులలో విహరిస్తున్నటువంటి ఈ వెంకటగిరి హంస. అదిగో అద్భుతమైనటువంటి తన యొక్క కన్నులను విచ్చి సుందర దరహాస వదనార విందంతో అక్కును చేర్చుకుంటూ ఆశీర్వదిస్తున్నాడు ఈ అందమైనటువంటి క్షణాలను. అటువంటి వెంకట నాయకుడుగా కనబడే ఆ వెంకట సరస్వతి హంసను ఉపాసిస్తాం, ఆరాధిస్తాం, ఆనందిస్తాం, అనుభవిస్తాం. మన కష్టాలన్నీ కూడా పక్క తొలగిపోయేటట్టు చెయ్యమని వెళ్ళగొడుగుల కింద ఉన్న నల్లనయ్యను చక్కగా ప్రార్థించి అద్భుతమైనటువంటి సరస్వతి మాతగా ఆమెను ఆరాధిస్తాం. ఇదే మనం చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి కృత్యమని పెద్దల మాట. అదిగో మదగజాలు మోరలెత్తి చక్కగా ధీంకార నాదాలతో చక్కగా ఆయనను ఆహ్వానం పలుకుతుండగా అటువంటి ఏనుగుల ముందర సాగుతున్నటువంటి కళాస్వరూపాలు, అనేక మంది కళాకారులు తమ చేతిలో ఉన్నటువంటి కోలాట ధ్వనులతో అందమైన అయ్యవారి చరిత్రలు అనేక జానపద గాన రూపాలలో చక్కగా గానం చేస్తూ ఉండగా అనేక విధాలుగా రాజరిక టీవీతో శక్తోపచార భక్తోపచార రాజోపచార విశేషాలను ఇదిగో స్వీకరించడానికి నేను సన్నద్ధంగా ఉన్నానని వెళ్ళగొడుగుల కింద నల్లనయ్య ఇక్కడ అమ్మవారుగా చెబుతూ ఉన్నాడు. అలా చెబుతూ కదిలి వస్తూ ఉన్నాడు. వరాహస్వామి ఆలయం దగ్గరగా తాను కదిలి వస్తున్నటువంటి ఈ శుభక్షణాల్లో సమస్తమైన భక్తులు కూడా ఆయనను దర్శిస్తూ ఉండగా అందమైనటువంటి దేవుని యొక్క అద్భుతమైనటువంటి రూపాన్ని కనులారా దర్శించి మురిసిపోతున్నారు సమస్త భక్తులు. ఇటువంటి ఆ భక్తులు అనుభవిస్తున్న ఆనందం కోట్లాది శ్రోతల రూపంలో ఉన్నటువంటి ఆకాశవాణి శ్రోతల హృదయాల్లోకి తాను వెంకటగిరినాథుడుగా అదిగో తెల్లగొడుగుల కింద ఉన్న నల్లని దేవుడు అలాగా వచ్చి కూర్చుంటున్నాడు. ఎక్కడో దూరంగా ఉన్నటువంటి చంద్రుడు తన కళలతో ఆనందాన్ని విశ్వానికి పంచిచ్చినట్టుగా అద్భుతమైన తన ఆనంద స్వరూపాన్ని ఇస్తున్నాడు ఆనంద నిలయుడు. అటువంటి ఆనంద నిలయుడిని సేవిద్దాం. శ్రీ అక్కాంతాయ కళ్యాణ నిధయే నిధయేత్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి స్థానకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పి వెంకట చలపతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం పి శైలజ గారు, శ్రీయుతులు కె రామాంజనేయులు, వై ఈశ్వరయ్య, కె వాసుదేవ కుమార్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

కార్యక్రమంలో ముందుగా మంచి కుటుంబం ఈ చిత్రం నుండి సుశీల పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు శ్రోతలు. ఇల్లందులపాడు గాంధీ సెంటర్ నుండి షేక్ యూసుఫ్, రహీం, సానియా, ఆస్మా, అలీషా, అషు, అజీజ్, కాజా, ఆషిక్, గుండారాములు, నరహరి, నాయక్, మీ అందరి కోసము మంచి కుటుంబం చిత్రం నుండి పాటను వినిపిస్తున్నాము. వినండి.

కార్యక్రమంలో తర్వాత మాయాబజార్ ఈ చిత్రం నుండి లీలా ఘంటసాల పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం నుంచి గరీబ్పేట నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయ్, సవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో తరువాత అంకుశం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు శ్రోతలు. సంగారెడ్డి జిల్లా హతినూర్ మండలము చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ, దుర్గయ్య.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 8:45 కావస్తుంది. వార్తా ప్రసారం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

వీరు పాడిందే మరో పాట. పాడినవారు సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఖైదీ కాళిదాసు చిత్రం నుండి మీరు విన్న ఆ చిత్రము కళ్యాణ వీణ.

మరింత వరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. రాగం తానం పల్లవి ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు. శాస్త్రీయ సంగీత కార్యక్రమం రాగం తానం పల్లవి. ఈనాటి కార్యక్రమంలో శ్రీ కొమ్మండూరి వెంకటకృష్ణ గారి వయలిన్ వాద్యం వింటారు. మృదంగం సహకారం శ్రీ పి జయభాస్కర్, కంజీర శ్రీ కె శ్యామ్కుమార్. బేగడ రాగంలో చతురస్ర త్రిపుట తాళం సమానమ సభాపతే సదాశివ.

0: మీరింతవరకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ కొమ్మండూరి వెంకటకృష్ణ గారి వయలిన్ వాద్యం విన్నారు. మృదంగం సహకారం శ్రీ పిజే భాస్కర్, కంజిర శ్రీ కె శ్యామ్ కుమార్. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మధుర గీతాలు. ముందుగా ఆత్మీయుల చిత్రం కోసం ఘంటసాల గానం చేసిన కొసరాజు గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. ముందుగా వినండి పవిత్ర బంధం చిత్రం నుండి ఘంటసాల సుశీల పాడిన పాట.

0: మబ్బు పట్టినప్పుడు వాన కురవకుంటుందా, మమత రేగినప్పుడు అది ఊరకుంటుందా?
1: అదా సరే.
0: ఇలా ఉండగా
1: ఉండగా
0: ఒకనాడు ఆ అమ్మాయి చల్లగా అబ్బాయి దగ్గరకు వచ్చింది. వచ్చి
1: ఇక నే చెప్పనా?
0: చెప్పు.

మధురిమ్మ ఆపాత మధుర గీతాలు విన్నారు. ప్రసార వివరాలు వింటారు. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోనే ముఖ్య వివరాలు. రేపు ఉదయం 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీసాయి భక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ కె సత్యప్రసాద్ రాయ్. 6:35 రైతు సమాచారంలో పాడి పశువుల ఎంపికలో మెలకువల గురించి తెలుసుకుంటారు. ఇక రేపు ఉదయం 7:15 డాక్టర్ సలహాల కార్యక్రమంలో థైరాయిడ్ సమస్యలు అవగాహన గురించి డాక్టర్ ఇ బాబురావు గారితో పరిచయ కార్యక్రమం. పరిచయం చేస్తున్నవారు శ్రీమతి కల్వకొలను నాగలక్ష్మి. 7:30 రోగి ఆరోగ్య భద్రతా దినోత్సవం సందర్భంగా ముందు జాగ్రత్త ఆరోగ్యానికి భరోసా ప్రసంగం వింటారు. 7:45 గిరిసీమలు గిరిజనుల కార్యక్రమంలో గిరిజనుల పాటలు వింటారు. ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:00 ఉదయం తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహవాహన సేవ ప్రత్యక్ష ప్రసారం ప్రసారమవుతుంది. 10:00 భారతీయ నృత్య రీతులు ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ శివకుమార్ శర్మ గారి సంతూర్ వాదనం వింటారు. 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 4:00 నాకు నచ్చిన పాట శ్రోతల మదిలోని మధురమైన పాటల పూదోట. 6:35 జానపద సంగీతము. 7:15

మేరకు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్, 8:00 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ముచ్చపు పందిరి సేవ ప్రత్యక్ష ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8:45 నుండి వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:00 మధురిమ ఆపాత మధుర గీతాలు. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని ముఖ్య వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 11:03. ఇంతటితో ఈనాటి ప్రసారం సమాప్తం. తిరిగి రేపు 5:53 ప్రభాత ప్రసారంలో 100.1 MHz పై కలుసుకుందాం. అంతవరకు సెలవు. జైహింద్.